கவிதோ வரேண்யம்

కీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

ప్రేమ స్వరూపులారా. మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి. ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నాడు. మానవునికి ఉన్నదే రెండు కోరికలు. ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి. అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండినటువంటి కారణం ఏమిటి? సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు. దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడాను లేకపోలేదు. చక్కెర తన యొక్క స్వభావము తీపి. విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము సహజము. అదే విధముగానే మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే. లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము. ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు. నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమి, అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి అనగా, దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు. మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు. అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు, అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారమునకు విరుద్ధముగా ఉంటుంది. కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము. తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించడము ప్రతి మానవునికి కర్తవ్యం. ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమే, దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతువు. ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి? వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం. అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి? రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం. కేవలము మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందు నిత్యము మనము అనుభవిస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణ. మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు. సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం. ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము. కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే. కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు. ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కానీ వేరొక ప్రదేశమునందు లేదు. కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట అయి సమాజమును కూడా భ్రష్ట గావించుతున్నాడు. ఆనందము తన యొక్క స్వరూపమే. తాననగా ఎవరు? తాననగా నేనొక పురుషుడును, నేనొక వ్యక్తిని, నేనొక బాలుడును, నేనొక స్త్రీని అనేటువంటి యొక్క దేహభ్రాంతితో చెప్పినటువంటి జవాబు కాదు. తాను అనగా కేవలము తన యొక్క తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలో ఆత్మస్వరూపుడు మాత్రమే. ఆనందము ఆత్మ స్వరూపం కనుక ఇట్టి ఆనందాన్వేషమైనటువంటి యొక్క మానవ తత్వము మనము అంతర్ముఖమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తేజస్సునందు మనం పరికించడానికి ప్రయత్నించాలి. కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనము దానిని అన్వేషించటము మరొక మార్గము. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు. ఒకనొక దినమున ఆ పుత్రులకు తేలు కుట్టింది. కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేరు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు. కుమారుని యొక్క బాధను సహించుకునలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు. ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు. నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు. కాని బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు. కాని ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క. అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గములు. ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేరు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు. కుమారుని యొక్క బాధను సహించుకునలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ దగ్గర నుంచి

చేయటం లేదు. దీనికి కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం. మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము. ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది. మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి. ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్లములు కాని, పరమశాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగించడంతోనే ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవటానికి ప్రయత్నించాలి. ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు, అశాంతి మన యొక్క స్వభావం కాదు, ఆనందమే మన యొక్క స్వరూపము. ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజానందము లభిస్తుంది. లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజానందము లేదు. ప్రతి పదార్థమునందు కూడాను కల్పితానందమే తప్ప సహజానందము శూన్యం. చిన్న ఉదాహరణము, ఎండల కాలంలో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది. అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది. నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలో ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా. ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది, ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే. దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది. మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలదు? మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది. అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు. కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది? కనుకని దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు. నీవు దేహము కాదు, ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు. ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా. కనుక దేహము నీవు కాదు, నీ దేహము. కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది. దీనిని పురస్కరించుకుని ఏ తత్వము ప్రారంభమైనది. తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి, నిత్య రెండవది, బ్రహ్మవనాపర అనగా జీవుడే దేవుడు అనేటువంటి యొక్క మూడవది. కనుక ఏతావాత జీవుడు ఎవరు? జీవుడే దేవుడు. కనుకనే దేహభ్రాంతి చేత నీవు మానవుడుగా భావిస్తున్నావు, జీవభ్రాంతి చేత నీవు చైతన్యుడిగా విశ్వసిస్తున్నావు, ఆత్మభావం చేత నీవే పరమాత్మగా ఉంటున్నావు. దీనిని అనేక పర్యాయాలు చెప్పాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యు రియలీ ఆర్. ఏతావాత జీవో దేవైవ నాపర, జీవత్వమే దైవత్వంగా ఉంటుందని ఈ తత్వము ప్రబోధిస్తూ ఉన్నది. జీవుడు ఒక విధమైనటువంటి యాత్రగా ప్రారంభమైనాడు, దీనినే జీవయాత్ర అన్నారు. ఈ యాత్రకు ఒక గమ్యమున్నది, ఈ యాత్రకు ఒక మార్గమున్నది. కాని మానవులు అనేక మంది అనేక విధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వచ్చారు. శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములు కూడాను ప్రవేశిస్తున్నారు, బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు. ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది. ఏది సత్యము, ఏది అసత్యం? ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు. తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము కాదు. కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు. దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కరలేదు, మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి. ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము. కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్తుంటాను. మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్. ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్, మూడవది ఫైట్ టు ది ఎండ్, నాలుగోది ఫినిష్ ది గేమ్. ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణు అడుగున మనకు బోధిస్తూ ఉంటుంది. దీనిని తత్వం అసి ఒకటి, రెండవది జ్ఞానం బ్రహ్మ, మూడవది అయమాత్మ బ్రహ్మ, నాలుగోది అహం బ్రహ్మాస్మి. మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర

0: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాము. ఈనాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము. ఈ విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే. మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య, శుద్ధి గావించేటువంటి విద్య విద్య, నైతిక ఆధ్యాత్మిక శీలతత్వాన్ని పెంపొందింపజేసేటువంటిది విద్య, మానవత్వాన్ని అభివృద్ధి గావింపజేసేటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య. ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు. కావలసినన్ని కృత మార్గములను తాను కనిపెడుతున్నాడు. కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు. ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది. మనము ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాము, మనం ఎక్కడ నుంచి వచ్చాము, మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు. ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు? కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి. ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు, కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా. ఇది ఎట్ట తెలుసుకోవటానికి వీలవుతుంది? మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం. కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికే చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం. అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. కనుక ఎచ్చటి నుంచి వచ్చింది అచ్చటికి పోయి చేరడానికి ప్రయత్నించాలి. తర్వాత మనము భగవంతుని నుంచి వచ్చాము. ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ ఆఫ్ గాడ్, ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే. దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము. మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు. ఒక చిన్న ఉదాహరణము, మనం గృహము నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము. గ్రామాంతరం వెళ్లిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము. కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము. ఈ మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకును శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం. అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాం. మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం. దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం. కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు. కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు. తూనాం నరజన్మ దుర్లభం. నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది. తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా? కనుక తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిండేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము. దీని యొక్క ఆదర్శాన్ని సన్న చిన్న చిన్న ఉదాహరణగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంకా నదులు ఉన్నవి, ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి? సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి. ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి, కానీ ఏదో ఒక విధంగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి. శ్రీరామ్ సాగరో గతి, ఎక్కడ నుంచి వచ్చానో అక్కడికే పోయి చేరు. మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము. కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు, కానీ ఇవి భద్రముగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు. అది బాగుండినంత వరకే మనకు యూజ్ఫుల్ గా ఉంటుంది. అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది, కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఎక్కడప్పటికీ ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది. ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి. మధ్యలో ఉండినటువంటి ఒక జీవితమే యూజ్ఫుల్ యూజ్లెస్. మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి. ఇది మట్టి పాత్రలు, దీని పేరే మృణ్మయం. ఇది చిన్మయం కాదు. చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి. కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసిపారవేయాలి. ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి, కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు. ఈనాడు సైన్స్ చాలా ఆకాశమునికి ఎగిరిపోయింది. వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి. కానీ సైన్స్ చంద్రమండలం చేరింది, కానీ సెన్స్ లో ఉన్నాడు. ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి. మానవుడు లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు. ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం? అంటే మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి. దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి. అద్భుతమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు, సమస్తి స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి. ఒక్క చెట్టు అరణ్యము కాదు, లేక వనం కాదు, ఒక్క ఇల్లు గ్రామం కాదు. అనేక ఇళ్లు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంది. అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది. అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి. మానవత్వమునకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి. మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కని వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ వల్లనే మనకు లభించేటువంటి యొక్క శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది. పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి, కానీ ఈనాటి మానవుడు కేవలము 1-way ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు. అతనికి సంయోగం మాత్రమే కావాలి, కానీ వియోగాన్ని ఆశించటం లేదు. తిన్న వ్యక్తి గిట్టెక తప్పదు, తీసుకున్న గాలి విడువక తప్పదు, తిన్న అన్నము విసర్జించక తప్పదు. అన్నీ కూడా సంయోగ వియోగములతో కూర్చమలే మన జీవితము క్షేమంగా అభివృద్ధి అవుతున్నది. కేవలం సంయోగము మాత్రమే మనం ఆశించటము చాలా దుఃఖములకు హేతు. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకున్నాం, ఇది సంయోగం. తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి. చూడు, వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం. మనం ఆహారాన్ని భుజిస్తున్నాము, ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది. మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం క్షణము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి. ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. సంయోగ వియోగము మానవునికి సంతోషమునకు మూల కారణం. కనుకనే మనలో ఉండినటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగంలో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు కూడా మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం కూడా బావిలో ఉన్నటువంటి కప్పవలే మనం జీవించరాదు. విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి. ఏ విధంగా? ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే, అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే ఇది. కనుక మానవునికి ధృతి ఒక ముఖము, 2వది న్యాయము, 3వది ప్రేమ, 4వది కరుణ, 5వది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం. 5 భిన్నమైనటువంటివి కావు. 5 కూడా మానవునికి 5 ముఖములు వంటివి. ఇదే మానవుని యొక్క పంచ ప్రాణములు. ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది, న్యాయము అనేటువంటి ముఖము పోయింది, ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది, కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది, సంయమము అనేటువంటిది అసలే లేదు. కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు. కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి. స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి. కరెక్ట్ గడిపడికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్. ఇది ఏ విధంగా సంభవిస్తుంది? ఒక చిన్న ఉదాహరణ, చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు, అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు, కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది. కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: అని మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు. దానికి కట్టినటువంటి దారం విప్పి లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై నొక్కతూరి బట్ అని పగిలిపోతుంది. కట్టగడబడికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది. స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి త్రాడును కట్టి పెట్టాం. ఏనాడు ఈ అభిమానము అనేటువంటి త్రాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది. కనుకనే మానవత్వము కేవలము నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనేదానికే ప్రయాణమయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం. కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది. ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది. మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి. కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి. కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడాను బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. కానీ ఈ మెస్సెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు. సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రిలేషన్షిప్ ఏర్పడిపోయింది. సింజర్ అనేటువంటి వాడు కేవలము గృహంలో ఒక సర్వీస్ చేసేటువంటి వాడే. కానీ ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది. తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెస్సెంజర్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి. కానీ గాడ్ మెస్సెంజర్ ఏ మెస్సెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి? ఈ మెస్సేజ్ అనేటువంటిది మిస్సేజ్ చేయడానికి కాదు. మనం ఈ మెస్సేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి. నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది. అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది, సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది. కనుకనే లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి గావించుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దానిని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది. మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాము. కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతని మన కర్మలు ముగిస్తూ రావాలి. కనుకనే భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవః మామక పాండవాశ్చైవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది. భగవద్గీతలో 700 శ్లోకములు, ఇందులో మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రం అనే శ్లోకం. ఈ మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ. ఇంకా 700 శ్లోకంలో 700 శ్లోకం అనేటువంటిది ఎత్ర యోగిశ్చర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమ. ఇందులోపల మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత. ఏది నీ ధర్మము? పవిత్రమైనటువంటి యొక్క ప్రజాసేవనే సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి. మనం సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము. మనం సొసైటీ వలనే ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం. సర్వ సుఖములు సర్వానందములు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం. అట్టి కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి, అదే నీ ధర్మం. కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలముల యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు. అయితే యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది? అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. మానవులు అందరికీ ఒక దైవం యొక్క బిడ్డలే. అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి. కానీ ఈనాడు మనము వేదికల పైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు. ఈ యొక్క పదముల యొక్క అంత అర్థము వేదిక పైన చచ్చిపోతుండాలి. అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ప్రేమ స్వరూపులారా, ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి మీకు తెలియంది కాదు. అలజల చోట మానవత్వం చాలా అలసిపోతున్నది. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భౌతిక అన్నింటి ఎందుకు మానవత్వం చాలా అలసి సొలసి నిశ్చారమై నిలిచిపోతుండాలి. ఆధ్యాత్మిక మార్గం అందుకు అయోమయ స్థితిలో ఉంటున్నది. మానవుని యొక్క మనసు చాలా తబ్బింపైపోతుంటున్నది డౌట్స్ చేత. ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు. అనగా చెప్పటం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం. కానీ మానవత్వం అట్టిది కాదు. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఏదది ప్రాపర్ స్టడీ? మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి. కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం. మనసులో తలచేది ఒక్కటి, మాటలో చెప్పేది ఇంకొకటి, మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి. అందుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్ దురాత్మనం అని. కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి. రూపులారా, జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ, ప్రయాణం. మనము నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం. అంతమైనటువంటి యొక్క లగ్గేజీని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది. మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్. మనము ప్రయాణమైపోతున్నాం, టికెట్ తీసుకున్నాము, దేహమనే రైల్లో ఎక్కినాము, మాట్లాడు, ఇంకే విధమైన పాటలు పాడు, బలిన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తుండే గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి. ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుండా. ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది. కనుక మన జీవితం స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్. కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకు సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి. మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగ్గేజ్ ను మనం తగ్గించుకోవాలి. ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బోబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి. అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు. ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు. ఒక్క ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంక 4 ఇళ్లు కట్టాలని ఆశపడుతున్నాడు. ఒక 100,000 ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు. జానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణమో, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి. మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం. కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము. ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు. కనుక మనం జగత్తంతా కూడా దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్. మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్. కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. రెండింటి ఎందు నీవున్నావు అనేటువంటి ఆమ్ని ప్రజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి. అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు. పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పరుకుల చేత మనం పరువును ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకు సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి. రసజ్ఞ మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు ప్రేమస్వరూపులారా. కన్నులు మాత్రం మనకిచ్చాడు భగవంతుడు. కానీ కన్నులకు ఒక్క శక్తి మాత్రమే ఉన్నది, చూడగలదు మాత్రం. చెవులనిచ్చాడు 2, అవి కేవలం వినగలవు మాత్రమే, కానీ రెండవ శక్తి దానికి లేదు. ముక్కునిచ్చాడు, కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి. ఈ 4కు మాత్రం డబుల్ ప్రమోషన్. టేస్ట్ చూడగలదు, మాటలు చెప్పగలదు. కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి. ఈ 4 రకములైనటువంటి పాపములు చేస్తుండాలి. సత్యమాడటం ఒకటి, చాడేలు చెప్పటం రెండవది, ఇంకా పరమును దూషించేది మూడవది, అతిభాష మాట్లాడేది నాలుగవది. ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూట కట్టి పెడుతుంది. కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి. జిహ్వను అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది. ఈ ఐదేంద్రియం లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అధిక భాష చేత జ్ఞాపశక్తి తగ్గిపోతుండాలి, మన యొక్క ఆత్మశక్తి కరిగిపోతుండాలి, నరాలు బలహీనమైపోతుండాలి, సమాజంలో చెడ్డ పేరు వస్తుండాలి. కనుక మనము క్వైట్ గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి. ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం. కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోకక్షేమాన్ని కోరటమే నిజమైన సాధన. మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు. సాధన, గృహ సాధన, సమాజ సాధన. ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం పోగు చేసుకుంటున్నాడు. జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన. ఇంట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన. సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన. దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి. మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు. విశ్వమంతయుడును విశ్వస్వరూపం, ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి. మానవ సేవనే మాధవ సేవ, జనసేవనే జనార్దన సేవ మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధముల కూడా నిత్య కళ్యాణ పచ్చనతోనతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు. దేశ కాల పాత్ర ఏమాత్రము భేదము లేకుండా చూసుకోవాలి. భారతదేశమే నా దేశం అనేటువంటి స్వార్థంలో కూడా మనం ఉండకూడదు. అన్ని దేశములు మనమే. ఒక పెద్ద గృహము లోపల ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూము వంటిది. అదే విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము. ఈ విశ్వం అనేటువంటి గృహము లోపల జర్మనీ, జపాను, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, ఇండియా అన్ని కొన్ని కొన్ని రూములు. కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినో భవంతు. ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.
2: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
3: జీవన్ముక్తి అనగా ఏమిటి? శరీరము ధరించి కూడా సర్వము ఏకత్వమే అని విశ్వసించడం. భూత వర్తమాన భవిష్యత్తులు మూడు ఏకత్వమే. పూర్వము వృక్షముగా ఉంటున్నది, దాని నుంచి ఈ వర్తమానమనే విత్తనము వచ్చింది. విత్తనము భవిష్యత్తులో వృక్షముగా మారుతుంది. భూతము వృక్షము, వర్తమానము విత్తనము, భవిష్యత్తు వృక్షము, మూడింటి ఏకత్వము ఒక్కటే. ఆ వృక్షము లేక విత్తనము రాలేదు, విత్తనము లేక వృక్షము రాదు. ఇదే ఏకత్వము. ఈ మూడింటి ఏకత్వమును విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. కష్టమును సుఖమును రెండింటినీ సమముగా చూసేవాడు జీవన్ముక్తుడు. మంచివారు పొగుడుతూ వర్ణించినా, చెడ్డవారు దూషించినా రెండింటినీ సమత్వముగా భావించేవాడు జీవన్ముక్తుడు. దూషణ భూషణ తిరస్కారములన్నింటినీ ఏకత్వముగా విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. దరిద్రము సంపద రెండింటినీ సమత్వముగా విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. అన్నీ కూడా కదిలిపోయే మేఘములే, ఏది కూడాను శాశ్వతమైనది ఇక్కడ లేదు. ఇట్టి సత్యము గుర్తించినవాడు జీవన్ముక్తుడు. అతనికి విచారము ఉండదు, ఎందుకనగా మనస్తత్వము ఏకత్వములో ఉంటున్నది. అట్టివాడే జీవన్ముక్తుడు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సత్యమ్మయ్యడ అపార విశ్వాసము గల ఆ పుట్టప్రతివాసులైన పిల్లలు ఆ దేవి ప్రభావంతోటే ఈ బాలుడు ఇటువంటి లీలలను ప్రదర్శించుచున్నాడని గాఢ నమ్మకం కలిగి ఉన్నారు. సత్యలో అద్భుత రూపమై ఉన్న పరమ సత్యమ్మ సత్యరూప సత్యవరద సత్యసంధ సత్యానందరూపిణి సత్యజ్ఞానానందరూపిణి అని బహువిధాలుగా లలితాశాస్త్రనామంలో స్తుతించే ఆ మహామాతను ఆ పిల్లలు చూడగలరా? పండు పండు కావలనా అంటూ తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అడిగేవారు సత్య. వెంటనే చిన్నారి చిట్టికరములు ఎన్నో సత్య చుట్టూ ముట్టేవి. సత్య ఆ మాయా సంచిలోంచి చేత్తో వస్తువులను పళ్లను పైకి తీసేవాడు. జామపండు, అవును నిజమే, సందేహమే లేదు, అది ముమ్మూర్తులా జామపండే. ఇంతకీ ఆ ఫలము ఏదైనా చెట్టుకు కాసి ఉంటే కదా, దాన్ని కోయాల్సిన అవసరం ఏర్పడేది. సత్య, నీవు సకల నిధులకు ఆధారమైన పెన్నిధివి. ఈనాడు ఈ పసిపిల్లలకు చూపించు లీలలే ఒకనాడు నవఖండాలలోనూ ప్రబలి నవనవముగా నీ లీలా వినోదములు ప్రదర్శించబోతున్నావు. తత్కారణముననే నిన్ను పెక్కుమంది సర్వేశ్వరునిగా భావించి జేజేలు పలకనున్నారు. కాని ఈ కారణమునాధారంగా చేసుకునే మరికొందరు నిన్ను కేవలం మాయలమారిగా తలచి సత్యమైన ఆత్మతత్వానికి విరుద్ధమైన తాంత్రికుడని తూలనాడనున్నారు. ఈ దూషణ భూషణములు రెండింటి చేత బాధితుడువు కాక అతీతుడవై వాటిని సమతత్వంగా రసాస్వాదము చేసి నీవు కూడా ఈ విమర్శనలతో కూడిన లీలా విలాసాన్ని విస్తరించుచునే చరించదవు. మరే విధంగానూ ఈశ్వరశక్తిని గ్రహింపలేనటువంటి మానవ కోటిని భగవచ్చింతనకు మరల్చుటకు ఈ అద్భుతములే సరియైన సాధనములుగాన వాటిని బహిరంగపరచుట నీ కారుణ్యదీక్షయే నిన్ను అపవాదులకు కూడా గురిచేస్తుంది. లోక విదితమునర్చుటకు నీవు పెద్ద ఎత్తున ఈ చమత్కారాలను అద్భుత శక్తులను బహిరంగపరచుట మొదలిడిన వెనుకనే అంతవరకు గుప్తంగా ఉండిన నీ చిన్ననాటి సహాధ్యాయులు పెక్కుమంది ఆ కాలంలోనే నీ నుండి పొందినటువంటి అద్భుతమైన కానుకల విషయాలను బాహాటంగా ధైర్యంతో వెలిబుచ్చనారంభిస్తారు. విద్య ఆటపాటలు లీలలు వీటన్నిటికీ నడుమ సత్య చేసినటువంటి ఇంటి పనులు అపప్ప, అవి చెప్పనలవే కాదు. ఒక కుటుంబానికి అవసరమైన వంట వార్పు మొదలైన గృహకృత్యాలు ఎన్నో చాకచక్యంతో చేసేవాడు సత్య. అది ఒక చిన్న కుటుంబం. నాయనమ్మ గతించిన పిదప తాత మనమణు మాత్రమే కలిగిన చక్కని ప్రేమ కుటుంబం. నాయనమ్మ మరణానంతరము కొద్ది కాలము సత్యకు 7 సంవత్సరాలు వచ్చే వరకు మాంసాహారుల ఇంట పక్వము చేసిన శాకాహారమును సహనంతో ఆరగించడివాడు. కాని అటుపైన ఈ మాంసమును వండిన పాత్రల వాసనే మనకు వలదు. మన ఆహారము నేనే స్వయంగా తాతయ్యకు నాకు వంట తయారు చేసుకుంటాను అని నిర్ధారణ చేసుకున్నారు స్వామి. ఆధ్యాత్మిక జీవనానికి మొదటి సోపానమే ఆహార శుద్ధి అని సనత్కుమారులు నారదుల వారికి ఉపనిషత్తులో ఉపదేశించారు. ఈ విషయం స్వామి కూడా మనకు పదే పదే చెప్తారు. వంట చేసిన వారి వడ్డన చేసిన వారి ప్రభావము ఆ వంటకమును భుజించు వారిపై కూడా కలిగి ఉంటుందని స్వామి చిన్న చిన్న కథల మూలంగా మనకు మరీ మరీ ప్రబోధిస్తారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఆహార విషయంలో స్వామి ఆదేశించిన విషయాలను రెండింటిని గమనిద్దాం. ఆహార పరిశోధక నిపుణులు డైటీషియన్స్ పాలయందుండు ఆహారపు విలువలను గురించి విరివిగా చెప్పుచున్నప్పటికీ స్వామి మాత్రం పాలకన్నా మజ్జిగే శ్రేష్టమని చెప్తారు. సాత్విక సాధనలు చేయువారికి భూమట్టమున పెరిగెడు ఉల్లిపాయలు తదితర కందమూలముల కన్నా భూమి పైభాగంలో పెరిగే కాయగూరలే సాత్విక గుణాభివృద్ధికి ఎక్కువ అనుకూలమైనవని స్వామి చెప్తారు. 7 సంవత్సరముల బాలసత్య కించిత్తైన వెరువక మొదటి నుంచి తుది వరకు
పాకశాల బాధ్యతలన్నీ వహించేవారు. ఇదేమైనా సత్యకు బ్రహ్మ విద్యనా? సాక్షాత్తు పరబ్రహ్మ విద్యయే అతనికి దాసోహమన్నప్పుడు కొండమరాజుగారి స్వగృహమునందే సత్య వంట ప్రారంభించాడు. ఒకవైపు పిల్లలతో కూడి భజన మార్గములు అవలంబించి సమయమత క్రమమును, మరొకవైపు శతవృద్ధునికి స్వయం పాకములు కొనసాగిస్తున్నాడు. ఈ స్వయం పాకమును కూడా సత్య దీక్షగానే సాగించాడు. ఎటువంటి కార్యమును తాను కోనుకున్నప్పటికీ దానిని సంపూర్ణంగా క్రమపద్ధతిలో పూర్తి చేసడి కర్మయోగి కదా మన సత్య. నీళ్లు చేదుకుని రావడం, కాయగూరలు తరగడం, నానబెట్టిన పప్పు ఇతర పదార్థాలు రోటిలో రుబ్బడం, నూరుట మొదలైన ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసేవాడు. ఆ చిట్టి చేతులు రుబ్బురాయిని ఎలా తిప్పగలిగాయో, ఆ లేత హస్తాలు ఎంతటి శ్రమ కోర్చి కారం మసాలాలు నూరగలిగాయో, ఒకవేళ ఏదైనా మంత్రముపయోగించి సంకల్పమాత్రమున ఇటువంటి నలభీమ పాకాన్ని తయారు చేశారో, కాని ఆ విధంగా చేయక ఈ కార్యమును ఒక ఆదర్శముగా కొని అలసట అన్న మాటకు తావీయక ఇటువంటి లీలలను ప్రదర్శించాడు సత్య. అయితే ఇక్కడ తల్లి ఈశ్వరాంబకు తన బిడ్డ పాకశాల కార్యములను చూచి ఆశ్చర్యము, మరొకవైపు మురిపము, ఇంకొకవైపు కొంత అసూయ కూడా. ఇద్దరు కూతుళ్ళు, ఆడబడుచులు, తోటికోడళ్లు, ఇంతమంది సహాయముండి కూడా తనకు వంట పూర్తియగుటకు ముప్పు తిప్పలుగా ఉంటే, ఆ చిన్నారి పసివాడు ఉదయం 8 గంటల లోపల వంట పూర్తి చేసి బడికి బయలుదేరుతున్నాడని ఆశ్చర్యంగా ఉండేది ఆ తల్లికి. కుటుంబంలో ఇద్దరికైనా లేక 20 మందికైనా వంట చేయడానికి కొలతలలో భేదముండునే కాని పద్ధతులలో పనియందు తేడా ఉండదు కదా. 90 ఏళ్లు దాటిన తాతయ్యకు సత్య మాత్రం కష్టమని తెలవక ఆయనకు రుచికరంగా 4 రకాల దినుసులతో వంటకాలను చేసి పెట్టేవారు. సాత్విక జీవనాన్ని సాగిస్తున్న తాతయ్య కూడా మనుమడి నలభీమ పాకాన్ని సంతృప్తిగా ఆరగించి ఆరోగ్యంగా ఉండేవారు. సత్య కూడా తాతతో పాటు సంతృప్తిగా భుజించేవారు. బ్రహ్మజ్ఞాని అయినా ఇటువంటి స్వల్ప సుఖములను అనుభవించుటలో తప్పే ఉంది. మనం ఆరగించే భోజనము, నివసించు భూమి, అనుభవించడి మారుతము, రసభరితమైన తాంబూలము, ఇవన్నీ భగవంతుని ప్రేమ రసామృతమేనని మహనీయులెందరో గానం చేశారు. సత్య ఎన్నడూ అన్నం కోసమని అర్రులు చాచలేదు. అతనికి చపలత్వమనే మాటే లేదు. కాని తాను వంట చేయటం మొదలుపెట్టిన దానికి పూర్తి న్యాయం చూపి నలభీమ పాకం వంటిది తయారు చేసి భుజించేవారు. అవును, మున్ముందు 10 మందికని వండినది 100 మందికి, 100 మందికని చేసినది 10,000 మందికి సరిపోవునట్టు అన్నవృద్ధి చేయబోయే అద్భుతమూర్తి స్వామి. అంతేకాదు, తన భక్తులకు వేడివేడి బొండాలు, హల్వా, పూరి మసాలాలతో సంకల్ప సృష్టి కావించి విందు చేసి వారందరినీ ఆనందాబ్దిలో ఓలలాడించి ప్రేమామృతాన్ని పంచి ఇవ్వబోనున్నాడు. తత్ఫలితంగా మరికొందరి సూటిపోటి మాటలకు, దూషణాలకు కూడా ఎర్రగాబోతున్నాడు. ఇంతేనా, అసంఖ్యాకులైన తన భక్తులకు కావలసినంత కొలిచి ఇచ్చే నిధి భండారం, సాయి స్టోర్స్ ఒకటిన్నట్టు కూడా చెప్పుకొనున్నాడు. అతి చిన్న వయసులోనే తనకు భోజనం ఏర్పాట్లు కావించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు తాను ఏ అద్భుత శక్తులను ఉపయోగించక దేహశ్రమకు ఓర్చి, చెమటోడ్చి, వంటా వార్పు కావించి ఆ శ్రమ ఫలితాన్నే ఆస్వాదించేవాడు. పరోపకారార్థం ఇదం శరీరం అంటే ఇదే కదా.

సత్య విద్యార్థిగా ఉన్న దినాలలో, అనగా ఇప్పటికి సుమారు 70 ఏళ్ల పైన మాట, పాఠశాలలోని క్రమశిక్షణ మార్గములు ఒకంత నాగరీకపు పట్టణాల్లో కూడా అతి కటువుగాను కర్కశంగానూ ఉండేవి. అలా అయినా ఇక పుట్టపర్తి వంటి గ్రామముల సంగతి వేరే చెప్పాలా? ముఖ్యంగా ఇటువంటి గ్రామాలలో లోవర్ ఎలిమెంటరీ స్కూల్స్ లో విద్యార్థుల పట్ల చూపించిన క్రమశిక్షణ పద్ధతులు కొంచెం శృతి మించి రాగాన పడ్డాయని చెప్పాలి. బడికి ఆలస్యంగా వచ్చే విద్యార్థులు అతి కఠినంగా శిక్షింపబడేవారు. నిర్వాహకుల ఆదేశానుసారం బడిగంట కొట్టబడిన పిదప హాజరైన వారే ఆలస్యంగా వచ్చిన వారిని కాక క్లాసుకు మొట్టమొదటి వచ్చిన విద్యార్థి అటు తర్వాతి వాడు తప్పించి మిగతా వారందరూ ఆలస్యంగా వచ్చిన వారి కిందనే జమకట్టి శిక్షించేవారు. పాపం పిల్లలు గంట కొట్టక పూర్వమే వచ్చినప్పటికీ మొదటి ఇద్దరూ తప్పించి మిగతా వారిలో మొదటి వానికి ఒక బెత్తం దెబ్బ, రెండవ వానికి రెండు దెబ్బలు, ఇలా దయాదాక్షిణ్యం లేక పిల్లల్ని శిక్షించేవారు ఉపాధ్యాయులు. ఆ రోజుల్లో సహజంగా పిల్లలకు బడికి వెళ్లటంలోనూ ఎటువంటి ఉత్సాహము ఉండేది కాదని, అది కాక తల్లిదండ్రులు తమ బిడ్డలను సక్రమంగా బడికి పంపక పనిపాటల్లో తమకు సహాయంగా ఉండుటకు తోడు తీసుకుని వెళ్లటం వల్ల ఇటువంటి దండనలు విధించాల్సి ఉండేదని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించేవారు. ఎవరెన్ని కారణాలు చెప్పినా ఇంతటి కాఠిన్యం ఆ పసిబిడ్డల పట్ల చూపించటం సబబు కాదు అనిపిస్తుంది. ఈ శిక్షల నుంచి తప్పించుకోటానికి విద్యార్థులు పాపం చాలా పెందలాడే బడికి వచ్చేసి చేరేవారు. ఎవరు వీరిలో బడికి ముందుగా వచ్చారన్నది ఆరా తీయటానికి స్కూలు జవానో లేక టీచరో వచ్చే లోపలే పెక్కు భాగము పిల్లలందరూ బడికి హాజరయ్యేవారు. తిండి తిప్పలు కూడా మాని సూర్యోదయం పూర్వమే బడికి చేరు కడుపులు కాలుతూండ పడిగాపులు పడుతూ ఉండేవారు పిల్లలు. అయితే మన సత్య మాత్రము ఇలా పొద్దు పొడవక ముందే బడికి వచ్చి కూర్చునేవాడు కాదు. తన వంట పనంతా పూర్తి చేసుకుని తనకు తాతయ్యకు పగలు తినడానికి వండిన పదార్థాలను మూతలు పెట్టి వంటగది అంతా అద్దంలా శుభ్రం చేసుకుని అటు పిమ్మటే బడికి బయలుదేరి వెళ్లేవాడు. పుట్టుకతోనే రాజసముట్టిబడ పిల్లల గురువు అని పట్టాన్ని అందుకున్న సత్యకు బెత్తంతో ప్రసాదాలు వడ్డించే అంత ధైర్యము ఆ ఉపాధ్యాయులకి ఎవ్వరికీ ఉండేది కాదు. అయినప్పటికీ తన తోటి విద్యార్థులు అనుభవించే శిక్షలన్నీ తనవిగానే భావించి తప్పించేవాడు బాలసత్య. ఒకనాటి తెల్లవారుచామున కుండకొతగా వర్షం కురుస్తోంది. చలి ఎముకలను కొరికి వేస్తోంది. పాపం ఇంతటి వర్షంలో తన సహాధ్యాయులు ఏమి చేయుచున్నారో అని చూడ్డానికి సత్య బడికి పరుగుదీశాడు. ఎంతటి దీనస్థితి! ఇంతటి వానలో చలిలో కూడా పిల్లలు పొద్దుపడవకముందే బడికి చేరుకున్నారు. ఉపాధ్యాయులు వచ్చిన వెనుకగాని విద్యార్థులను క్లాసుల్లోకి రానియరు కదా. అందువల్ల వారందరూ క్లాసు బయటే నుంచుని చూరు కింద గోడకంటుకుపోయి వర్షపు చినుకులకు తడుస్తూ చలికి గజగజ వణుకుతూ దీనంతో బయట నిలబడి ఉన్నారు. వాళ్లలో సగం మందికి పైగా ఒంటినిండా కప్పుకోవడానికి తగిన వస్త్రాలు కూడా లేవు. ఈ దృశ్యాన్ని చూసిన సత్య హృదయం కరిగిపోయింది. వర్షమని కూడా లెక్క చేయక ఇంటికి వెంటనే పరుగుతీశాడు. తన బట్టలు, ఇంటనున్న బట్ట, పాత దుప్పట్లు మొదలైనవన్నీ పోగుచేసి పెద్ద మూట కట్టాడు. అది ఒక పెద్ద చాకలి మూటలా తయారైంది. ఇంటిలోని వాళ్లు వారిస్తున్నప్పటికీ చెవిని పెట్టక అంత పెద్ద మూటను తన భుజాలపై మోసుకుని బడికి చేరాడు. అప్పటి ఆ బాలుని రాజగంభీర్యమును పోలు ప్రేమావేశమును తిలకించిన వారెవ్వరూ పెదవి కదపలేకపోయారు. ఎంతటి భారమైనను సరే ఈ సాయిమాత భుజములపైన మోపి మీరు నిశ్చింతగా ఉండు అని మున్ముందు అభయమియ్యబోయు ఆ లేత భుజములు ఆనాడు నిజంగానే అంతటి బరువైన మూటను మోసాయి. సత్య బడి చేరినప్పటికీ కొంచెం వర్షం తగుముఖం పట్టింది. పూర్తిగా తడిసి ముద్దైనటువంటి విద్యార్థులు సంబరాన గంతులు వేస్తూ వారందరికీ చక్కని పొడిదుస్తులు అందించారు. కారుణ్య వృష్టిలో తడిసి ముద్దైన మన బంగారు సత్య, అపూర్ణేతి ఎన్నగ్నం, దిగంబరులై నిలిచినటువంటి దీనులకు వస్త్రములు ఒసగి కాపాడును అని వేదం భగవంతుని గురించి పొగుడుతోంది. అన్న వస్త్రదాత అనే ఈనాడు స్వామి అష్టోత్తర శతనామాలలో ఒక నామం ఉంది. ఈ అఖండ దివ్యానుగ్రహము
మన స్వామి బాల్యావస్థ నుండి మొగ్గ తొడిగి విరియనారంభించింది. ఆకలి కొన్న బిచ్చగాండ్రకు అన్నము, దీనులకు ధరించుటకు వస్త్రాలు, పరులకు దానమొసంగుటయే సత్యాపూనిన జన్మవ్రతం. తనకంటూ ఏదియూ అవసరం లేదు. వెంకమరాజుగారిది ఒక సమిష్టి కుటుంబం కదా. ఆ కుటుంబంలోని పిల్లలందరికీ ధరించటానికి కావలసిన వస్త్రాలు ఆ ఇంటి పెద్దలు తెచ్చేవారు. అందరిలోనూ ఆ కుటుంబంలోనే అతి గారాభమైన బిడ్డ మన సత్యయ్యే కాబట్టి మొదట వానికి నచ్చిన బట్టలనే ఎన్నుకోమనేవారు. కాని సత్య అటుల గ్రహించేవాడు కాదు. ఎవరెవరికి నచ్చిన బట్టలు వారిని ఎన్నుకోమని చెప్పండి, కడపట నాకేది మిగులునో దానినే నేను తీసుకుంటాను అని చెప్పేవారు. సరి అయిన కొలతను తీసుకునుటకై ఇంటికే దర్జీవాణ్ణి పిలిపించేవారు. కనీసం అప్పుడైనా సత్య తనకు నచ్చిన బట్టలు ఎన్నుకొనడానికి ఆశపడునేమో అని వారి చెప్పలం. కాని ఇటువంటి మంత్రాలకు లొంగుతాడా మన సత్య? అతను జితేంద్రియుడు కదా. అందరూ మాకు వలదని వదిలివేసిన కొత్త దుస్తులనే సత్య ప్రీతితో స్వీకరించేవాడు. ఆహా, భవిష్యత్తులో ఆ లేత చిగురే వేరొక విధమైన దేవదారు వృక్షమై విస్తరించగలదు. సంఘంలో నిషేధింపబడిన వారికి కూడా అనుమతి నొసంగేడిది కదా మన స్వామి ఆశ్రమం. అయితే కొందరు దౌర్భాగ్యవశమున తమ బహిరంగ జీవనంలో చాలా దుస్థితి, దీనస్థితిని కలిగి ఉన్నారు. కొన్ని బలహీనతల కారణంగా వీరు సంఘమున గౌరవ మర్యాదలు కోల్పోయారు. తత్కారణంగా వీరికి ఆశ్రమములోనూ మఠాలయాల్లోనూ స్థానముండున ఒకవేళ అలా స్థానం లభించినప్పటికీ అచ్చట తమకు తగిన గౌరవ మర్యాదలు చూపబడునా అని సందేహాలకు లోనే ఇంకనూ మనస్తాపానికి గురయ్యేవారు. అందువల్లనే స్వామి సనాతన ధర్మాచరణంనందు గట్టి పట్టు చూపినప్పటికీ బాహ్యదృష్ట్యా ఇతర ఆశ్రమ మఠాధిపతుల కన్నా భేదంగా కనిపించుటచేత తమకు ఎచ్చటనూ తావులేదని మథనపడు నిర్భాగ్యులెందరూ స్వామి దగ్గరికి ఎటువంటి సంకోచం లేకుండా చేరుతుండేవారు. ఆర్తరక్షణయే జన్మవ్రతంగా గైకొన్న స్వామి ఇలాంటి ఆర్తులకు అభయమొసగటమే తమ ప్రథమ కర్తవ్యంగాన వీరందరూ తమ యొద్దకు నిర్భయంగా చేరుటకే స్వీకరించిన ఒక వేషధారణయో ఇటువంటి వారిని ఆకర్షించేందులకు ఆడే ఒక లీలా నాటకమో. అయితే ఈ తెగకు చెందిన ఆర్తులు ఆరంభమున అతి సునాయాసముగా స్వామి దగ్గరికి చేరినప్పటికీ లేక ఆకర్షింపబడినప్పటికీ క్రమక్రమేణా వీరు సన్మార్గం చేపట్టటానికి స్వామి వీరి పట్ల చాలా ఖండితంగా ఉన్నట్టు గ్రహింపగలిగారు. కాని స్వామి యొక్క అపార కరుణావృష్టి రక్షణ గ్రహించిన వారే క్రమేపీ తాము సన్మార్గ ప్రవర్తనలు కాగలిగేందుకు స్వామి చూపించిన నియతి నిబంధనల కాఠిన్యాన్ని కూడా వాళ్లు ఒక వరప్రసాదంగా భావించగల శక్తిని పొందుతున్నారు. అంతేకాదు, తత్ఫలితంగా కొంతలో కొంతైనా తమ దుష్ప్రవర్తనలను విరమించుకుని సత్ప్రవర్తకులుగా రూపొందటానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. తరతమ భేదాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి తన నీడను ఆశ్రయమిచ్చుట వల్ల స్వామి ఎంతటి అపవాదులకు లోనయ్యారు, ఎంతటి అపోహలకు గురయ్యారు. అయితే త్యాగశీలురైన స్వామి వీటిని ఇసుమంతైనా పట్టించుకోకుండా ఉన్నారా? లేదు. అందరి వలె నేను కూడా వీరందరూ తప్పుదారులు తొక్కినవారని నిరసిస్తే అట్టివారు ఎక్కడికి పోతారు? ఆనంద స్వర్గధామము కన్నా మానవాళిని ఊరడించేందులకు నా ఆవశ్యకత నరకకూపముననే హెచ్చుగా ఉంది. నేను పవిత్రాత్ముల కన్నా పాపాత్ములకే ఎక్కువ ఆప్తుడను. పుణ్యజీవులు తమకు తానే సద్గతిని పొందుతారు, వారికి నా అవసరమేముంది? పతితులుగా పరిగణింపబడు వారలకు నేను తప్ప వేరే గతి లేదు. నేను నివసించు స్థలము సకల మానవకోటికి పుట్టినిల్లు. సజ్జనులు దుర్జనులు కూడా సాయిమాత బిడ్డలే. ఏ బిడ్డకు తమ ద్వారబంధములను మూసివేయు శక్యము కాదు. లేదు. అందరి వలె నేను కూడా వీరందరూ తప్పుదారులు తొక్కినవారని నిరసిస్తే అట్టివారు ఎక్కడికి పోతారు? ఆనంద స్వర్గధామము కన్నా మానవ

శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: ఓం శ్రీ సాయిరాం. ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు భగవాన్ బాబావారి దివ్య శ్రీ చరణాలకు ప్రణామాలు. శ్రోతలకు సాయిరాం. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది, భగవంతుని ప్రేమ షరతులు లేనిది. భగవంతుడు తల్లి తండ్రిగా మారి అపారమైన కరుణ కురిపిస్తే పిల్లల జీవితం ఆనంద అనుభూతులతో నిండినట్టే. 2002లో కొంతమంది చిన్నారులను అక్కున చేర్చుకుని దీన జనోద్ధరణ పథకాన్ని ప్రారంభించారు. వారి జీవిత మార్గదర్శి అయి వారిని సరైన దారిలో నడిపిస్తూ ఎల్ల వేళలా వారిని సంరక్షిస్తూ వచ్చారు. ఈ డీజేపీ పిల్లలు ప్రతాప్, భాష, నర్సప్ప, మహేష్ ఆ ప్రేమగాథను మనకు అందిస్తున్నారు. వీరి అనుభవాలను 4 భాగాలుగా మీకు అందిస్తున్నాం. అందులోని మొదటి భాగాన్ని ఈనాటి అంతరంగ తరంగాలు ఆనంద లహరులు కార్యక్రమంలో విని తరించండి.
1: ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి నీళ్ళు ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్ రోజు నేర్పిస్తున్నాను. భగవాన్ ఇస్ దేర్ రిఫ్యూజ్.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచింటారు. పుట్టపర్తి దగ్గర లోపలి
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి
1: వారికి ఒక ఇల్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెం.
1: వాళ్ళకు వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ దెం.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చారు.
2: అండ్ భగవాన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే
2: హౌ ఆర్ దే టుడే.
1: చిన్న చిన్న పిల్లలు
2: ఆల్ చిల్డ్రన్
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా చేయరు, పాస్ చేయరు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
1: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
2: They could pass 10th class.
1: వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్ళే తెలుగు నేర్చుకోవటం, వాళ్ళే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్ళే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
2: They have learned our English language, Telugu. They started practicing music and they passed successfully in the 10th class.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగా చేయాలి. దిక్కు లేని ఇంటి వారికి దేవుడే దిక్కు అని

0: సాయిరాం. సన్న జాజి కన్న సంపంగిలత కన్న, జున్నుగడ్డ కన్న వెన్న కన్న, నమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న, కన్న తల్లి ప్రేమ సున్నితంబు. సాయిమాత దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. ఈనాడు మనం ఒక ప్రేమగాథ గురించి తెలుసుకుందాం. ఆ కథలోకి మనం ముందుకు వెళ్తూ, స్వామి 2002 సంవత్సరంలో కొంతమంది చిన్నారని అక్కున చేర్చుకుని వారి జీవితాలని మలుపు తిప్పినటువంటి అద్భుతమైన గాథను మనం తెలుసుకుందాం. ఈ గాథలో తమ ప్రేమను, తమ అనుభూతులను మనందరితో పంచుకోవడానికి మన ముందు ప్రతాప్, భాష, నరసప్ప, మహేష్ ఉన్నారు. వారితో ముచ్చటించి ఆ దివ్యమైన ప్రేమానుబంధాన్ని మనం తెలుసుకుందాం. సాయిరాం, ముందుగా మనం ఈ ప్రేమగాథలో తమ అనుభవాలను తెలపడానికి వచ్చినటువంటి మన బ్రదర్స్ మహేష్, ప్రతాప్, నర్సప్ప, భాష వీళ్ళందరి పరిచయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతాప్, నిన్ను నువ్వు మా శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ పరిచయం చేసుకుంటావా?
1: సరేమన్నా, నా పేరు ప్రతాప్. నేను కొత్త చెరువు మండలం కంచెట్టిపల్లి నుంచి వచ్చాను స్వామ్ దగ్గరకు. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఐటీ సపోర్టర్ గా చేస్తున్నాను.
0: ఏ ఊర్లో?
1: హైదరాబాద్ లో.
2: సరేమన్నా, నా పేరు నరసప్ప. నేను పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు. సో ఇప్పుడు రైట్ నో నేను హైదరాబాద్ లో డెవోప్స్ ఇంజనీర్ గా చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో.
3: సరేమండి అందరికి. నా పేరు భాష. నేను పెడబల్లి విలేజ్ నుంచి వచ్చాను అండ్ స్వామి దగ్గరికి. అండ్ నాది డిగ్రీ బీసీ అయిపోయింది. అండ్ నేను జాబ్ చేస్తున్నది హైదరాబాద్ లో చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను అన్నమాట.
2: సాయిరామ్ అన్న, నా పేరు మహేష్. నాది వెంగళమ్మ చెరువు, పుట్టపర్తి మండలం. నేను జనరల్ నర్సింగ్ చేశాను. హైదరాబాద్ లో మెడికల్ కోడర్ గా వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్ గా.
0: అసలు మీ నలుగురు స్వామి దివ్య సన్నిధికి ఏ విధంగా చేరుకున్నారు, ఆ దివ్యమైన అనుభూతులను మనం పంచుకునే ప్రయత్నంలో ముందుగా ప్రతాప్, అసలు ఈ దీనజనోద్ధరణ పథకం స్వామి ఏ విధంగా ప్రారంభించారు, మీరు ఆ దీనజనోద్ధరణ పథకానికి ఎలా ఎంపిక అవ్వగలిగారో చెప్తారా?
1: షూర్ అన్న. యాక్చువల్ గా స్వామి దీనజనోద్ధరణ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఒకసారి పుట్టపర్తిలో, పుట్టపర్తి చుట్టుపక్కల ఒక ఆమె 4 పిల్లలని పోషించలేక తిండి పెట్టడానికి కష్టమయ్యి పిల్లలకి విషం ఇచ్చి ఆమె కూడా విషం తీసుకుని చనిపోయింది. ఆ న్యూస్ పేపర్లో రావటం స్వామి చూసి తట్టుకోలేక, నేనున్న ప్లేస్లో ఇలాంటివి ఇంకా ఎప్పుడు అవ్వకూడదు, ఎవరు ఆకలితో అలమటించి చనిపోకూడదు అని ఒక సంకల్పం చేసి స్వామి దీనజనోద్ధరణ స్టార్ట్ చేశారు.
0: మరి మీ అందరూ దీనజనోద్ధరణ పథకంలోకి ఏ విధంగా ఎంపికయ్యారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంచుకుంటారా? ముందుగా మహేష్.
2: తప్పకుండా అన్న. మాది వెంగళమ్మ చెరువు. నేను వెంగళమ్మ చెరువులో 4వ క్లాస్ చదువుతున్నాను గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు పుట్టపర్తి నుంచి 2 కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి ఇక్కడ మీ ఊరిలో ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా కొంచెం ఎకనామికల్ గా ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగారు. అడిగితే మా ఊర్లో ఉన్న ఊరు పెద్దలు మమ్మల్ని చూపించారు. ఇక్కడ ఈ అబ్బాయికి ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నగారు లేరు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని చూపించారు. చూపిస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. రాసుకుని పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే బిలో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని తెలుసుకున్నారు. అప్పుడు నన్ని మా తమ్ముడిని ఇద్దరిని వాళ్ళ నేమ్స్ తీసుకునేసి మాకు ఇట్లా జూన్ 20 తేదీన రావాల్సిందిగా వాళ్ళు ఒక ఇన్విటేషన్ ఇచ్చేసి వెళ్లారన్న. ఆ జూన్ 20 తేదీ మేము రాగానే ఆ జూన్ 20 తేదీ రోజున మేము పుట్టపర్తికి చేరుకుని ఆ రోజున స్వామివడిలో చేరుకున్నామన్న మేము.
0: మరి భాష.
3: నేను స్వామి దగ్గరికి ఎలా వచ్చాను అంటే, నేను చిన్నప్పుడు అంటే చదువు స్టాప్ చేశాను అన్న, చదువుకోవడం ఆపేశాను. సో చిన్నప్పుడే మా మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అన్నమాట. సో చిన్నప్పుడు మా మమ్మీ ఎలా వదిలి వెళ్ళిపోయారంటే, అంటే డాడీకి సమ్ ఇష్యూస్ ఏవో జరిగాయి డాడీ మమ్మీకి, సో మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. సో ఏదో మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఇంటర్వెల్ అయిన తర్వాత బయటకు వచ్చారు, బయటకు వచ్చి గేటు ముందర నన్ను అలా పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. సో అది మా మామయ్య చూసి, ఎవరు ఈ పిల్లగాడు, అందరూ ఇట్లా గుబురుగా నించొని చూస్తున్నారు కానీ ఎవరు ఎవరు అబ్బాయి ఏంటి అని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. అప్పుడు మా మామ వచ్చి చూశారనమాట, చూసి ఈ అబ్బాయి ఏంటి ఇక్కడున్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళి మా ఫాదర్ వల్ల మదర్కి ఇచ్చారు అనమాట. సో అప్పటి నుంచి మా అవ్వ దగ్గరే పెరిగాను. సో నాకు మా అన్న ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ వేరే హాస్టల్లో చదువుకుంటున్నాను. సో నేను అక్కడే ఉండి డాడీకి అవ్వని చూసుకునేవాడిని. కొన్ని దినాల తర్వాత ఇలాగా కానిస్టేబుల్స్ వచ్చారు అనమాట మా ఊరికి వచ్చి, ఎవరెవరైతే అమ్మా నాన్న లేరో వాళ్ళ పేర్లు చెప్పి రాసుకుంటాము అని చెప్పారు. వచ్చి మా ఊర్లో పెద్ద అతను ఉంటాడు, అతని దగ్గరికి వచ్చి అడిగారనమాట. అడిగితే మా పేరు చెప్పారు, మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారనమాట, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ పేరేంటి, ఇట్లా స్వామి ఇట్లా చదివిస్తారు, మీరు చదువుకుంటారా అంటే ఓకే చదువుకుంటాము అని చెప్పాను. అప్పుడు పలానా రోజు రమ్మని చెప్పి పుట్టవర్తి రమ్మన్నారు. జూన్ 20 పుట్టవర్తికి వెళ్ళాము. అప్పుడు ఇంకా స్టార్టింగ్ మేము మందిరానికి వెళ్ళిపోయాము, అంతే స్వామి దగ్గరికి అలాగా చేరుకున్నాను.
0: చాలా బాగుంది. మరి మీరు, మీకు తెలుసో తెలియకో, మీకు ఊహ తెలియని వయసులో మీరు స్వామి దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిసారిగా మీరు స్వామిని చూసిన తర్వాత, ప్రశాంత కిరణంలో అడుగు పెట్టిన తర్వాత మీ అనుభవం ఏ విధంగా ఉండేది ప్రతాప్?
1: మొట్టమొదటిసారి అంటే స్వామిని అంతకుముందు నేనెప్పుడు చూడలేదన్న. ఫస్ట్ రోజు మేము స్వామి దగ్గరకు రావడమే కట్టుబట్టలతో వచ్చాము. అదే రోజు ఈవినింగ్ దర్శనం తీసుకెళ్లారు, మందిరంలో కూర్చోబెట్టారు. స్వామి రాగానే ప్రతి ఒక్కరికి ఒక 60 మంది ఉన్నాము, 60 మందికి కాకి డ్రెస్ ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరికి మామిడి పళ్ళు స్వామి చేతి నుంచి విసిరి ఇచ్చారు. తర్వాత ఒక అబ్బాయికి మామిడి పండు ఆల్రెడీ వచ్చింది, స్వామి ఇంకొకటి ఇస్తుంటే వద్దు స్వామి ఇచ్చారు ఆల్రెడీ అని చెప్పాడు అబ్బాయి. అయితే పర్వాలేదు తీసుకో ఇంకొకటి అంటే వద్దు వద్దు అని చెప్పి స్వామి ఆ అబ్బాయి నిజాయితీకి సంతోషించి ఏం కావాలి అని అడిగారు. అయితే చదువు కావాలి అని చెప్పి 3 సార్లు అడిగారు స్వామి. అది ఓకే, ఇంకేం కావాలి ఇంకేం కావాలని 3 సార్లు అడిగారు. 3 సార్లు అబ్బాయి చదివే కావాలి, ఇంకేం వద్దు స్వామి అంటే స్వామి సంతోషించి చైన్ సృష్టించి మేమందరూ ఉన్నాం. అప్పుడు ఫస్ట్ టైం స్వామి చూడటం, మా అందరి ముందు స్వామి చైన్ సృష్టించి అబ్బాయి మెల్లో వేశారు.
0: నర్సప్ప, మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు, దర్శనంలో కూర్చున్నప్పుడు, ప్రశాంతి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు?
2: యాక్చువల్ గా నేను స్వామిని చూడటం, యాక్చువల్లీ పుట్టపర్తికి రావడము అదే ఫస్ట్, ఐ మీన్ ప్రశాంత నిలమలేకి వచ్చి స్వామిని చూడడం అదే ఫస్ట్ టైం. ఫస్ట్ చూడగానే అంటే ఎక్కువ జనాలను చూసి కొంచెం భయం వేసింది, కానీ స్వామి మా దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా పలకరించేవారు. ఫస్ట్ టైం కూడా పలకరించినప్పుడు మాకంటే తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా, అంటే ఐ మీన్ కొంచెం భయపడుతూ ఇలాగ ఉండేది ఫస్ట్ ఫీలింగ్. బట్ కానీ స్వామి చూపించే ప్రేమ రోజు రోజుకి మాకు ఆ ప్రేమ అమ్మ ప్రేమగా మారిపోయి, సో మేము స్వామితో విత్ ఇన్ కొన్ని డేస్ లోనే స్వామికి మేము చాలా దగ్గరైపోయి విత్ ఇన్ అమ్మ తల్లి కొడుకు ప్రేమ ఎలాగ ఉంటుందో ఆ ఫీలింగ్ తో మాకి అలాగే సాగింది.
1: ఇన్ఫాక్ట్ 1000 తల్లుల ప్రేమ, అంతకుముందు మేము అంతకుముందు ఎవరు అంత ప్రేమగా కూడా పలకరించలేదు, మమ్మల్ని అంత దగ్గర తీసుకోలేదు. ఒకేసారి స్వామి అంత దగ్గరగా తీసుకొని మమ్మల్ని అంత ప్రేమగా చూడటం చాలా, మాకెప్పుడు మళ్ళీ మా తల్లిదండ్రులు లేరు అన్న ఫీలింగ్ రాలేదు.
0: భాష
3: నాకు అంటే స్వామి చూడగానే ఫస్ట్ ఈయనెవరో అంటే ఋషి లాగుంటారు కదా అలా అనుకున్నాను. తర్వాత స్వామి మాతో డైలీ మాట్లాడడము, ప్రేమతో మాట్లాడడము, మేము డైలీ మందిరానికి వెళ్ళినప్పుడు మాతో మంచిగా మాట్లాడడం, మమ్మల్నే కొంచెం సెపరేట్ గా కేరింగ్ తీసుకోవడం అన్ని చూస్తుంటే మా అంటే అమ్మ నాన్నల కంటే ఎక్కువ
2: నిజానికి చెప్పాలంటే మేము స్వామి దగ్గర ఉన్నంత వరకు అసలు మా మదర్ కానీ ఫాదర్ కానీ లేరనే ఫీలింగే లేదు. అంటే మేము అక్కడ ఉన్నంత వరకు స్వామి దగ్గర ఎప్పుడు అసలు ఆలోచనే రాలేదు. మేము స్వామి ఒడిలో ఉన్నంత వరకు మేము ఇప్పుడు బయటకు వచ్చినా సరే మాకు ఎలా ఉందంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేరనే ఫీలింగే లేదు మాకు అసలు. ఎందుకంటే స్వామి అలా అంత ప్రేమ అసలు వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. కానీ మాకైతే స్వామి దగ్గర ఉన్నంత వరకు మాకు వీళ్ళు లేరా అనే ఆలోచన అయితే లేదు మాకు. ఎందుకంటే స్వామి కేరింగ్ అలా ఉంది మాకు. అసలు మేము స్వామి దగ్గర ఆకలి అనే పదమే తెలియదు మాకు. అలా పెరిగాం అసలు అమ్మ నాన్న లేరనే ఫీలింగే లేదు మాకు అసలు. ఇప్పటికీ లేదు. స్వామి ఉన్నారు.
0: భాష మరి ఫస్ట్ మీరు ప్రశాంత్ రెండుకి అడుగుపెట్టిన తర్వాత మీ అందరూ భజన్ మందిర్లో అసెంబ్లీ అయ్యారు. అసెంబ్లీ అయినప్పుడు ప్రతాప్ చెప్పినట్టు స్వామి అందరికీ కాకి డ్రెస్సులు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? మిమ్మల్ని ఎక్కడికి పంపించారు?
3: ఆ తర్వాత స్వామి అంటే మమ్మల్ని సెటిల్ పంపించారు. అంటే నివాసం ఇంకా హాస్టల్ అప్పుడు ఇంకా అంటే ఏర్పాటు చేయలేదు. సో అందుకని 2 మంత్స్ ఇక్కడే ఉన్నాం సెటిల్. అప్పుడు డైలీ స్వామి అంటే గురువారం గురువారం మేము ఫస్ట్ వెళ్ళిపోయాము. తర్వాత స్వామి వచ్చారు అన్నమాట. రాగానే స్వామి మేము అందరు లైన్లోకి వచ్చామని అప్పుడు స్వామి పెద్ద స్కూట్ కేసు తీసుకుని వచ్చారన్నమాట. రాగానే మేము స్వామి డబ్బులు ఇస్తున్నారేమో అని అంటే అప్పుడు చిన్నప్పుడు ఫీలింగ్ అలా మా ఫాదర్స్ మా డాడీ అలా చెప్పేవారు అన్నమాట. అతను ఎవరో డబ్బులు ఇస్తారు మీరు మంచి చదువుకోవాలి. సో అది అనుకున్నాము. కానీ స్వామి రాగానే లోపల దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ స్కూట్ కేసులు అన్ని తీసారన్నమాట. ఒక్కొక్క ఐటమ్ తీసి చూపించారన్నమాట. అందులో ఏమున్నాయంటే ఫస్ట్ దువ్వెన, ఫస్ట్ ఎలా దువ్వుకోవాలి, ఫస్ట్ ఇంకొకటి ఆ దూది చెవులో ఎలా తీసుకోవాలి, ఇంకో అంటే మనకు ఏదైనా సిమిడి అంటే జలుబు చేసినప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ ఖర్చీఫ్ ఎలా యూజ్ చేయాలి, ఖర్చీఫ్ ప్రతిదానికి ఉపయోగపడుతుంది అని చెప్పి స్వామి ప్రతి క్లియర్ గా ప్రతి నీట్నెస్ అంటే వేరే వాళ్ళు చూస్తే మనకు ఇది చేయకుండా అసహించుకోకుండా మనం నీట్నెస్ గా ఉండాలి, నీట్నెస్ గా ఉండాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఇలాగానే స్వామి ఫస్ట్ అన్ని చూపించారన్నమాట. చూపించగానే మేము ఇంకా అప్పుడు మాకు ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది స్వామి చూసుకుని. ఎందుకంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం చెప్పేవారు కాదు. సో స్వామి రాగానే అవన్నీ చెప్పారన్నమాట. చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
1: స్వామి ఇచ్చిన కిట్ లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. దువ్వెన, అద్దము, ఈవెన్ ఫేర్ అండ్ లవ్లీ, ప్రతి ఒక్కటి స్వామి దువ్వెన అయితే అద్దంలో ఇలా చూస్తూ స్వామి దువ్వుకొని మరీ చూపించారు. ఖర్చీఫ్ ఎలా యూజ్ చేయాలి, పౌడర్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి స్వామి యాక్షన్ చేస్తూ చూపిస్తూ మాకు చెప్పారు.
2: ఇన్ఫాక్ట్ ఇద్దరు ముగ్గురిని స్వామి పిలిచి సో మాకి దువ్వారు కూడా స్వామి. పౌడర్ ఎలా అద్దుకోవాలి, విభూతి ఎలా పెట్టుకోవాలి, బ్రష్ ఎలా చేయాలి, సో బ్రష్ చేసిన తర్వాత మొహం కడుక్కోవాలి, ఎలా తుడుచుకోవాలి, ఎవ్రీథింగ్ స్వామి మాకు దగ్గరుండి ఇద్దరు ముగ్గురితో చూపించారు కూడా. అసలు నైస్ ఎక్స్పీరియన్స్ అది. అసలు చాలా మాకే చాలా బాగా అనిపించింది అప్పుడు. అసలు
0: మరి తరువాత ఇప్పటి వరకు మీరు స్వామి ఫస్ట్ భజన్ హాల్లో అందరినీ అసెంబుల్ చేసిన తర్వాత అక్కడి నుంచి అందరినీ షెడ్స్ లో ఉండమని పంపించారు. అక్కడికి స్వామి స్వయంగా వచ్చి మీ అందరికీ ఎలా ఉండాలి, మీ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్న పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ మీ లైఫ్ కి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చారు స్వామి. మరి ఆ తర్వాత మీరు పర్మనెంట్ హాస్టల్ కి, పర్మనెంట్ స్కూల్ కి ఏ విధంగా వెళ్లడం జరిగింది, అది ఎప్పుడు జరిగిందో చెప్తారా?
1: ష్యూర్ అన్న. అది గురు పౌర్ణమి రోజు జూలై 24, 2002 గురు పౌర్ణమి రోజు మేము దర్శనానికి వచ్చాము. మాకు తెలియదు ఇలా హాస్టల్ కి వెళ్తామన్న సంగతి. మేము ఎప్పుడు కూర్చునే ప్లేస్ లోనే కూర్చున్నాము. స్వామి అందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇలా భుజం తట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టారు స్వామి. అదే కూర్చున్నాము. తర్వాత స్వామి అనౌన్స్ చేశారు ఇలా పిల్లల్ని హాస్టల్ కట్టించామని అనౌన్స్ చేశారు మైక్ లో. తర్వాత అది అయిపోగానే మొత్తం భజన్ మందిర్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాము. అక్కడ నుంచి బస్ ఎక్కించారు. ముందు అన్న వాళ్ళు, మన కాలేజ్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు వేదం పూర్ణకుంభంతో వేదము భజన్తో ముందు వెళ్తున్నారు అన్న వాళ్ళు. వెనక మేము బస్ లో ఉన్నాము, మా వెనక స్వామి కారులో వస్తూ ఉన్నారు. సో ఈ ప్రొసెషన్ తో హాస్టల్ కి తీసుకెళ్లారు. అక్కడ హాస్టల్ ఓపెన్ చేశారు. స్వామి రిబన్ కటింగ్ అయింది, లోపల కూర్చొని ఉన్నాము. తర్వాత కొన్ని మేము ఈ 2 మంత్స్ షెడ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న శ్లోకాలు నేర్పించారు కదా, అవన్నీ చెప్పాము. స్వామి చాలా సంతోషించారు. తర్వాత పాల్వంచడానికి వెళ్తూ ఉన్నారు స్వామి అక్కడే. సో అలా వెళ్తూ వెళ్తూ నాతో పలకరించారు స్వామి. నాకు ఫస్ట్ టైం అప్పుడే మాట్లాడారు నాతో, పేరేంటి అని అన్నారు. అయితే ఫస్ట్ టైం మాట్లాడడం కదా నాకు చాలా భయం వేసింది. ప్రతాప్, ప్రతాప్ అన్నాను. సో స్వామికి వినిపించలేదు. ఏంటి గట్టిగా చెప్పు అన్నారు. ప్రతాప్ అన్నాను. స్వామి అనలేదు అప్పుడు. ప్రతాప్ అనగానే సరే అని ఇట్లా బుగ్గ మీద తట్టి వెళ్ళిపోయారు.
0: మరి మహేష్, స్వామి ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చినప్పుడు నీకు ఎలాగ అనిపించింది?
2: ఒకటి, నేను ఊర్లో ఉన్నదానికి ఇక్కడ స్వామి దగ్గర హాస్టల్ అక్కడ తీసుకొచ్చిన దానికి అది చాలా డిఫరెంట్ లొకేషన్, ఆ లొకేషనే డిఫరెంట్. ఇంకొకటి, అక్కడ స్వామి తీసుకునే కేర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇంట్లో మనకి అమ్మ నాన్న మనకి ఒక్కరికి ఇద్దరికి చూసుకోవడమే నార్మల్ గా, ఏదైనా మనల్ని ప్రిపేర్ చేయడమే చాలా ఇబ్బంది. కానీ అలాంటిది స్వామి అక్కడ అందరినీ తీసుకొచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి అన్ని ప్రతి ఒక్క వస్తువు ఇచ్చి ఇంత మనం ఎలా డ్రెస్ చేయాలని ఎంత పేస్ట్ వేసుకోవాలని అవన్నీ చూపించడం. కానీ హాస్టల్లోకి వచ్చాక ఎక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, మనం ఏ టైంకి పడుకోవాలి అనే స్వామి ప్రతి ఒక్కటి, మనం వేసుకునే డ్రెస్ నుంచి పడుకునే బెడ్ వరకు స్వామి అన్ని అక్కడ ఇచ్చి చేసేసరికి అసలు మాకు ఎక్కడ మేము ఉంటున్న ప్లేస్ ఇది నిజమేనా, మేము ఎక్కడ మీ ఊర్లో అసలు ఎక్కడికి వచ్చాం మేము అనేది ఒక చాలా నాకు చాలా సార్లు అనిపించేది. అక్కడ నుంచి వెళ్ళాలనిపించేది కాదు, స్వామి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళాలనిపించేది కూడా ఆలోచనే పోయింది, అంత బాగా ఉండేది హాస్టల్లో మాకు.
4: ఇన్ఫాక్ట్ మామూలుగా ఎవరైనా హాస్టల్స్కి వెళ్తే వెళ్ళిపోతాము మాకు నచ్చట్లేదని చెప్తారు చాలా మంది నాకు తెలిసి. సో మాకి అక్కడ గురు పౌర్ణమి రోజున అక్కడికి వచ్చిన తర్వాత సో స్వామి మాకు బెడ్స్ అండ్ దుప్పట్లు అన్ని ఇచ్చారు ఆ రోజే. అండ్ ఇంకొక రూమ్స్ లో కూడా ఎలాగుంటది ఏంటనేది చూపించారు స్వామి. ఒక రూమ్ లోకి వచ్చి సో ఆ రూమ్ లో ఇక్కడ పడుకోవాలి, ఇక్కడ డ్రెస్ పెట్టుకోవాలి అంతా చూపించారు. సో తర్వాత సో మాకి అవన్నీ చూపించిన తర్వాత ఐ మీన్ అంటే చిన్నపిల్లలమైనా అప్పుడు స్టార్టింగే కదా వచ్చాము, కానీ మాకెవ్వరికే కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే థాట్ కూడా అప్పుడు రాలేదు చిన్నపిల్లలమైనా. సో విత్ ఇన్ ఆ 1 మంత్ లోనే స్వామి మాకు అంత ప్రేమ చూపించారు, అంటే వెళ్ళాలి అనే థాట్స్ మాకు అసలు లేవు ఇంకా అప్పటికే. సో స్వామి అలాగా ఆ ప్రేమ చూపించినంత ప్రేమ మా మనసులో మొత్తం అంతా ఐ మీన్ చేంజ్ అయిపోయింది. వెళ్ళాలి, ఊర్లకు వెళ్ళాలి, అసలు మాకు ఆ థాట్స్ లేవు.
0: చాలా బాగుంది. మరి నర్సప్ప, హాస్టల్ అన్నాక మనకి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది. మీ హాస్టల్ కి ఏ విధంగా స్వామి షెడ్యూల్ ఏర్పాటు చేశారు, మీ దినచర్య ఏ విధంగా ఉండేది?
4: సో యాక్చువల్లీ మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 లేస్తాము. సో 4:30 లేసి 5 to 6 భజన తర్వాత స్టడీ అవర్స్ ఉంటుంది. స్టడీ అవర్ తర్వాత 7 to 8 టిఫిన్ టైమ్. సో 8:00 కి 8:30 to 8 లోపు మనం స్కూల్స్ కి వెళ్ళిపోతాము. 8:30 to 12 వరకు మాకు 12 లంచ్ టైము. బిఫోర్ ఆ టైంలో 10:00 కి ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ టైంలో సో మాకి స్నాక్స్ ఇవన్నీ పెట్టేస్తారు. 12:00 కి మళ్ళీ లంచ్కి వచ్చేస్తాం. లంచ్కి వచ్చేసి 12 to 1 రెస్ట్ టైం అనమాట. సో ఆ టైంలో మేము పడుకుంటాం, 1 అవర్ పడుకుంటాం. మళ్ళీ 1:00 కి 1 to 4 క్లాసెస్ నడుస్తాయి. ఆ బిట్వీన్ టైంలో అంటే ఐ మీన్ 1:00 టీచర్స్ వస్తారు. టీచర్స్ వచ్చిన తర్వాత సో 4:00 మళ్ళీ అయిపోతాయి, క్లాసెస్ అయిపోతాయి. 4:00 అయిపోయిన తర్వాత ఐ మీన్ 4:00 కూడా మళ్ళీ మాకు స్నాక్స్ ఉంటాయి. మళ్ళీ 4 to 5 భజన్ ఉంటుంది, బాలవికాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 to 6 ప్లే టైము. మళ్ళీ 6 to 7 మాకు భజన్ ఉంటుంది, భజన్ టైము. మళ్ళీ భజన అయిపోయిన తర్వాత మళ్ళీ 7 to 8 స్టడీ అవర్. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత 8:00 మళ్ళీ లంచ్ చేసేసి పడుకుంటాం. చిన్నపిల్లలు పడుకుంటారు, సో పెద్దవాళ్ళు 9-10 వరకు చదువుకుంటారు. చదువుకొని 10 మొత్తం అందరూ పడుకోవాలి. సో ఇది షెడ్యూల్.
0: చాలా బాగుంది. మరి భాష, ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేసినప్పుడు హాస్టల్లో స్వామి వచ్చారు, ఆ తర్వాత మీకు క్లాసెస్ అవి ఎక్కడ జరిగేవి, స్వామి తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చారు?
3: సో ఫస్ట్ అంటే ఫస్ట్ మాకు ఇళ్ళలే ఉన్నాయన్న, హౌసెస్ ఉన్నాయి. సో అక్కడే పెట్టి ఒక 10 ఇళ్లలో కూర్చోబెట్టి అందరినీ డివైడ్ చేసి చదివించేవాళ్ళు. సో అక్కడ 3 మంత్స్ వరకు చెప్పారు అక్కడే. సో ఇక్కడుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పి స్వామి 3 మంత్స్ లో స్కూల్ కట్టించేశారు. మా ఉండే హాస్టల్లోనే కొంచెం దూరంలో, అక్కడ 3 మంత్స్ లోపల మొత్తం అన్ని కట్టించేశారు అన్నమాట. స్వామి అన్ని కట్టించిన తర్వాత నెక్స్ట్ రోజు స్వామి వచ్చారు. స్వామి వచ్చి ప్రతి బోర్డుకి అంటే డోర్ ఓపెన్ చేసి స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిది చదువుకోండి అని చెప్పి స్వామి చెప్పేసి వెళ్లారు అన్నమాట. ఇంకా ఎప్పుడన్నా స్వామి రావాలనుకుంటే స్వామి వచ్చేసారు. చాలా సార్లు మధ్యాహ్నం పూట వచ్చేసారు అన్న. మేము ఆ టైంలో రెస్ట్ టైం కదా, సో అందరు పడుకో ఉంటాము. సో స్వామి ఏంటి ఎవరు తెలియకుండా వచ్చేసేవారు. వచ్చేసి ఒకసారి రౌండ్ వేసుకుని వెళ్ళిపోయేవారు స్వామి. సో మేమనుకున్నాం ఎవరు రాలేదు ఎవరు ఏం చేయట్లేదు అనుకున్నాం. కానీ ఒకరిద్దరు ముగ్గురు మేల్కొన్నప్పుడు స్వామి చూసేవారు. చూసి స్వామికి దగ్గరికి వెళ్ళి నన్న పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సో మాకు తెలిసేది కాదు. సో సేవదలు చెప్పేవారు స్వామి ఇలా వచ్చి ఇట్లా స్కూల్ రౌండ్ వేసుకుని వెళ్ళారు అది అంటే అవునా అయ్యో స్వామిని మిస్ అవుతున్నామని చెప్పి కొంచెం బాధపడాము, ఫీలింగ్ వచ్చేది అనమాట. సో ఇలాగా స్కూల్ కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా అందరూ స్కూల్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు.
0: చాలా బాగుంది. అయితే మరి మీరు హాస్టల్లో ఉంటున్నారు, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి చక్కగా, మీరు ఎప్పుడెప్పుడు మందిరానికి వచ్చేవారు? మందిర్లో మీ అందరికీ స్వామి ఏదైనా స్పెషల్ ప్లేస్ లో కూర్చోబెట్టారా? మందిర్లో జరిగిన అనుభవాలు చెప్తారా?
4: తప్పకుండా. సో మేము గురువారము ఆదివారము దర్శనానికి వచ్చేటోళ్ళము. సో రిమైనింగ్ డేస్ లో క్లాసెస్ ఉంటాయి. సో గురువారం ఆదివారము స్వామి మేము ఎవ్రీ గురువారం ఆదివారము దర్శనానికి వస్తాము. దర్శనానికి వచ్చిన తర్వాత సో మాకి మన మందిరానికి కృష్ణుడు ఉన్నాడు కదా జెంట్స్ సైడ్, సో కృష్ణుని దగ్గర మాకి సపరేట్ ప్లేస్ కేటాయించారు. సో మేము ఎవ్రీ టైం అక్కడే కూర్చుండేటోళ్ళము. సో స్వామి అక్కడ కూర్చున్న తర్వాత స్వామి అలాగే మెల్లగా వస్తారు. వచ్చిన తర్వాత సో ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి స్వామిని మేము ఆపుతూ ఉండేటోళ్ళము. సో స్వామిని ఆపేసి ఐ మీన్ అంటే మాకి అంటే స్వామి ఫ్రీడమ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ మాకి చాలా చాలా మాకు వాల్యుబుల్ ఐ మీన్ అంటే చాలా సంతోషకరమైంది ఆ టైం. మేము ఏం చేసేటోళ్ళం అంటే స్వామి రాగానే ఒక గుంపుగా స్వామి చుట్టూ వెళ్ళిపోయేటోళ్ళము. గుంపుగా వెళ్ళిపోయి సో స్వామికి చంద్ర అని ఫస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్టార్ట్ చేసిండు స్వామి జలుబు ఉంది స్వామి సో విభూతి కావాలి అంటే ఐ మీన్ అంతకుముందే స్వామి ఇచ్చారు విభూతి ఇచ్చారు. విభూతి ఇచ్చిన తర్వాత సో ఎంత టేస్టీ ఉందంటే ఆ విభూతి చాలా చాలా టేస్టీ ఉంది. ఆ టేస్ట్తో అందరము స్వామి ఒక అబ్బాయికి ఇస్తే అందరూ చేజాపుతారు. సో అలాగే మొత్తం అందరూ చేజాపారు. సో అందరికీ స్వామి ఎంతమంది చేజాపితే అది స్వామి ఇస్తూనే ఉన్నారు అది నాన్ ఎండింగ్ అనమాట. అది ఆ రోజు అందరూ తిన్నారు విభూతి చాలా చాలా టేస్టీగా తీయగా ఉంది. సో అది తిన్న తర్వాత స్వామిని ఇక మేము వదులుకోకుండా చేతులు లాగడము అలాగే చేసేటోళ్ళం స్వామిని. సో తర్వాత మళ్ళీ యాక్చువల్లీ స్వామి వచ్చే ముందు ఒకరోజు ఏమైందంటే వెనకాల ఉంటారు కదా స్వామికి, సో వాళ్ళు ఒకసారి దగ్గరికి రాకండి అన్నట్టు ఆపారనమాట. సో ఆపినప్పుడు స్వామి చెప్పారు నా పిల్లల్ని దగ్గరికి రాకుండా ఆపడానికి మీరెవరు, పక్కకి వెళ్ళండి, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రావద్దు, సో పిల్లలు నా దగ్గరికి వస్తారని చెప్పారు. సో వచ్చిన తర్వాత సో ఈ విభూతి అడగడం ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అలాగే స్వామి మళ్ళీ మమ్మల్ని చూసుకొని మంచిగా మాట్లాడి అంతా వెళ్ళేటోళ్ళు అనమాట. సో ఇది దర్శనానికి.
0: మీరు స్వామిని ఏమని పిలిచేవారు స్టార్టింగ్ లో, స్వామి అనే పిలిచేవారా?
2: నేనైతే స్వామి అనే పిలిచాను, ఎందుకంటే అందరూ పిలుస్తున్న స్వామి స్వామి అంటున్నారు. నేను కూడా స్వామిని ఎందుకంటే నాకు ఒకసారి ముందునే ఒకసారి చూశాను స్వామిని, అందువల్ల నాకు స్వామి స్వామి అనే అలవాటు ఉంది స్వామిని పిలవడం స్వామి అని. ఆ విధంగా స్వామి అనే పిలిచేవాడు స్వామిని.
1: మాలో ఒక అబ్బాయి ఉండేవాడు రాజు అని, అందరికన్నా చిన్న అబ్బాయి, చిన్న అబ్బాయి అంతకన్నా ఇంకొక చిన్న అబ్బాయి ఉండేవాడు. సో ఈ రాజు అనే అబ్బాయి స్వామిని తాత అని పిలిచేవారు. స్వామి రాగానే తాత వచ్చారని లేదంటే మేము స్వామి అంటుంటే అబ్బాయి ఏమో తాత తాత అనేవాడు. సో అబ్బాయి ఎప్పుడు కూడా ప్రతిసారి దర్శనానికి వచ్చినప్పుడు నిద్రపోయేవాడు మందిరంలో. స్వామి ఎప్పుడు వచ్చినా నిద్రపోతుంటావు, దున్నపోతా, ఎప్పుడు నిద్రే నీకు అని చెప్పి చాలా సార్లు అన్నారు. ఇంకొకసారి అయితే అబ్బాయి నిద్రపోతూ కరెక్ట్ స్వామి వచ్చేటప్పుడు దొర్లుకుంటూ వెళ్ళి పాదాల దగ్గర పడ్డాడు. తాత అని పిలిచేవాడు అబ్బాయి స్వామిని బాగా.
5: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో స్వామి డీజేపీ పిల్లలు మన సోదరులు ప్రతాప్, భాష, నర్సప్ప, మహేష్లతో పరిచయం మొదటి భాగాన్ని విన్నారు. తల్లిదండ్రుల ప్రేమ లోటు తెలియకుండా స్వయానా స్వామివారు ఈ పిల్లలను తీర్చిదిద్దారు. అతి చిన్న వయసులో స్వామి దగ్గరకు వచ్చి ఈ పిల్లలు స్వామివారి అపారమైన ప్రేమను పొందినారు. స్వామి ఎల్ల వేళలా వీరిని సంరక్షిస్తూ వారి ఆలనా పాలనా చూస్తూ ఆనందించారు. వీరు అందించే మరిన్ని అనుభవాలను అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో రేపు విందాం. అందరికీ సాయిరాం.

మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర మురళీ మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తరువాతి కార్యక్రమంలోకి వెళ్దాం. 2014వ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ శ్రీకృష్ణ లీలా తరంగిణిని వినిపించిన శ్రీ కొలికి సత్యనారాయణ గారు మరలా ఇంకొకసారి రేడియో సాయి శ్రోతలందరినీ తమ గానంతో తమ కథాశ్రవణంతో అలరించబోతున్నారు. ఈసారి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రామదాసు కీర్తనలపై విశ్లేషణను అందిస్తూ పాటలను కూడా పాడుతూ ఉంటారు. మరి ఈ రామదాసు కీర్తనల యొక్క పరంపరలోని మొదటి భాగాన్ని ఈనాడు విందాము.

జై సాయిరాం. భక్తి రామదాస్ గారి కీర్తనలు వ్యాఖ్యాన సహితము భద్రాచల మహాక్షేత్ర మహాత్యము చెప్పుకుంటూ ఉన్నాము. పవిత్ర గోదావరి నదికి తూర్పున పశ్చిమాభిముఖులైనటువంటి సీతారాములు వలసిన దివ్యక్షేత్రమే భద్రాద్రి, భద్రాచలము అని కూడా అంటూ ఉంటారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రము రామభక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. 2 చేతులలో ధనుర్బాణములు, మరో 2 చేతులలో శంఖచక్రాలు కలిగి ఉన్న చతుర్భుజ రాముడు ఈ క్షేత్రంలోనే కనిపిస్తాడు. మామూలుగా సీతారాముడి చిత్రపటములలో 2 చేతులు ఉంటాయి, కోదండరాముడు గాని కళ్యాణరాముడు గాని. భద్రాచలమునకు ఆ పేరు ఎందుకొచ్చింది? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రము రాముడి విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. 2 చేతులలో ధనుర్బాణములు, మరో 2 చేతులలో శంఖచక్రాలు కలిగి ఉన్న చతుర్భుజ

నాలుగు చేతులతో శంఖ చక్రాలు ధనుర్బాణములు ధరించి ఉండడానికి కారణమేమిటి అనే ప్రశ్నకి సమాధానం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. భద్రాచల క్షేత్ర మహాత్మ్యము మనం పరిశీలిస్తే పూర్వకాలములో మేరుపర్వతము తన భార్య మేనకాదేవితో కలిసి సంతానము కొరకు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయగా ఆయన మెచ్చి వరం కోరుకోమంటాడు. స్వామి, రామభక్తుడైనటువంటి ఒక సుపుత్రుడు మాకు కలుగుగాక అని అనుగ్రహించండి అని కోరతారు. తథాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం చేత కొంతకాలమునకు సుపుత్రుడు పుట్టాడు. తల్లి తండ్రి ప్రేమగా వాడికి భద్రుడు అని పేరు పెట్టుకున్నారు. దీనికి మూల కారణం మరొక చిన్న కథ కూడా ఉన్నది. అదేమిటి అంటే, సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తి వనవాసం చేసే సమయంలో ఒకనాడు మార్గాయాసము తీర్చుకున్నటకు ఒక పెద్ద శిల బండరాయిపై కూర్చుంటాడు. ఆ బండరాయి ఎంతో సుఖాన్ని కలిగించింది. ఆ రాతిని చూచి, నీవు నీ సుకృత విశేషం వల్ల మేరు పర్వతానికి మేనకాదేవికి కుమారుడిగా జన్మిస్తావు, అనంతరం శైలరూపధారివై మాకు అత్యంత భ్రీభక్తుడు కాగలవు అని వరమిచ్చి యథేచ్ఛగా వెళ్లిపోతారు సీతారాములు. ఆ పిల్లవాడు పూర్వజన్మ జ్ఞానము కలవాడై శ్రీరామదేవుని కూర్చి వేల సంవత్సరములు తపస్సు చేయగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఆదిశేషుడు ధనుర్బాణములతో సహా భద్రుడికి రామరూపంలో దర్శనమిచ్చి వాడి ఏం కావాలని కోరితే, స్వామి, మీరు చతుర్బాహులై శంఖ చక్ర ధనుర్బాణములతో ధరించి జానకి లక్ష్మణ సమేతులై నా శిరమున ఈ ప్రపంచం ఉండేంత వరకు ఉందురుగాక అని ప్రార్థిస్తాడు. అట్లే అని శ్రీ మహావిష్ణు వరమిచ్చాడు. అందువల్ల మనకు భద్రాచల క్షేత్రంలో ఒక చేతిలో ధనుర్బాణములు మరొక చేతిలో శంఖచక్రములు పెట్టుకుని స్వామివారు తను సీతాదేవి ఆశేషుడి లక్ష్మణుడిగా కనిపిస్తారు. భద్రాచల ప్రాంతమంతా అరణ్యంగా ఉన్నటువంటి కాలములో పక్కన ఒక రెడ్డిపాలెం అనే గ్రామంలో పోకల దమ్మక్క అనే భక్తురాలికి శ్రీరామచంద్రమూర్తి కల్లో కనిపించి కొండపైన తాను ఉన్న ప్రదేశం చెప్పి ఆచ్ఛేదన ఏర్పాటు చేయమని కోరతాడు. ఆ ప్రకారంగా కొండపై ఉన్న సీతారాముల విగ్రహాలు తీగలు పొదలు మధ్యన గుర్తించి ఆమె రోజు కొండపైకి వెళ్లి తాటిపళ్ళు పాలు నైవేద్యం పెట్టి వచ్చేదిట. ఆ తరువాత ఆలయాన్ని నిర్మించి ఈనాటి వైభవాన్ని కల్పించిన మహానుభావుడే భక్తి రామదాసుగా ప్రసిద్ధి పొందాడు. అసలు పేరు కంచెర్ల గోపన్న. మన తెలుగు వాగ్గేయకారుల్లో ప్రముఖులుగా పేర్కొనదగిన వారిలో అన్నమయ్య, త్యాగరాజు, సారంగపాణి, క్షేత్రయ్య, శివనారాయణ తిథుల వారు ఎందరో కలరు. ఈ రామదాసు కూడా ఆ కోవలోని వాడే. వీరి వల్ల భద్రాచలమునకు, భద్రాచలం వల్ల వీరికి పరస్పర ఖ్యాతి లభించింది. రామభక్తులు ఎందరున్నను రామదాసు మాత్రం ఈయనొక్కడే. అసలు పేరు గోపన్న, ఇంటి పేరు కంచెల్లవారు. 1630 సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండ గ్రామంలో లింగనమంత్రి కామాంబ

అనే దంపతులకు వేణుగోపాలస్వామి వారికి అనుగ్రహంతో జన్మించాడు. ఆత్రేయ గోత్రీకుడు, 6000 నియోగ బ్రాహ్మణుడు, అతి పిన్న వయసులోనే రామభక్తి అలవరుచుకొని అచిరకాలంలోనే సకల విద్యా పారంగతుడైనాడు. తండ్రి రామాయణ పురాణం చెబుతున్నప్పుడు అనుకునేవాట, నేను రాముల వారి కాలంలోనే పుట్టి ఉన్నట్లయితే స్వయంగా రామసేవ చేసుకునేవాణ్ణి కదా అనుకున్నాట. ఆ తర్వాత తన గురువు రఘునాథ భట్టాచార్యులు, ఆ తర్వాత కబీర్దాస్ అనే మహమ్మదీయుడి ద్వారా రామమంత్రాన్ని ఉపదేశించబడి రామునిపై కీర్తన రచించసాగాడు. ఆనాడు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులుగా ఉన్న తన మేనమామలు అక్కన్న మాదన్నలకు పలుకుబడితో పాల్వంచ పరగణాకు తహసీల్దారై ప్రభుత్వ అనుమతి లేకుండా ఖజానాలోని 6000 వరహాలతో శ్రీరామాలయ నిర్మాణం చేసి స్వామికి నిత్యధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసి స్వామివారికి ఆభరణాలు వాహనాలు ఏర్పాటు చేసి భద్రాచలాన్ని వైకుంఠంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు ఆలయం కొరకు ఖర్చు పెట్టిన కారణంగా 12 కారాగార శిక్ష అనుభవించాడు. కారాగారంలో కూడా శిక్ష అనుభవిస్తూ తన యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరామ ప్రభువుపై భక్తి జ్ఞాన వైరాగ్య ప్రభోతములు కీర్తనలు ఎన్నో రచించాడు. శతక వాంగ్మయంలో మేటిగా ప్రసిద్ధి పొందిన దాశరథీ కరుణాపయోనిధి అనే మకుటంతో ఒక శతకాన్ని రచించి గానం చేశాడు. తాను తరించాడు, అందరినీ తరింపజేసినటువంటి ధన్యజీవి, సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, శ్రీరామ భక్తాగ్రేసరుడు ఈ మహనీయుడు. వీరి కీర్తనలు ఆ రోజుల్లో చెక్క భజన బృందం వారు గానం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా భజన సాంప్రదాయంలో భజన బృందముల వారి చేత కీర్తించబడుతూ ఉండేవి. ఈ రామదాసు గారి చరిత్రాన్ని సింగరిదాసు అను మహాభక్తుడు రచించి ఆయన రామదాసు ధ్యాన మందిరంలో కీర్తనలన్నీ కూడా శిలా ఫలకములతో ఏర్పాటు చేశాడు. నేడు మనం వాటిని చూడవచ్చును. హరికథా సాంప్రదాయంలో తోహరా అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, దాంతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం.

శ్రీకరమునను శ్రీకరముగ నెలకొండపల్లిలో. ఆ ప్రకారంగా పిల్లవాడు పెద్దవాడై తండ్రితో పాటు రామాయణ కథాశ్రవణం చేస్తూ ఉన్న సమయంలో ఒక మామ్మదీయుడు కబీర్దాస్ అనేటువంటి అఖండ రామభక్తుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇలా గానం చేస్తున్నాడు.

అని గానము చేసుకుంటూ వచ్చినటువంటి కబీర్దాసి గారు ఈ పిల్లవాడిని సమీపించి చూచాడు. పిల్లవాడిలో అఖండ భక్తాగ్రేసరుడు అయ్యే గుణములు కనిపించాయట వారికి. వెంటనే వాడికి తన కాలిగజ్జి ధరింపజేసి తమ్ముర వాడి చేతికిచ్చి వాడికి నామాలు పెట్టి భక్తి వేషం వేసి, నాయనా గోపన్న, ఇక మీద నీ పేరు రామదాసు అని పెడుతున్నా అని, నీకు నేను రామనామ మంత్రాన్ని జపించుకోవడానికి ఏర్పాటు చేస్తాను, పాడతావా? అలాగే అని, శ్రీరామ రామ రామేతి రమే రామే వనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని పిల్లవాడి చేత పలికించి వెంటనే పిల్లవాడు అఖండ జ్ఞానవంతుడై సహజంగా కవి, సహజంగా గాయకుడు గనక ఆ మంత్రం యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో ఇలా గానం చేశాడు. జపతు జప

మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అంటున్నాడు. ఈ మంత్రాన్ని జపిస్తే దేని చిన్నమాట కాదు, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మంత్రం ఇది. సకల నిగమ మంత్రం, ఈ మంత్రం ఉందే రామ మంత్రం, వేదసారమే, వేదములకు మూలమే. జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం. ప్రతి మానవుడు పుడతాడు, పెద్దవాడవుతాడు, గిట్టుతాడు. ఈ జనన మరణాన్ని తప్పించేటువంటి యొక్క మంత్రమే రామ మంత్రం అని ఇలా గానం చేశాడు.

ఈ చరణంలో అంటూ ఉన్నాడు, అన్నిటికీ ఇది కడసారి జన్మము, సత్యంబు ఇక పుట్టుట సున్నా అని ఘంటాపథంగా చెప్పాడు. నేను మళ్లీ నాకు జన్మలేదు, ఎందుకని ఏ మంత్రమైతే తరింపచేస్తుందో అదే తారక మంత్రము. తారక మంత్రము అంటే తరింపజేసే మంత్రం, రామమంత్రం. అది దొరికిందిగా, నేను చక్కగా దాన్ని ధ్యానం చేస్తాను, గానం చేస్తాను, కాబట్టి నాకు మళ్లీ పుట్టవలసిన అవసరం ఏముంది అని ఘంటాబద్ధంగా చెబుతున్నాడు. చివరిగా

0: అని ఇంకా ఆ రామనామ మహిమను అనేకానేక కీర్తనలోను పద్యములోను వర్ణించాడు రామదాసు. మరొక ఉదాహరణ.
1: హరునకు నవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తిహరించు చుట్టమై
0: అంటున్నాడు. ఆ యొక్క పార్వతీ అమ్మవారికి, శివుడికి ఇది ఒక మంత్రం, నిరంతరము వారి యొక్క నాలుకపై నటిస్తూ ఉంటుందిట.
1: పరగిన ఎట్టిని పతిత పావన నామము.
0: రామనామాన్ని పతిత పావనామం అన్నాడు. అంటే పవిత్రాణం పవిత్రయోని మనకు విశ్వాసనామంలో వస్తుంది. పవిత్రంగా ఉండే వాటి అన్నిటికంటే పవిత్రమైనది రామనామం.

కరుణా పయోనిధి అన్నాడు. అంటే పయోనిధి అంటే సముద్రం, మహాసముద్రం, సముద్రమంత దయగలవాట రాముడు అని ఆ రామస్వామిని కీర్తిస్తున్నాడు. రామనామం ఎంత రుచిగా ఉంటుందంటే కదలీఫల, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, ద్రాక్షపళ్ళు, చక్కెర వీటన్నిటికంటే కూడాను రామనామమే రుచిగా ఉంటుందని చెబుతున్నాడు కీర్తనలో రామదాసు గారు. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత రాగమండి పూర్వీ కళ్యాణి అంటారు. అన్ని వేళలేందు పాడదగ్గ రాగము రక్తి రాగము.

కరిరాజు అంటే గజేంద్రుడు, ప్రహ్లాదుడు ధరణి అంటే భూదేవి, వీళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయించి మోక్షానికి వెళ్ళారే స్వామి. అలాంటి నామం ఇంకా ఎలా ఉంటుందిటే

ఇంతవరకు మీరు శ్రీ కొణికి సత్యనారాయణ గారు రామదాసు కీర్తనలపై అందించిన విశ్లేషణను, గానామృతాన్ని విన్నారు కదా. రేపు ఈ శీర్షిక యొక్క రెండో భాగాన్ని వింటారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27వ తేదీ 2019న 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాం.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన విషయాలు చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్, అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ, రాగ, తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయం అయినా జీవితంలో, ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి, భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నాం అంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తిన్న మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజులు ముందే చెప్పచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే to set an example in society is the best way to do service and you will get the moral authority naitika adhikaru ostunnu vallu cheppadaniki ala cheyaju.
1: Thank you sir.
3: Sairam sir, naa peru Naresh.
2: Sairam Naresh,
3: nenu discipline ga panulu eppudu poorthi cheskovali anukuntanu kaani office lo work pressure ekkuva undatamto intiki vachaka cheyavalsina panulemi cheyalekapothunnanu. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను కానీ రాయలేకపోయాను, ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు, పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలు ఉంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్విక అనే కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న లేచి చదివితే, పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్లు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు. ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్ అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్షం విహాయ దాతవ్యం అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి, అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వ హరిం భజేత్ అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని, ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ, అది ఆప్షనల్ అన్నమాట. ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి, మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం లేకపోతే రేడియో సైకి ఏదో కార్యక్రమం చేయడం, సేవ చేయడం, ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
3: థ్యాంక్ యూ సార్.
4: సాయిరామ్ సార్, నా పేరు సాయిశ్రీ.
2: సాయిరామ్, సాయిశ్రీ,
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
2: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, వాడు పొడిగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి, క్వాంటిటీ. క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేల్, లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఆకలి, దప్పిక, కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు, నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది. ఇది మన ఇంద్రియాలకి అందేవి కాదు. ఇంద్రియాలకి ఏదైతే లోబడి ఉంటుందో సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్, భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతానమాట, ఓహో ఇది ఇలాది. కానీ నాలో మాత్రమే ఉన్నది వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేము, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదా చెలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు, నార్మల్ గా దర్శనకు వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: ఓకే థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరామ్ ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కత్తేసి కదా తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
5: థ్యాంక్ యూ సార్.
1: సార్ మరో ప్రశ్న సార్. నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
2: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీమ్లోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ అ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
1: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
2: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే ఎవరో ఒంటికాలు మీద నుంచోవడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
1: ప్రియం హితం.
2: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేదా అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి. సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒక్కటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
3: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
2: ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరి కోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కాని వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే, ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు, మనం వాళ్ళ మాటలేం పట్టించుకోకర్లేదు.
3: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
4: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 1:08 టైం సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే రోజు చేస్తూ వచ్చాం, కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయిగా ఇది చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
2: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది. టైమ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైం ని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది, టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవట్లేదు కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది చొట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే. కానీ ఆధ్యాత్మిక సాధనకి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు,

శ్రోతలందరూ చక్కగా వైకుంఠపతే సాయిహరే అన్న ఈ భజనను నేర్చుకున్నారని భావిస్తూ, మానస భజరే భజన శిక్షణా తరగతిని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వచ్చేవారం మరొక చక్కని భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామే వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామే స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్ధగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామి వాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయ వల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంతి నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్లో టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30 రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయిలో విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకా అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరణిస్త ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికీ అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెళ్ల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87 వి 86 వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్ మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదమోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టమొదటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురుకుండా ప్రశాంతత లేని ఎదురుకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేశం గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సేవ గ్రామాలకు వెళ్ళి స్వహస్తాలతో చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము ఆ స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా ప్రశాంతిని తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు, వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్య భరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి, డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది, అసలు వాళ్ళ అనుభవాలు మనకు తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని ఇట్లా, అలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు ఇక్కడ లోకల్, కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు, ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు, అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి, డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు, మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్నీ స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని అట్లా, మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్, ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని బాగున్నాయి. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు, ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్ళగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది. సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంతి నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జె స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ ఋత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణు ప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్త్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామ్ అండి.
2: సాయిరామ్
1: పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

दिखाई सत्य साई हे मसाई चेंगे बाबा सत्य बाबा प्रेम बाबा चेंगे।

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు, గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహి అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు 4 F's ఏంటో చెప్పండమ్మా.
2: 4 F's, ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు.
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు 5 D's ఏంటో చెప్పాలి.
4: 5 D's, డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కి వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు.
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా 3 ముద్దులు చేసి తిన్నాక చెప్తారు, నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని 3 కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికీ యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
0: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
7: స్వామి తాతగారైన శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషమరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
8: స్వామి స్కౌటు లీడర్గా నుండి పెద్ద వరకు అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
0: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల్వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: మార్గమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్నమాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

ఓకే. మన ఇంట్లో ఒకళ్ల మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు 3 రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికి ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ 2 మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు 4 రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ప్రీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటిసాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారు వీరితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్రవ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంటతడి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పత్తిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనేలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే, ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పును. తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్,
0: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
4: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవి రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ అన్న పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సరైన కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన ఆధార పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో 4 ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
5: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సారం. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి 2 భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, 2వ భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా, అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా, తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా, నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా, ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక, అతని పుట్టుదను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయన నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించినాయన నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన నీకే వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మనం కాలమండలాన్ని పరిగణిస్తాము.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. ఓకే ఓకే, సరే. మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కాని భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
0: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే
1: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
0: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
1: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో 2 మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియచేదే మాటలు.
0: ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
6: ఓం శ్రీ సాయిరా. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాగంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభబుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
6: లోభం వలన లాభం లేదు.
0: ఏంటన్నా?
6: నీతి లోభం వలన లాభం లేదు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్లు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: దొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, దొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బులను కాళ్ళవాతలు చేతిమూలలను చెలుగుల నుండి అజాగరూక పోషణ నుండి అకృత్తుల వ్యాధుల నుండి అజీర్ణ వీరే చలమల నుండి అన్నింటికి నుండి బాగోదండి. అది కలిగే ఆ అందకులో ఉంటే శుద్ధంగా అందకు ఉండేది.
0: ఈ పాట ఏంటి, కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరాం. కొట్టే సుబ్బన్న గారు బాలభాస్కర్ రావు, బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే, సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
4: తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుసు?

0: ಸ್ನೇಹಿತನು ಭರತನೀಂದನು ಅಯ್ಯ ಜೋ ಹಂತ ಕೊಡುಗಿತ್ತರು ಅವರ ಶ್ಯಾಪೈ ದಂಡೆತ್ತುವನು ದರ್ಜಿಯಚ್ಚಿತಿವ ಜೋ ಸಂಪುಟವು ಎಲ್ಲ ಸೈನ್ಯಂದು ಮುರುಗವ ಸಾಲಿಗಳನ್ನು ಹೇಳುವಕು ಶಿವಾಲಯಗಳು ತಂದು ಹೇಳಿಸ್ತನು ಭರತ ನೀಡಿದನಯ್ಯ ಚಿತ್ರಾಡಿ ಆನಂದನದಂತೆ ಗುರುಗಳೇ ಕರನು ಹೇಳುವಕು ಜೋ.
1: ఓం శ్రీసారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
2: మీటింగ్ పెట్టుకుంటే
1: భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
2: ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ల కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరు రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గానీ టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
4: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
5: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
5: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్, ఐదు మార్కులు.

0: తెలుసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి స్వామి తాతగారి పేరేంటి?
1: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
1: పుట్టపర్తి బుక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
2: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
1: కలరా వంటి అంటు వ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
1: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకొని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
3: 1926 నవంబర్ 23వ తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
1: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
1: గురువు బెంచ్ పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
1: గ్రామదేవత.
0: గ్రామదేవత ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
3: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, 5 ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్, స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
4: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తానే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలాగ?
4: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
1: మెహబూబ్ ఖాన్, కొండప్పర్ గారు, మంచిరాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
0: ఓకే, స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు, ఎలా చేశారు?
4: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి చక్కగా. 6 రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు, ఎంత బాగా తయారయ్యారో మీరందరు ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒకసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశశ్రీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జయజయలు చెప్తారు. మీకు ఒక్కసారి జయజయలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంట వెంట జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండలి సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా ఇద్దరు ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పడుతున్నాను. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో గాని, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా, పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంకనే చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవశ్యం ఇంత అంతా కాదు, జీవితంలో మరిచిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆమె పూలకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని ఒక 6 నెలలు అండి, తర్వాత స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్లవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయ్యుంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరు లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూతి తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటం లేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతా ఉన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంక చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటేనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం గాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీ హైక్ ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ పెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చింది. స్వామి అనుగ్రహం అని ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం జీవితం ఇట్లా కాదు.
1: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు పెట్టరు?
2: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు,
1: దరఖాస్తు
2: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చుది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివల్లో స్వామి ముందు నేను భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు, వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేము ఎవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: దూరంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మా స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాలా. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీఫూది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీఫూది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీఫూది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటంలా ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామస్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజస్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువు రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కానీ పదముల యొక్క ప్రయోగం కానీ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కానీ సంగీతం ఆలాపన చేసేటప్పుడు కానీ, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాట.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క అర్థం
0: తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంగీతం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజస్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసేదానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటు రీతి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటు రీతి కొలువీయవయ్య సాయిరామా అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదేవిధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంతి నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణీ సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలకు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడు మీకు దర్శనమిస్తారు, ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం, మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇక స్వామి పాదాల వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. దర్శనం, పాపనాశనం, స్పర్శనం ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరామ్ నాగేశ్వరరావు గారు.
1: సాయిరామ్ అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పర్తియాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరామ్ సార్, స్వామివారి దివ్యశ్రీ చలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణం ఏమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా, వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం, పాపనాశనం, స్పర్శనం ముక్తిప్రదాయకం, పర్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణం ఏమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు, ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పర్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించింది ఏమంటే, పర్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాము. స్వామివారి సన్నిధిలో, వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ. స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళలు వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం, దాంతోపాటు నామ సంకీర్తన. దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన, గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామండి.
0: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మా కాస్త వివరిస్తారా?
1: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పుడు బియ్యం తీసి కనీసం మూడు పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, రెండు ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది ఆ రోజు 26వ తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేశారు,
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, రెండు సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, మూడవది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్లందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింప చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21 రోజుల్లో
1: వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
1: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600 స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతూ ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్
1: ఈరోజు? ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారు ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం. మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలం స్వామివారే, వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరింకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
1: సాయిరాం సార్.
0: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయికుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయికుమార్ గారు.
2: సాయిరాం.
0: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూటినీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
0: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సమ్థింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే. స్వామి చెప్తారు సిమిలర్, ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకా పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతూ వస్తుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 లో ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్ని కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్ మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ గానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
0: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
0: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
0: సబ్జెక్ట్ పరంగా
2: ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మనం అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది.
0: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్ ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు వన్స్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్ ఆ సిచ్యువేషన్ ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
0: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన

0: ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
1: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
0: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఇస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు, వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం.
1: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
0: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 liters ఆర్ 1000 liters ట్యాంక్ పెట్టి
1: ట్యాంక్ కట్టిస్తారు,
0: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి సెంటర్, బికాజ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 schools కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి, స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళు సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కి వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో ఆ కింద కూర్చునే పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి, దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 స్కూల్స్ మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 hour క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 hour క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా, పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యా అనొచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 schools లో 1 town ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 years back టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ అంటే

0: అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది, బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా, నైతికంగా, ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైమ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామ్ దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
1: తప్పకుండా. సాయిరాం బాపిరాజ్ గారు,
2: సాయిరాం సార్,
1: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
2: తప్పకుండా.
1: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
2: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
1: అవును,
2: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు, విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటి, వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకు రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్త చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాస్ నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 అయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసింది అంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువుంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఏంటంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి, అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
1: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
2: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
1: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్సా లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
2: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని రెండు రోజులకు ఒకసారి వెళ్తానండి. ఆ టీచర్లు ఇద్దరు ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవాళ్ళు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
1: సార్, బాల వికాస్లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
2: మన బాల వికాస్ సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చి రుట్టి చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
1: చేయకూడదు.
2: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే, ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా వెలిసాడు అనదో చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించి వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని, నచ్చిన భగవంతుణ్ణి ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం స్వామి చెప్పిన. ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
2: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చింది అంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడం కానీ ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఓ విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలవికాస ఉద్యానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
1: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కురవాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అనేటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు కానీ కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు, మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఈ రమేష్ అన్న అతను అయితే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషను, కటింగ్ మిషను, వెల్డింగ్ మిషను ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండదాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూముల్లా చేయడం. ఇట్లాంటివి గేట్లు అయ్యి స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు విరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం, ఓన్గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని మనవాళ్ళు చేస్తారు,
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ బి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు. అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్లే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పటికి ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓ వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటి అయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యే వీళ్ళు ఏది వదిలిపెట్టరు, అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్ లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండో తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ సెకండో ఏదో ఒకటి. అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 టీంలు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కో మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది అటువంటి స్వామి ఈ రోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయి కుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకలు అనమాట.
0: స్వామి మాట్లాడించుకో,
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదేని.
0: సార్ ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయట అయితే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని ఆ సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నెమ్మదిగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం
1: సార్.
0: యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేసాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇదని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యావిహార్ మనకి ఎంబీపీ స్కూల్ అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటా, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో, సో ఆ స్కూల్ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల్య వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్ అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాడిచెట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాడిచెట్లపాలెం యూత్ టీమ్ అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నం తాడిచెట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరు ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్ స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్ తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయవలసి జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా, ఒక స్కూల్ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, కేవలం తాడిచెల్లిపాలెం మధ్య. అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమీ చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్ట్, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది, అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఈ సైమిల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికి కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగైనా అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏం లేవు. సో కంపల్సరీగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్న పిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరీగా, వాళ్ళకి ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెల్లిపాలెం యూత్ మెంబర్సే తన పాకెట్ మనీతో చేయించింది అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లలు బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏం చేసి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులని మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనిపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలా కావాలి అంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో, వెంట్రిలోకిజం
2: అంటే బొమ్మతో
3: మాట్లాడించడం, అదొకటి చేయడం, ప్లస్ గేమ్స్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ, వాళ్ళతో క్విజ్, యోగా గానీ.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో ఏ బాలికాస్ గురు, సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ ఏ హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
0: మోటివేట్, ఇంటరాక్ట్
2: అయ్యేవాళ్ళు, చాలా బాగా ఇంటరాక్ట్.
3: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గుంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కాను చాలా కొంచెం బాగా.
0: అంటే అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏవి రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనా
3: వర్కింగ్ డేస్, ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్స్ సెల్ఫ్
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైంలో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది, 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, ఆ స్కూల్లో ఏం చేయగలగని ఉద్దేశంతో ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామండి 100% స్వామి సర్వీస్ చేయగలం. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్, వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవేపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
0: చక్కగా. ఎంతమంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి,
0: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపు టైం.
0: పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటనుకున్నామంటే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఈ ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో, అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అన్న ఉద్దేశం. మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని, ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుంటే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలము, అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలము, చేస్తున్నామండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజ్ గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్థాలకు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకు ముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి కొన్ని చోట్ల డెంటల్, ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా, అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అదే. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చరణ దోషాలు కూడా
2: ఉండేవి.
4: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక ఒక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్, అలాంటిది అలాగే 70% పేరెంట్స్ వచ్చి మేము కాదు మేము చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లడు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్స్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళ క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహార చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీలోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాష రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరిగాడిన నెలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు, మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
2: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్ అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలో అప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దాలకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాల వికాస్ స్టూడెంట్స్ లేదా బాల వికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాల వికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు. సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూలు ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోజనం చేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్లు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్లు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్లు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగం తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకోసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్లని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి, రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్ సర్వీస్కి వెళ్లేటప్పుడు అక్కడున్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మా మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. మూడు బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోషి గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ 2 ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే 1 బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి 2 ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు, అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది,

0: అని వాళ్ళని వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి. కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండలి ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం. 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి. కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీడే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామి కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
1: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
0: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ఉక్స్లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళ సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 వేసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి

0: ఇదిలో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు చెప్పి. వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
1: వాళ్ళ ప్రవర్తనలో
0: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీవుడ్ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు నిజంగా, అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ అంటే అక్కడ మాకు ఫ్రీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్ళి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి, ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అక్కడకు వచ్చి వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి, వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కి చాలా ఎక్కువ ఛార్జెస్ వేసేస్తారు, సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి, అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అన్నమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది, ఇంతమందికి మనం కార్యక్రమం. చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
1: మన సాయియుత ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
0: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ ఉండండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారేవాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది, అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ అక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి ఒక 1 వీక్ ప్రతి భజన మండలికి 1 week సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 members వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
1: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
0: చాలా పంచుకోవడం జరిగిందండి.
1: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
0: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు, ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. ఇద్దరు పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th class చదువుతుంది, బాబు 3rd class చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువైపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్ బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రా, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అనే ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి, చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే 3rd day వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు, తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి, నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్య గారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి. చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు, అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్ట్ గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తు తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ, కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు, మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
1: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నారు, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భర్తీయాత్ర అనగానే శ్రోతలందరి మధ్యలో కలిగే ఆలోచన, వేల సంఖ్యల్లో భక్తులు తమ స్వస్థలాల నుండి సామూహికంగా పాదయాత్రగా లేదా ట్రైన్లలో లేక బస్సులలో రావటం. కానీ ఈనాడు మీకు రేడియో సాయి అందించబోయే ఇంటర్వ్యూలో ఒక ప్రత్యేకమైన భర్తీయాత్ర గురించి వింటారు. కేవలం ఒక్కడుగా బయలుదేరి స్వయంగా భగవంతుడే తన సహ ప్రయాణికునిగా భావించి భక్తి విశ్వాసాలను రెండు చక్రాలపై అనకాపల్లి నుండి పుట్టపర్తికి సైకిల్ మీద రావడం ఈ యాత్రలోని ప్రత్యేకత. ఈ యాత్ర ఎలా కొనసాగింది, ఎన్ని రోజుల్లో పూర్తయింది, స్వామి సర్వవ్యాపకత్వం తాను ఏ విధంగా అనుభవించింది, శ్రీరామూర్తి గారి ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం.
1: సాయిరామండి.
2: సాయిరామండి,
1: మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో కాస్త మా శ్రోతలందరికీ వినిపిస్తారా?
2: నా పేరు కొర్నాన్ రామ్మూర్తి. యాక్చువల్గా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోడుమల్లి మండలం. అక్కడ నుంచి నా చదువు అంతా అయింది. తర్వాత నా ఉద్యోగ రీత్యా విశాఖపట్నం 97లో రావడం జరిగింది. అక్కడ నుంచి విశాఖపట్నంలో స్థిరపడడం జరిగింది. 97 నుంచి సేవలు అవకాశం దొరికినప్పుడల్లా స్వామి సేవలు చేస్తుండేవాడిని. బాల్య క్లాస్ టీచర్ గా కూడా పనిచేయడం జరిగింది.
1: అంటే మీరు చిన్నప్పటి నుంచి స్వామి డివోటీస్?
2: చిన్నప్పటి నుంచి, 7 సంవత్సరాల నుంచి స్వామి డివోటీ అండి.
1: మొదటిసారి పుట్టపర్తి ఎప్పుడు వచ్చారు, స్వామిని ఎప్పుడు దర్శించారు?
2: మొదటిసారి అంటే మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీతోనే, అమ్మా నాన్నతోనే, భార్యతోనే రావడం జరిగింది స్వామి ఉండేటప్పుడు.
1: ఏ సంవత్సరంలో?
2: 2000లో రావడం జరిగింది.
1: సో మీరు పుట్టపర్తికి సైకిల్ పైన వచ్చారు, అది నిజానికి చాలా పెద్ద సాహసం. అలా మీకు సైకిల్ పైన పుట్టపర్తి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది?
2: యాక్చువల్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ విజయ్ నుంచి ఒక గ్రూప్ గా రావడం జరిగింది సైకిల్ మీద కొంతమంది. నాకు అప్పటి నుంచి నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడే నాకు మనసులో దృఢమైన సంకల్పం నాకు ఉండేది. కాకపోతే స్వామి అప్పుడు చెప్పారనమాట, అంటే వచ్చే గ్రూప్ కి చెప్పడం జరిగింది, ఎందుకు బంగారు మీరు ఇంత శ్రమించి వస్తున్నారు, మీరు వచ్చే బదులు అక్కడ పల్లెల్లోనే సేవ చేసుకోవచ్చు కదా, నా ఆశస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నాకు వెళ్లాలనే మనసు అప్పటి నుంచి దృఢంగా 10 సంవత్సరాల నుంచే ఉండేది. కాకపోతే ఈ సంవత్సరం, ఒక సంవత్సరం వెనక కూడా ఉన్ను సైకిల్ కూడా తీసుకున్నాను స్వామి దగ్గరికి వెళ్దామని. కానీ స్వామి నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ స్వామి ఈ 9వ నెలలో నాకు స్వామి 30వ తేదీన అవకాశం ఇచ్చారు.
1: మీరు ఇలా సైకిల్ పైన రావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా, లేదంటే అది చాలా కష్టం వెళ్ళకూడదు అట్లాంటివన్నీ చెప్పారా?
2: కొంతమంది ఎందుకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్ గట్రా ఎందుకు వెళ్తున్నారు, స్వామి చనిపోయారు కదా, మరి ఏం చూస్తావు వెళ్తావు అంటే వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది అనమాట. స్వామి శివైక్యం చెందలేదు, స్వామి ప్రతి ఒక్కళ్ళు ఐక్యం చెందారు. ఐక్యం చెందారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలేదు స్వామి ఇంకా భౌతికంగా అయితే లేరు, కానీ ప్రతి ఒక్క హృదయాల్లోనూ ఉన్నారు. అది తెలియపరచడం కోసం ప్రతి ఒక్కరికి ఏదో ట్రైన్ లో వెళ్లి వచ్చేసింది మాత్రాన, ఏదో వెళ్ళాము వచ్చాను కాకుండా ప్రతి ఒక్క మందిరాల్లోనూ వెళ్లి కలయాలి, భక్తులతో మాట్లాడాలి, వాళ్ళ అనుభూతులు తెలుసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే స్వామి పంపించారేమో అనిపించింది నాకైతే. కాబట్టి 30వ తేదీన, యాక్చువల్గా అయితే 29వ తేదీన అనుకోవడం జరిగింది, అంటే 30 వెళ్దాము అని. కాబట్టి 29న తుఫాన్ అనమాట, సైక్లోన్. కాబట్టి ప్రతి ఒక్కరున్న స్వామి డివోట్స్ తుఫాను ఒక్కడను వెళ్ళడం చాలా కష్టము. నెక్స్ట్ 30వ తేదీన తెలంగాణ ఇష్యూ ఉంది, విజయవాడ మీదగా పోవాలి, అక్కడ గొడవలు గట్ట అవుతాయి, ఇంకా ప్రతి ఒక్కరు ఆపడానికి ప్రయత్నించారు అనమాట. కానీ నేను మాత్రం ఇంకా అవన్నీ ఆపకుండా స్వామి డేట్ ఇచ్చారు వెళ్ళాలి అని చెప్పేసి, తుఫాన్ కాదు ఇంకా ఎటువంటి ప్రకృతి వైపరీతులు వచ్చినా సరే వెళ్లాలి ఉద్దేశంతో, దృఢమైన సంకల్పంతో స్వామి మీద భారం పెట్టి వెళ్లడం జరిగింది. అయితే అది నైట్ కూడా కొంతమంది భక్తులు ఫోన్ చేసి పాండురంగారు గారు అని చెప్పేసి కన్వీనర్ గారు, నెక్స్ట్ అతను కూడా ఫోన్ చేసి వద్దు వెళ్ళగా మరి తుఫాన్ గట్టు ఉంది కదా అంటే, లేదు నేను మనసులో అనుకున్నాను, అతనితో చెప్పలేదు, నేను వెళ్తాను అతనితో చెప్పేశాను వెళ్తాను అని. కానీ మనసులో అనుకున్నాను, స్వామి మీరు తుఫాను అంటున్నారు కాబట్టి వర్షం వచ్చినా సరే మీరు నన్ను పరీక్షించినట్టుగా అవుతుంది, బయలుదేరుతాను. ఒక తుఫాను ఆపిసారనుకోండి, మీరు సెలవిచ్చినట్టుగా అయినా వెళ్తాను, మీరు తుఫాన్ వచ్చినా వెళ్తాను, వెళ్ళపోయినా వెళ్తాను. ఆ విధంగా 30వ తేదీన ఆదివారం బయలుదేరడం జరిగింది 6 గంటలకి.
1: సో అక్కడి నుండి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది, ఆ ప్రయాణంలో జరిగిన మీ అనుభూతులు ఒక్కొక్క ప్రదేశాన్ని ప్రకారంగా కాస్త వివరించండి?
2: అలాగే తప్పకుండా వివరిస్తాను. యాక్చువల్గా 30వ తేదీ ఆదివారం బయలుదేరాను. అక్కడ భజన మండలి నుంచి అలాగ మందిరం ఆశీస్సులు తీసుకుని ప్రతి మందిరంలో తీసుకుని సమితిలో అనకాపల్లి ముందు అచ్యుతాపురం భజన మండలిలో సంబంధించి అక్కడ నుంచి హరిపాలెం అందలాపల్లి భజన మండలిలో అక్కడ వాళ్ళ కన్వీనర్ మహేశ్వరరావు గారు, నెక్స్ట్ సభ్యులు అయినటువంటి ఆదిబాబు గారు వాళ్ళు హారతి ఇచ్చి పంపించడం జరిగింది స్వామి ఆ పాదుకులు తలపై పెట్టి. ఇంకా నాకు మనంత ధైర్యం వచ్చింది, కొండంత ధైర్యం. అక్కడ నుంచి సెలవు తీసుకున్న తర్వాత యలమంచిల మందిరంలో కూడా స్వామి ఆశలు తీసుకుని అక్కడ నుంచి తుని మందిరం కూడా స్వామి ఆశలు తీసుకున్నాను. అక్కడ భజన కూడా అయ్యుతున్నాయి వెళ్లేసరికి అక్కడ కూడా. అక్కడ నుంచి డైరెక్ట్ గా నైట్ స్వామి నాకు ప్రతిపాడు మందిరంలో నాకు స్వామి అక్కడ గొల్లబ్బయ్య రంగనాథమాట మిల్లులో నాకు అవకాశం ఇచ్చారు మంచం గట్ట వేసి. స్వామి సరే నాకు ఇదే నాకు ఆ రోజు అయిపోయింది. దాదాపుగా 8:30 వరకు ఆ రోజు ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ నుంచి రావులపాలెం వెళ్లాను. అక్కడ ఓబలంక మందిరంలో కూడా నాకు భజనలో పాల్గొని స్వామి యొక్క అనుభూతులు చెప్పమని చెప్పడం జరిగింది. అక్కడ కూడా స్వామి యొక్క అనుభూతులు భజన అనంతరం నేను చెప్పడం జరిగింది. తర్వాత భజన అయిన తర్వాత రావులపాలెం వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఏలూరు అక్కడ శశిశేఖర్ గారు అని చెప్పేసి కన్వీనర్ గారు, అతను కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు ఇంటిపైన భజన 30 సంవత్సరాలుగా భజన అక్కడ జరుగుతా ఉంది. అలాంటి ప్లేస్ లో స్వామి నాకు విశ్రాంతి కల్పించారు. ఆ మరుసటి రోజు కొత్త మందిరానికి వెళ్లి అక్కడ వృద్ధాలయం కూడా ఉంది, పైన భజన మండలి సమితి కింద వృద్ధాలయము, అక్కడ కూడా స్వామి వాళ్ళతో పరిచయం చేయించారు శిష్యగారు గారు. అక్కడ నుంచి బొమ్మడాల నగరు గుంటూరు వచ్చాను అనమాట నెక్స్ట్ రోజు. అంటే అది ప్రతిపాడు ఫస్ట్ నైట్ ఉన్నాను, సెకండ్ నైట్ రావులపాలెంలో ఉన్నాను, థర్డ్ నైట్ ఏలూరులో ఉన్నాను, ఫోర్త్ నైట్ స్వామి నాకు బొమ్మడాల నగర్ లో నాకు అవకాశం ఇచ్చారు. నేను బయలుదేరేటప్పుడు ఒక రూట్ ప్లాన్ కూడా నాకు లేదు, నాకు రూట్ ప్లాన్ ఎవరంటే స్వామి. బొమ్మడాల నగర్ కూడా అక్కడ కూడా స్వామి నాతో పిల్లలకి ఒక 5 నిమిషాలు స్వామి తల సందేశాన్ని చెప్పే అవకాశం కల్పించారు. అక్కడ నుంచి వినుకొండ 5వ రోజు నైట్ వినుకొండ మందిరం కన్వీనర్ వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కాపురం ఒక స్వామి భక్తురాలు అనమాట సరస్వతి గారు, వాళ్ళ ఇంట్లో స్వామి నీళ్లు తాగడం పాలు ఏం పెట్టినా తినడం గట్టా జరుగుతుంది అనమాట. అయితే స్వామి అలా తాగుతున్నారా ఉద్దేశంతో నేను కూడా త్వరగా వెళ్లాలని ఆశతో అనమాట త్వరగా వెళ్ళడం జరిగింది అనమాట. అంటే వినుకొండ నుంచి 85 కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి. త్వరగా వెళ్లి అక్కడ చూసేసరికి ఆవిడ తాలూకా ప్రవర్తన చూసిన తర్వాత నిజమే ముందంత ఆశ్చర్యం ఉండేదండి, స్వామి తాగుతారా తింటారా వాళ్ళ ఇంట్లో అని. ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడని చూసిన తర్వాత నాకు ఆశ్చర్యంతో పోయింది. ఏ విధంగా పోయింది అంటే ఆవిడ 3 పిల్లలు వాళ్ళకి ఆడపిల్లలు, కానీ ప్రతి ఒక్కరికి 4 పిల్లలు అని చెప్తారనమాట. ఆ 4వ పిల్ల ఎవరంటే ఆ అబ్బాయి అనమాట, స్వామి అని చెప్తారనమాట. స్వామినే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డగా చూసుకుంటారు. చివరికి నేను వెళ్ళిన తర్వాత కూడా ఉన్నా నన్ను కూడా బిడ్డగా చూసి వాళ్ళ ఇంట్లో భోజనం అంతా పెట్టి చాలా అదృష్టం అనమాట. ఉదయాన్నం బయలుదేరేటప్పుడు అనమాట రక్ష కూడా నాకు కట్టారనమాట ఆవిడ. తోవలు వెళ్తారు ఎటువంటి ఆటంకాలు ఉండకుండా పుట్టపతిలో రక్షగా ఉండాలని చెప్పేసి రక్ష కట్టి ఆవిడ ఒక బాక్స్ లో మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి బాక్స్ కూడా తిరిగి నాకు ఇవ్వనవసరం లేదు నువ్వు క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి స్వామికి వేడుకుని. అప్పుడు నాకు అర్థమైంది ఇందులో ఆశ్చర్యం లేదు, స్వామికి అంత ప్రేమగా ఆవిడ చూసుకున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు తన బిడ్డగా చూసుకున్నారు కాబట్టి స్వామి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, మనం కూడా ఆ విధంగా చేయగలిస్తే మన ఇంట్లో కూడా మన దగ్గర కూడా స్వామి ఉంటారు అది ప్రాక్టికల్ గా అక్కడ నేను తెలుసుకున్నాను ఆవిడ దగ్గర. నేను మార్కాపురం నుంచి పొరుమల్ల వెళ్ళాను, అది 7వ రోజు నైట్ అనమాట. పొరుమల్ల అనమాట అక్కడ కన్వీనర్ గారు నాకు యాక్చువల్ గా మార్కాపురం నుంచి నాకు రూట్ తెలియదు ఎక్కడ ఉండాలి కూడా తెలియదు. స్వామి మధ్యలో కొమరోళ్ళలో ఒక మాస్టర్ ఉంటారనమాట, అతను స్వామి డివర్డ్ అక్కడ అడిగి తెలుసుకున్నాను ఆ ఊర్లో. అతను కన్వీనర్ గారు పరిచయం చేసి కన్వీనర్ గారు అనమాట నెక్స్ట్ పొలిమర్లో నువ్వు కరెక్ట్గా రోజుకి నువ్వు 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు వెళ్ళగలవు కదా, నెక్స్ట్ పొలిమర్లో వస్తుంది అక్కడ స్వామి సమితి ఉంది అది చాలా బాగా చూసుకుంటారంటే అతనికి ఫోన్ ఇన్ఫార్మ్ చేసి అతను కూడా అతని ఫోన్ నంబర్ నాకు కూడా ఇవ్వడం జరిగింది. అతను కూడా సుధాకర్ మూర్తి గారు అని చెప్పేసి కన్వీనర్ అనమాట, అతను కూడా చాలా తక్కువ టైంలో అనమాట స్వామి డివోట్ అయ్యారనమాట. వితిన్ 4-5 ఇయర్స్ లో స్వామి డివోట్ గా అయ్యి అతను సొంత ప్లేస్ లో ఒక 10 లక్షలు ఎంత కలెక్షన్ అయింది, మిగతాది కూడా 30-40 లక్షలు అతను సొంత డబ్బులు పెట్టుకుని కింద పైన మొత్తం అంటే కింద ఫంక్షన్ హాల్ మధ్యలో స్వామి మందిరం పైన డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి కట్టడం జరిగింది అనమాట. అతనిలో చూసింది ఏంటంటే సేవ అంటే ఎవరో వచ్చి చేస్తారని కాదు, భజన అయిపోయిన తర్వాత అందరూ మాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను చీపురు పెట్టి తుడి చేస్తున్నారనమాట. మొత్తం భజన అంత అయిపోయిన తర్వాత అతను అంటే ఎవరో చేస్తారు ఎవరో వస్తారని కాదు, మనమే చేయాలి, స్వామి మనకు ఆ భాగ్యం కలిగించలేదే ఉద్దేశంతో మనం చేయాలి తప్పితే ఎవరో వచ్చి చేస్తారు అని లేదనమాట. అతనిలో చూశాను ఉదయాన్నం మార్నింగ్ కూడా నగర సంగతి వచ్చేటప్పుడు కూడా ఉన్నాం ఉదయాన్నం మెట్లన్నీ తుడి చేస్తున్నారు, తుడి చేసి ఆలయం తలుపులు తీస్తున్నారు అతను 4:30 టైంలో. అతని దగ్గర వచ్చిన ప్రతి యాత్రలో కూడా ఉన్నాం ప్రతి ఒక్కొక్క అనుభవం సాయితో అనుభవం నాకు జ్ఞానాన్ని స్వామి ప్రసాదించారు అనమాట. అక్కడ నుంచి వేంపల్లికి, అక్కడ వేంపల్లి నైటు వాళ్ళు భజన 7 గంటలకి అలా క్లోజ్ అయిపోతుందన్నారు. కానీ స్వామి సందేశం ఏం చెప్తారో విందామని చెప్పేసి ఒక 5-10 నిమిషాలు కొంచెం ఎక్స్ట్రా పోస్ట్ పని చేసుకుని కన్వీనర్ గారు, పెద్ద అతను అనమాట అశోక్ కుమార్ అని చెప్పేసి అతను లెక్చరర్ అనమాట, అతను కన్వీనర్ గారు, అతను ప్రత్యేకంగా తీసుకెళ్లి భజన తీసుకెళ్లి భజనలో స్వామి యొక్క సందేశాన్ని నా ద్వారా చెప్పించుకున్నారు. వాళ్ళ మిస్సెస్ కూడా అంటే స్వామి స్టూడెంట్ అనమాట, చిన్నప్పటి నుంచి స్వామి స్టూడెంట్. ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కూడా స్వామి డివోట్ గా మారడం జరిగింది. తర్వాత కన్వీనర్ కూడా అవడం జరిగింది. నెక్స్ట్ 11 గంటల వరకు వాళ్ళు పత్తి యాత్ర అయినటువంటి సీడీ చూపించడం, స్వామితలక సందేశాలు, స్వామితలక అనుభవాలు, వాళ్ళ అబ్బాయి స్వయంగా పతాంజలి బుక్ ఒకటి రాశారనమాట ఇంగ్లీష్ లో, అది కూడా చూపించడం జరిగింది. ఒక బుక్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ యాత్ర అనేది ట్రైన్ లో వెళ్ళి వచ్చేస్తే మాత్రం నాకు ఇంత అనుభూతి, ఇంత జ్ఞానాన్ని, ఇంత ఆనందాన్ని కూడా నాకు దొరకపోయింది నిజంగా అయితే. ఈ 9 రోజులు యాత్ర అనేది స్వామికి 9 అంటే ఇష్టం అనుకుంటాను. ఆ 9 రోజుల్లో 900 కిలోమీటర్ పైన ఉంటది, ఆ 9 అంకె పూర్తయినట్టుగా స్వామి నాకు ఇక్కడ చేర్పించారు. నెక్స్ట్ కడప అంటే ఏదో కొంచెం ఫ్యాషనిస్ట్ లో అది ఇది అనుకుంటారు. నిజంగా కడపలో ఎంటర్ అయిన తర్వాత ఆనందం తట్టుకోలేకపోయాను అనమాట. స్వామి భక్తులు ఈ విధంగా ఉంటారా నిజంగా. అశోక్ కుమార్ గారు అయితే, కన్వీనర్ గారు అయితే నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని చూపించాలని చెప్పేసి గండి క్షేత్రం ఉంటది, అక్కడది స్వయంగా తీసుకెళ్లి అక్కడ పుణ్య పురుషుల్ని పరిశీలన చేసి తీసుకొచ్చి 9 గంటలకి మళ్ళీ అక్కడ నుంచి స్వామి యాత్రకి మళ్ళీ నాకు ప్రారంభించడం జరిగింది. తర్వాత అదే రోజు 8వ తేదీన బయలుదేరాను, ఉదయం 9 గంటలకు బయలుదేరాను. ఇక్కడ 7:35 వచ్చాను. అయితే మార్గ మధ్యంలో బయలుదేరే ముందు చెప్పారు ఇక్కడ నుంచి పుట్టపర్తి 110-120 కిలోమీటర్లు ఉంటుంది వేంపల్లి దగ్గర నుంచి. సైరా మీరు ఏమైనా అలసటగా ఉంటే ముదుగొబ్బులో ఉంది మందిరం, అక్కడ మీకు నేను ఏర్పాటు చేస్తానన్నారు. లేదు సైరా నేను స్వామికి ఈ రోజు వెళ్ళిపోవాలి, 9వ రోజు ఈ రోజు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను, ఏమైనా ఇబ్బంది అయితే నేను కాల్ చేస్తాను అని చెప్పాను. ప్రారంభం అయినప్పుడు మధ్యలో కూడా నాకు ఇంకా ముదుగొబ్బు దాటలేదు, దాటకపోయి ఉన్నప్పుడు అప్పుడు సాయిరా మీరు చెప్పండి మీరు ఇంకా అప్పటికి 4:30 అవుతుంది, మీరు వెళ్ళేసేపటికి 10 అయిపోవచ్చు 9 అయిపోవచ్చు అని చెప్పారనమాట. లేదు సాయిరా నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయాక మీకు కాల్ చేస్తాను, మీరేం భయపడిన అవసరం లేదు. అలాగే స్వామి మిరాకల్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 9 గంటలకి 8:10 గంటలకు రావాల్సిన వాడిని స్వామి 7:35 కల్లా నాకు ఇక్కడ చేర్పించారు. వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే నేను ప్రతి మందిరంలో దర్శించేటప్పుడు వాళ్ళతో సిగ్నేచర్స్ ఏ రోజు వచ్చాను ఏ టైం వచ్చాను బుక్ లో రాసుకోవడం జరుగుతుంది అనమాట వాళ్ళతోనే స్వయంగా. ఇక్కడ కూడా సెక్యూరిటీ దగ్గరనమాట 7:35 వచ్చినట్టు రిపోర్ట్ కూడా చేయించుకున్నాను బుక్ లో. చూడండి ఎంత విచిత్రం. నెక్స్ట్ ఇవన్నీ అనుభూతులు అనమాట, స్వామి జ్ఞానాన్ని ప్రసాదించిన నాకు మధ్య మధ్యలో ప్రతి భక్తుల దగ్గర. అదే స్వామి యొక్క మిరాకిల్స్ కూడా నాకు జరిగినాయి అనమాట. నేను 30న బయలుదేరాను, నేను 29న అనుకుంటాను సైకిల్ గాలి కొట్టి రెడీ చేసుకున్నాను. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా గాలి నేను సైకిల్ కొట్టలేదు
1: ప్రయాణం మధ్యలో,
2: ఎక్కడ కూడా గాలి కొట్టలేదు. ప్రతిరోజు ఉదయం బయలుదేరే ముందు గాలి చూడడం, ఫుల్ గా ఉండడం, స్వామి ఎప్పుడు నింపేసేవారు నింపేసేవారు ప్రతిరోజు. చాలా మంది అడుగుతుండేవారు సైకిల్ ప్యాచ్, గాలి తగ్గపోయినప్పుడు ప్యాచింగ్ ఇంకా ఎలా అవుతుంది. ఒక్కోసారి అయితే నాకు డౌట్ వచ్చింది అనమాట, ఒక్కోసారి 2 టైమ్స్ అనుకుంటాను ముళ్ళలో నుంచి వచ్చేసాను, అయినా సరే డౌట్ అనమాట. చూసుకుంటే డౌట్ కూడా పూర్తి సందేశం కూడా అయిపోయింది. ప్రతి ఒక్కరు అన్నారు నువ్వు అలాగ హైవేలో వచ్చేస్తున్నావు, గుంటూరు వరకు హైవే, ఏలూరు రావడానికి 6 కిలోమీటర్ హైవే నుంచి ఏలూరు రావాలంటే 6 కిలోమీటర్ లాంగ్ లో రోడ్డు చూస్తే ఎవరికైనా చాలా కష్టం అనమాట. ఏలూరు 7 కిలోమీటర్లు ఉంటుంది, ఏలూరు కనుచీకటి అనమాట, మొత్తం రాళ్లు అన్ని గోతులు అవన్నీ దాటుకొచ్చాను. మళ్ళీ గుంటూరు తర్వాత నుంచి సింగిల్ రోడ్ అనమాట, హైవే కాదు సింగిల్ రోడ్. అక్కడ కూడా ఉన్న వినుకొండ వెళ్ళినప్పుడు నైట్ కూడా ఉన్న ప్రతి గోతులో సైకిల్ తో వెళ్ళాను అనమాట. సైకిల్ కూడా ఎటువంటి అవలేదు, గాలి కూడా తగ్గలేదు. ఒక్క సైకిల్ కూడా మన రేడియో సాయి ఆవరణంలో ఉంది సైకిల్, గాలి అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ పుట్టపర్తి వచ్చిన తర్వాత కూడా 3 రోజుల నుంచి తిరుగుతాను, 9, 10, 11 ఈ రోజు ఇక్కడ తిరుగుతా ఉన్నాను, కానీ గాలి కూడా కొట్టించలేదు. అది స్వామి మిరాకిల్. నెక్స్ట్ ఇంకొక మిరాకిల్ ఏమిటంటే, వేంపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ముద్దుగుబ్బ రావాలంటే కొండ దాటి రావాల్సి ఉంది 5 కిలోమీటర్లు. ఆ కొండ ముందు కొంచెం అలసటంగా ఉందని చెప్పేసి అక్కడ నీళ్ళు తాగుదాం కూర్చున్నాను షాప్ దగ్గర. కూర్చునేటప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే, ఇలాగ అనకాపల్లి నుంచి బయలుదేరానమ్మా స్వామి దర్శించుకోవడానికి అంటే, స్వామి పోయారు కదా ఇంకా ఎందుకు వెళ్తున్నామంటే, స్వామి ఎక్కడ పోయారు, స్వామి ప్రతి ఒక్కరు ఐక్యమయ్యారు అంటే, వాళ్ళు అప్పటికి నమ్మలేదన్నమాట, ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి. సరే రిలాక్స్ అవుతున్నాను, సరే ఇంకే ఎలాగ వెళ్ళాలని చెప్తే ఈ కొండ దాటి వెళ్ళాలన్నమా, 5 కిలోమీటర్ల కొండ ఎక్కాలంటే ఇబ్బంది అవుద్ది. చాలా మంది కూడా ఎక్కడ బయలుదేరాలంటే వేంపల్లిలో బయలుదేరాను, మరి పుట్టపర్తి వెళ్ళిపోగలంటే వెళ్ళడం చాలా మంది అని అనమాట. నువ్వు వెళ్ళవు, ముద్దుగబ్బులు ఎక్కడ ఉండిపోవాల్సి ఉంటుంది. నేనైతే చెప్పేశాను నేను కంపల్సరీ పుట్టపర్తి సాయంత్రం కల్ చేరుకుంటాను, వాళ్ళు ఏదో ఏదో పిచ్చివాడు అలాగే చెప్తారులే అనుకునేవారు అనమాట. కానీ దీన్ని మనసులో అయితే ముందు చెప్పాను, ఒకసారి చెప్పాను, రెండోసారి నా మనసులో నాకు తెలుసు స్వామి తల్లి యొక్క శక్తి అనేది నాకు తెలుసు, వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాను. రెండోసారి అవి అడుగుతున్నప్పుడు కూడా నవ్వేశారు అనమాట. అలాగే ముద్దుగొబ్బ ముందు కొండ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అనమాట వాళ్ళు ఇలాగ అడిగారు అనమాట. అడిగితే మరి నేను స్వామి దగ్గర చేరిపోతాను, కాకపోతే నాకు రూట్ చెప్పండి అని చెప్తే ఈ కొండ దాటి వెళ్లాలని చెప్పారనమాట. అయితే నేను చెప్పులు లేకుండా రావడం జరిగింది స్వామి దగ్గరికి యాత్రకి. అంతకు ముందు కొంచెం ఎత్తుగా ఉండేటప్పుడు నడిచేటప్పుడు కాలు మారిపోతున్నాయి అనమాట, హ్యాండ్ విపరీతంగా ఉంది. ఆ రోజు 8వ తేదీ కాలు మారిపోతున్నప్పుడు మళ్ళీ చిన్న కొండ అనమాట అది. సరే అని చెప్పేసి ఏదో కష్టపడి తొక్కిసే వెళ్దాం అని చెప్పేసి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ కోసం నిల్చొని తాగింది. అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయిపోయింది, ఇంకా బయలుదేరుతా ఉన్న టైంకి జస్ట్ ఒక 2 మినిట్స్ 1.5 మినిట్ అనమాట వర్షం అలాగ భూమి చల్లదనం చేసింది. నేను అయితే మొత్తం బ్యాగ్ కి కవర్లను కట్టేశాను తరకుండా ఇంకా వెళ్దామని. వెంటనే 2 మినిట్స్ తర్వాత మొత్తం భూమి అంతా చల్లదనం అయిపోయిన తర్వాత అయిపోయింది. తర్వాత వెంటనే బయలుదేరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాను అనమాట, ఇప్పుడు వర్షం ఎందుకు పడిందో తెలుసా స్వామి, ఇప్పుడు నేను వెళ్ళాలి కొండెక్కాలి అంటే మధ్యలో ఎక్కడైనా నడుచుకుని వెళ్ళాలి, ఎత్తు ఎక్కలేం కదా, కాలు మాడకుండా ఉండడం కోసం స్వామి భక్తుల కోసం అనమాట ఈ వర్షం కురిపించారు అంటే వాళ్ళు అలాగ ఆశ్చర్యపోయారు వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ గ్రామ ప్రజలు అనమాట. తర్వాత అక్కడ సాయిరాంజం చెప్పేసి కొండ అనేది 5 కిలోమీటర్ల కొండ ఎక్కి దిగడం 1 అవర్లో జరిగిపోయింది. నిజంగా మిరాకిల్. ఫస్ట్ సైకిల్ గాలి తగ్గకుండా 9 రోజులు అంటే మిరాకిల్. రెండోది ఇక్కడ వర్షం కురిపించడం ప్రత్యక్షంగా అనమాట. అంటే స్వామి పంచభూతాలు అతను ఆధీనంలో ఉన్నాయంటే ప్రత్యేకంగా ఇది. పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు. గాలి ఒకసారి వాయు వేగంతో వచ్చేస్తున్నాడు, అనుకున్న టైం కన్నా ముందుకంటే వచ్చేవాడు, నాకే నమ్మకం లేకుండా కాకపోతే నాకే ఆశ్చర్యపగలిగే విధంగా అనమాట. గాలి వాయు వేగంతో గాలిలో కూడా స్వామి ఉన్నారు, వాయు వేగంతో వచ్చేవాడిని. నెక్స్ట్ అగ్ని పంచభూతాల్లో సూర్యుడు ప్రతిరోజు ఉన్నాడు, కానీ నాకు ఎటువంటి అలసట లేకుండా వేడి తగలకుండా స్వామి చూసుకున్నారు. ఇంకా వర్షం కూడా ఉందన్నమాట. ఆ రోజు స్వామి నాకు చలదానం కోసం వర్షం రూపంలో కురిపించారు. ఇంకా భూమి నాకు ఎప్పుడు అనుకూలంగా ఇక ప్రతి అనువనము స్వామి ఉన్నారు పంచభూతాలు.
1: సో స్వామి వైపు ఒక అడుగు మనం వేస్తే స్వామి 100 అడుగులు మన వైపు వేస్తారు. సో ఆ రకంగా మీరు ఎప్పుడైతే అనుకున్నారో సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి సైకిల్ పైన అని జస్ట్ ఆ ఒక్క అడుగు మీరు వేశారు, కానీ ఈ ప్రయాణం మొత్తంలో ప్రతి చోట మీరు స్వామిని ఎక్స్పీరియన్స్ అయ్యారు, లైక్ ప్రతి చోట స్వామి మీకు కొన్ని నేర్పించారు. ఇక్కడికి చేరిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది?
2: నాకైతే కష్టమనే మాట మాత్రం నాకు ఈ 9 రోజులు నాకు ఏ ఒక్క రోజు ఏ ఒక్క క్షణం కూడా నాకు కలగలేదు. ఏ విధంగా అంటారంటే ప్రతిరోజు స్వామి యొక్క భక్తులను కలవడం జరిగింది, వాళ్ళతో అనుభూతులను తెలుసుకోవడం జరిగింది. స్వామి మధ్య మధ్యలో మెరాకిల్స్ స్టార్టింగ్ రోజు హనుమాన్ రూపంలో నాకు ఎదురావడం, నెక్స్ట్ ప్రతి ఒక్క స్వామి స్పర్శ చూపు కలిగిన భక్తులతో నాకు సంభాషణ కలగడం, అలాంటి ఆనందమైన క్షణాలు నాకు ఈ 9 రోజుల్లో కలగడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉన్నో 11వ తేదీ డాక్టర్స్ 4 డేస్ ప్రతి వస్తుంటారనమాట మొబైల్ హాస్పిటల్. వాళ్ళు చాలా వాళ్ళ టైం చాలా వాల్యూ అనమాట. అలాంటి డాక్టర్స్ అంత ఇంపార్టెంట్ డాక్టర్స్ స్వామి సేవకే ఇక్కడికి వచ్చి స్వామి సేవకి ఉచితంగా వాళ్ళు మొబైల్ హాస్పిటల్ నడుపుతున్నారనమాట ప్రతి స్వామి దగ్గర అనమాట. వాళ్ళు ప్రతిరోజు నైట్ అనమాట అక్కడ సత్సంగం ఏర్పాటు చేస్తారు ఇక్కడ N6 లో. అలాంటి కార్యక్రమంలో కూడా స్వామి నాకు రాత్రి పాల్గొనే అవకాశం నాకు కల్పించారు. అలాంటి విలువైన వ్యక్తుల దగ్గర కూడా స్వామి నాకు 9 రోజులు జరిగిన అనుభూతులను కూడా నాకు చెప్పమని చెప్పారు. అక్కడ కూడా అనుభూతులు చెప్పడం జరిగింది. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి స్వామి. అయితే నేను వచ్చే మార్గ మధ్యంలో రావులపాలెం మందిరం ఉంది, అష్టదళ సేవా పుష్ప మందిరం అనమాట అది. అక్కడ ఏంటంటే తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు, తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు అలాంటి పిల్లలకి అనమాట, నష్ట అనాథ పిల్లలకి, వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా ఉచితంగా చదువు నేర్పించి అక్కడే వసతి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అనమాట రావులపాలెంలో. అక్కడ ఒకటి నేను చూడడం జరిగింది. నెక్స్ట్ ఏలూరులో సత్యసాయి సేవా సమితి ఉంది, ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ కన్వీనర్ గారు శశేఖరరావు గారు, అతను కూడా పాత మందిరం కాకుండా కొత్త మందిరంలో పైన మందిరము కిందన వృద్ధాలయము కూడా నడుపుతున్నారు. చాలా ముసలి వాళ్ళు అనమాట అక్కడ ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమం చేసుకున్నారు. అక్కడ స్వామి కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది, వృద్ధాలయం కూడా అక్కడ నడుపుతున్నారు.
1: మీరు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత సమితిలో ఏం చెప్పాలనుకుంటున్నారు?
2: ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత నా యొక్క అనుభూతుల్ని స్వామి ప్రతి ఒక్కళ్ళలో ఐక్యమై ఉన్నారు, అది మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే ప్రేమగా స్వామి సేవ చేస్తేనే స్వామి మీలో ఐక్యమైనటువంటి స్వామి మీకు బయటికి వచ్చి కనిపిస్తారు, అంతవరకు మీలోనే ఉంటారు స్వామి. స్వామి బయటికి రావాలి అంటే మీరు స్వామి సేవా కార్యక్రమాలు చేయాలి. స్వామి చెప్పిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని ప్రేమతో మాట్లాడి ప్రేమతో ఉంటేనే స్వామి
1: చెప్పినవన్నీ పాటిస్తే
2: పాటిస్తేనే మీలో ఉన్న స్వామి బయటకు వస్తారు. ప్రసన్నాలయం వచ్చిన తర్వాత కామరాజ్ అనిల్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. అతను కూడా చాలా సంతోషించారు. తర్వాత నేను వచ్చింది ఒక్కని కాదు, స్వామితో కలిపి వచ్చాం కాబట్టి నాకేదైతే ఆశ్చర్యం అనిపించలేదు.
1: మీరు సైకిల్ పైన వచ్చారు, ఈ ప్రయాణంలో మీకు స్వామి చాలా నేర్పించారు, చాలా లీలలు చూపించారు. దీని నుంచి నేర్చుకున్న దాన్ని మీరు ఎట్లా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు జీవితంలో?
2: పుట్టపర్తి నుంచి మా గ్రామం పోయిన తర్వాత ప్రతి మందిరంలో వీలైతే ప్రతి సమితిలో భజన మండలి సమితిలో నేను తీసుకున్న ఫొటోస్ వీడియోస్ చూపించి స్వామి యొక్క ఆశీస్సులు కావాలి అంటే స్వామి యొక్క సేవ చేయండి, మీకు ఆ అనుభూతి దొరుకుతుంది అని చెప్పి ప్రతి ఒక్క మందిరంలో కూడా స్వామి యొక్క సందేశాన్ని వినిపించాలని ఉంది. అదేవిధంగా సైకిల్ మీద రావడం అనేది ఒక చిన్న అణువు మాత్రమే, ఇంకా పెద్దగా చేయాలని ఉందండి. ఇంకా స్వామి యొక్క కార్యక్రమాలు అయితేనేమి, ఇంకా చివరిగా ఏంటంటే బయలుదేరిన క్షణం నుంచి మార్గ మధ్యంలో ప్రతి ఒక్కరు కూడా నాకు తావ చెప్పేవాళ్ళైతేనేమి, నెక్స్ట్ మందిరంలో నాకు విశ్రాంతి ఏర్పాటు చేసేవాళ్ళని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: సాయిరామ్.
2: సాయిరామ్.

మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర మురళీ మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర

తీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండ

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: ప్రేమ స్వరూపులారా. మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి. ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నాడు. మానవునికి ఉన్నదే రెండు కోరికలు. ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి. అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండినటువంటి కారణం ఏమిటి? సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు. దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడాను లేకపోలేదు. చక్కెర తన యొక్క స్వభావము తీపి. విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము సహజము. అదే విధముగానే మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే. లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము. ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు. నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమి, అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి అనగా, దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు. మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు. అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు, అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది. కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము. తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించడము ప్రతి మానవునికి కర్తవ్యం. ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమేమి? దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతువు. ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి? వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం. అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి? రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం. కేవలము మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందు నిత్యము మనము అనుభవిస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణ. మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు. సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం. ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము. కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే. కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు. ఈ సహజమైనటువంటి ఆనందము తన యందున్నది కానీ వేరొక ప్రదేశమునందు లేదు. కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట అయి సమాజమును కూడా భ్రష్ట గావించుతున్నాడు. ఆనందము తన యొక్క స్వరూపమే. తాననగా ఎవరు? తాననగా నేనొక పురుషుడును, నేనొక వ్యక్తిని, నేనొక బాలుడును, నేనొక స్త్రీని అనేటువంటి యొక్క దేహభ్రాంతితో చెప్పినటువంటి జవాబు కాదు. తాను అనగా కేవలము తన యొక్క తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలో ఆత్మస్వరూపుడు మాత్రమే. ఆనందము ఆత్మ స్వరూపము కనుక ఇట్టి ఆనందాన్వేషమైనటువంటి యొక్క మానవ తత్వము మనము అంతర్ముఖమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తేజస్సునందు మనం పలికించడానికి ప్రయత్నించాలి. కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు. ఒకనొక దినమున ఆ పుత్రులకు తేలు కుట్టింది. కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు. కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేరు పుట్టింది చెప్పని ఏడ్చాడు. కుమారుని యొక్క బాధను సహించుకునలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు. ఒరే నాయనా, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు. నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు. కానీ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు. కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క. అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గములు. ఈ విధముగానే మన దుఃఖమునకు, మన అశాంతికి, మన కష్టమునకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు. దీనికి కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలము. మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితమునందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము. ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది. మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి. ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్లవములు కాని, పరమశాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు, అశాంతి మన యొక్క స్వభావం కాదు, ఆనందమే మన యొక్క స్వరూపము. ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియములు యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది. లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజానందము లేదు. ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజానందము శూన్యం. చిన్న ఉదాహరణము, ఎండల కాలంలో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది. అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది. నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా. ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది, ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే. దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది. మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలదు? మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది. అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు. కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది? కనుకనే దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు. నీవు దేహము కాదు, ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు. ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా. కనుక దేహము నీవు కాదు, నీ దేహము. కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకును పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది. దీనిని పురస్కరించుకుని ఏ తత్వము ప్రారంభమైనది, తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి, నిత్య రెండవది, బ్రహ్మవనాపర అనగా జీవుడే దేవుడు అనేటువంటి యొక్క మూడవది. కనుక ఏతావాత జీవుడు ఎవరు? జీవుడే దేవుడు. కనుకనే దేహభ్రాంతి చేత నీవు మానవుడుగా భావిస్తున్నావు, జీవభ్రాంతి చేత నీవు చైతన్యుడిగా విశ్వసిస్తున్నావు, ఆత్మభావం చేత నీవే పరమాత్మగా ఉంటున్నావు. దీనిని అనేక పర్యాయాలు చెప్పాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యు రియలీ ఆర్. ఏతావాత జీవో దేవైవ నాపర, జీవత్వమే దైవత్వంగా ఉంటుందని ఈ తత్వము ప్రబోధిస్తూ ఉన్నది. జీవుడు ఒక విధమైన యాత్రగా ప్రారంభమైనాడు, దీనినే జీవయాత్ర అన్నారు. ఈ యాత్రకు ఒక గమ్యమున్నది, ఈ యాత్రకు ఒక మార్గమున్నది. కానీ మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు. శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములు కూడాను ప్రవేశిస్తున్నారు, బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు. ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది, ఏది సత్యము ఏది అసత్యం. ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు. తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము కాన్సెప్ట్. కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు. దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కరలేదు. మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి. ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం. కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను. మొదటి F, ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్. ఇంకా 2వది ఫేస్ ది డెవిల్, 3వది ఫైట్ టు ది ఎండ్, 4వది ఫినిష్ ది గేమ్. ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనకు బ్రహ్మసూత్రమునందు ప్రతి అణు అడుగున మనకు బోధిస్తూ ఉంటుండదు. దీనిని తత్త్వం అసి ఒకటి, 2వది జ్ఞానం బ్రహ్మ, 3వది అయమాత్మ బ్రహ్మ, 4వది అహం బ్రహ్మాస్మి. మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాం. ఈనాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము. ఈ విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే. మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య, శుద్ధి గావించేటువంటి విద్య విద్య, నైతిక ఆధ్యాత్మిక శీలతత్వాన్ని పెంపొందింపజేసేటువంటిది విద్య, మానవత్వాన్ని అభివృద్ధిగా చేసేటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య. ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు. కావలసినన్ని కృత మార్గములను తాను కనిపెడుతున్నాడు. కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు. ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది. మనము ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాము, మనం ఎక్కడ నుంచి వచ్చాము, మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటి ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు. ఎక్కడికి చేరుతాము అనే 2 అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు. కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక 2 అడ్రస్, ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి. ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు, కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా. ఇది ఎట్ట తెలుసుకోవటానికి వీలవుతుంది? మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం. కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికే చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం. అదే విధముగానే భగవద్గీత నందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, కనుక ఎచ్చటి నుంచి వచ్చింది అచ్చటికి పోయి చేరడానికి ప్రయత్నించాలి. తర్వాత మనము భగవంతుని నుంచి వచ్చాము. ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ ఆఫ్ గాడ్, ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే. దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము. మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు. ఒక చిన్న ఉదాహరణము, మనం గృహము నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్లినాము. గ్రామాంతరం వెళ్లిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము. కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము. ఈ మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకును శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం. అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాం. మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం. దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం. కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు. కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు. తూనాం నరజన్మ దుర్లభం, నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది. తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా? కనుక తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిండేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము. ఈ యొక్క ఆదర్శాన్ని సన్న చిన్న చిన్న ఉదాహరణగా నదులు కూడాను మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంకా నదులు ఉన్నవి, ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి? సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి. ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి, కానీ ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి. ఈనాం సాగరో గతి, ఎక్కడ నుంచి వచ్చానో అక్కడికే పోయి చేరు. మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము. కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు. కానీ ఇవి భద్రముగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు. అది బాగుండినంత వరకే మనకు యూజ్ఫుల్ గా ఉంటుంది. అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది. కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంతేకాడప్పటికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది. ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి. మధ్యలో ఉండినటువంటి ఒక జీవితమే యూజ్ఫుల్ యూజ్లెస్. మన దేహమును కేవలము ఒక పాత్రల వంటివి. ఇది మట్టి పాత్రలు. దీని పేరే మృణ్మయం. ఇది చిన్మయం కాదు. చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి. కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి? రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసిపారవేయాలి. ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి. కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు. ఈనాడు సైన్స్ చాలా ఆకాశమునికి ఎగిరిపోయింది. వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి. కానీ సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నాడు. ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి. మానవుడు లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు. ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం? అంటే మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి. దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి. ఉత్తమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు, సమష్టి స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి. ఒక్క చెట్టు అరణ్యం కాదు, లేక వనం కాదు, ఒక్క ఇల్లు గ్రామం కాదు. అనేక ఇండ్లు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంది. అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది. అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి. మానవత్వమునకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి. మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధభాగం మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ వల్లనే మనకు లభించేటువంటి యొక్క శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది. పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి. కానీ ఈనాటి మానవుడు కేవలము 1-way ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు. అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు. తిన్న వ్యక్తి గిట్టెక తప్పదు, తీసుకున్న గాలి విడువక తప్పదు, తిన్న అన్నము విసర్జించక తప్పదు. అన్నీ కూడా సంయోగ వియోగములతో కూర్చమలే మన జీవితం క్షేమంగా అభివృద్ధి అవుతున్నది. కేవలం సంయోగము మాత్రమే మనం ఆశించటము చాలా దుఃఖములకు హేతు. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకున్నాం, ఇది సంయోగం. తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి. చూడు, వియోగం కూడా వెంటనే అవసరం. మనం ఆహారాన్ని భుజిస్తున్నాము, ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది. మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం క్షణము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి. ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. సంయోగ వియోగము మానవునికి సంతోషమునకు మూల కారణం. కనుకనే మనలో ఉండినటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగంలో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు కూడా మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం కూడా బావిలో ఉన్నటువంటి కప్ప వలె మనం జీవించరాదు. విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి. ఏ విధంగా? ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే. అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. ఇది కనుక మానవునికి ధృతి ఒక ముఖము, 2వది న్యాయము, 3వది ప్రేమ, 4వది కరుణ, 5వది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం. 5 భిన్నమైనటువంటివి కావు. 5 కూడా మానవునికి 5 ముఖముల వంటివి. ఇదే మానవుని యొక్క పంచ ప్రాణములు. ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది. న్యాయము అనేటువంటి ముఖము పోయింది, ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది, కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది, సంయమము అనేటువంటిది అసలే లేదు. కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు. కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి. స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి. కట్టగడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్. ఇది ఏ విధంగా సంభవిస్తుంది? ఒక చిన్న ఉదాహరణ, చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు, అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు, కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది. కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు. మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు. దానికి కట్టినటువంటి దారం విప్పి లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది. కట్టగడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది. నాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి త్రాడును కట్టి పెట్టాం. ఏనాడు ఈ అభిమానము అనేటువంటి త్రాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది. కనుకనే మానవత్వము కేవలము నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనేదానికే ప్రయాణమయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం. కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది. వి ప్లస్ హీ అయిపోతుంది. మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి. కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి, దైవమనే పెన్నిధికి, సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి. కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడాను బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. కానీ ఈ మెస్సెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు. సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రిలేషన్షిప్ ఏర్పడిపోయింది. సింజర్ అనేటువంటి వాడు కేవలము గృహంలో ఒక సర్వీస్ చేసేటువంటి వాడే. కానీ ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది. తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెస్సెంజర్, మెస్సెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి. కానీ గాడ్ మెస్సెంజర్ ఏ మెస్సెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి? ఈ మెస్సేజ్ అనేటువంటిది మిస్సేజ్ చేయటానికి కాదు. మనం ఈ మెస్సేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి. నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది. అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది, సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది. కనుకనే లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి గావించుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దానిని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది. మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాము. కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతని మన కర్మలు ముగిస్తూ రావాలి. కనుకనే భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజ్జవః మామక పాండవాశ్చైవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది. భగవద్గీతలో 700 శ్లోకములు, ఇందులో మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రం అనే శ్లోకం. ఈ మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ. ఇంకా 700 శ్లోకంలో 700 శ్లోకం అనేటువంటిది ఎత్ర యోగిశ్చర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమ. ఇందులోపల మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ,
1: అంత్య శ్లోకములో అంత్య పదము మమ ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత. ఏది నీ ధర్మము? పవిత్రమైనటువంటి యొక్క ప్రజాసేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి. మనం సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము. మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం. సర్వ సుఖములు సర్వానందములు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం. కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి, అదే నీ ధర్మం. కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలములు ఎందుకు నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు. అయితే యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది? అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. మానవులు అందరికీ ఒక దైవం యొక్క బిడ్డలే. అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి. కానీ ఈనాడు మనము వేదికల పైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు. ఈ యొక్క పదముల యొక్క అంత అర్థము వేదిక పైన చచ్చిపోతుండాలి. అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుడి యొక్క కర్తవ్యం. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ప్రేమ స్వరూపులారా, ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి మీకు తెలియనిది కాదు. అలజల చోట మానవత్వం చాలా అలసిపోతున్నది. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భౌతిక అన్నింటి ఎందుకు మానవత్వం చాలా అలసి సొలసి నిశ్చారమై నిలిచిపోతుండాలి. ఆధ్యాత్మిక మార్గం నందుకు అయోమయ స్థితిలో ఉంటున్నది. మానవుని యొక్క మనసు చాలా తబ్బింపైపోతుంటున్నది డౌట్స్ చేత. ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు. అనగా చెప్పటం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం. కానీ మానవత్వం అట్టిది కాదు. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఏదది ప్రాపర్ స్టడీ? మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి. కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం. మనసులో తలచేది ఒక్కటి, మాటలో చెప్పేది ఇంకొకటి. మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి. అందుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది, మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్ దురాత్మనం అని. కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి. రూపులారా, జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ, ప్రయాణం. మనము నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం. అంతమైనటువంటి యొక్క లగేజీని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది. మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్. మనము ప్రయాణమైపోతున్నాము, టికెట్ తీసుకున్నాము, దేహం అనే రైల్లో ఎక్కినాము, మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, భజన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తుండే గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి. ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిలుచుకుండా. ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది. కనుక మన జీవితం స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్. కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకు సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి. మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ను మనం తగ్గించుకోవాలి. ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బోబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి. అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు. ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు. ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంక 4 ఇళ్లు కట్టాలని ఆశపడుతున్నాడు. ఒక 100,000 ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు. జానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణమో, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి. మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం. కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము. ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు. కనుక మనం జగత్తంతా కూడా దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్, మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్. కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. రెండింటి ఎందు నీవున్నావు అనేటువంటి ఆమ్ని ప్రజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి. అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు. పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరువును ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకు సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి. రసజ్ఞ మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవిందా దామోదరా మాధవేతి అన్నాడు. ప్రేమస్వరూపులారా. కన్నులు మాత్రం మనకిచ్చాడు భగవంతుడు, కానీ కన్నులకు ఒక్క శక్తి మాత్రమే ఉంది, చూడగలదు మాత్రం. చెవులునిచ్చాడు రెండు, అవి కేవలం వినగలవు మాత్రమే, కాని రెండవ శక్తి దానికి లేదు. ముక్కునిచ్చాడు, కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి. ఈ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్, టేస్ట్ చూడగలదు, మాటలు చెప్పగలదు. కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి. ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి. సత్యం ఆడటం ఒకటి, చాడేలు చెప్పటం రెండవది, ఇంకా పరులను దూషించేది మూడవది, అతిభాష మాట్లాడేది నాలుగవది. ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి. కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని, దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి. జిహ్వను అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది. ఈ ఐదేంద్రియం లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అధిక భాష చేత జ్ఞాపశక్తి తగ్గిపోతుండాలి, మన యొక్క ఆత్మశక్తి కరిగిపోతుండాలి, నరాలు బలహీనమైపోతుండాలి, సమాజంలో చెడ్డ పేరు వస్తుండాలి. కనుక మనము క్వైట్ గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంట్లో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి. ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం. కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు, నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోకక్షేమాన్ని కోరటమే నిజమైన సాధన. మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు, సాధన, గృహ సాధన, సమాజ సాధన. ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం పోగు చేసుకుంటున్నాడు. జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన. ఇంట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన. సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన. దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి. మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు. విశ్వమంతయుడును విశ్వస్వరూపం, ఇది సమాజ సేవ, దైవ సేవగా భావించాలి. మానవ సేవనే మాధవ సేవ, జనసేవనే జనార్దన సేవ మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధముల కూడా నిత్య కళ్యాణ పచ్చనతోడంతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు. దేశ కాల పాత్ర ఏమాత్రము భేదము లేకుండా చూసుకోవాలి. భారతదేశమే నా దేశం అనేటువంటి స్వార్థంలో కూడా మనం ఉండకూడదు. అన్ని దేశములు మనమే. ఒక పెద్ద గృహము లోపల ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూము వంటిది. అదే విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము. ఈ విశ్వం అనేటువంటి గృహము లోపల జర్మనీ, జపాను, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, ఇండియా అన్ని కొన్ని కొన్ని రూములు. కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినోభవంతు. ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: జీవన్ముక్తి అనగా ఏమిటి? శరీరము ధరించి కూడా సర్వము ఏకత్వమే అని విశ్వసించడం. భూత వర్తమాన భవిష్యత్తులు మూడు ఏకత్వమే. పూర్వము వృక్షముగా ఉంటున్నది, దాని నుంచి ఈ వర్తమానమనే విత్తనము వచ్చింది. విత్తనము భవిష్యత్తులో వృక్షముగా మారుతుంది. భూతము వృక్షము, వర్తమానము విత్తనము, భవిష్యత్తు వృక్షము. మూడింటి ఏకత్వము ఒక్కటే. ఆ వృక్షము లేక విత్తనము రాలేదు, విత్తనము లేక వృక్షము రాదు. ఇదే ఏకత్వము. ఈ మూడింటి ఏకత్వమును విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. కష్టమును సుఖమును రెండింటినీ సమముగా చూసేవాడు జీవన్ముక్తుడు. మంచివారు పొగుడుతూ వర్ణించినా, చెడ్డవారు దూషించినా, రెండింటినీ సమత్వముగా భావించేవాడు జీవన్ముక్తుడు. దూషణ భూషణ తిరస్కారములన్నింటినీ ఏకత్వంగా విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. దరిద్రము సంపద రెండింటినీ సమత్వముగా విశ్వసించినవాడు జీవన్ముక్తుడు. అన్నీ కూడా కదిలిపోయే మేఘములే, ఏది కూడాను శాశ్వతమైనది ఇక్కడ లేదు. ఇట్టి సత్యము గుర్తించినవాడు జీవన్ముక్తుడు. అతనికి విచారము ఉండదు, ఎందుకనగా మనస్తత్వము ఏకత్వంలో ఉంటున్నది. అట్టివాడే జీవన్ముక్తుడు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సత్యమ్మయ్యడ అపార విశ్వాసము గల ఆ పుట్టప్రతివాసులైన పిల్లలు ఆ దేవి ప్రభావంతోటే ఈ బాలుడు ఇటువంటి లీలలను ప్రదర్శించుచున్నాడని గాఢ నమ్మకం.

గాఢ నమ్మకం కలిగి ఉన్నారు. సత్యలో అద్భుత రూపమై ఉన్న పరమ సత్యమ్మ, సత్యరూప, సత్యవరద, సత్యసంధ, సత్యానందరూపిణి, సత్య జ్ఞానానందరూపిణి అని బహువిధాలుగా లలితా సహస్రనామంలో స్తుతించే ఆ మహామాతను ఆ పిల్లలు చూడగలరా? పండు పండు కావలనా అంటూ తన కళ్లను గుండ్రంగా తిప్పుతూ అడిగేవారు సత్య. వెంటనే చిన్నారి చిట్టికరములు ఎన్నో సత్య చుట్టూ ముట్టేవి. సత్య ఆ మాయా సంచిలోంచి చేత్తో వస్తువులను, పళ్లను పైకి తీసేవాడు. జామపండు, అవును, నిజమే, సందేహమే లేదు, అది ముమ్మూర్తులా జామపండే. ఇంతకీ ఆ ఫలము ఏదైనా చెట్టుకు కాసి ఉంటే కదా, దాన్ని కోయాల్సిన అవసరం ఏర్పడేది. సత్య, నీవు సకల నిధులకు ఆధారమైన పెన్నిధివి. ఈనాడు ఈ పసిపిల్లలకు చూపించు లీలలే ఒకనాడు నవఖండాలలోనూ ప్రబలి నవనవముగా నీ లీలా వినోదములు ప్రదర్శించబోతున్నావు. తత్కారణమున్ననే నిన్ను పెక్కుమంది సర్వేశ్వరునిగా భావించి జేజేలు పలకనున్నారు. కాని ఈ కారణమునాధారంగా చేసుకునే మరికొందరు నిన్ను కేవలం మాయలమారిగా తలచి సత్యమైన ఆత్మతత్వానికి విరుద్ధమైన తాంత్రికుడని తూలనాడనున్నారు. ఈ దూషణ భూషణములు రెండింటి చేత బాధితుడువు కాక అతీతుడవై వాటిని సమతత్వంగా రసాస్వాదము చేసి నీవు కూడా ఈ విమర్శనలతో కూడిన లీలా విలాసాన్ని విస్తరించుచునే చరించదవు. మరే విధంగానూ ఈశ్వరశక్తిని గ్రహింపలేనటువంటి మానవ కోటిని భగవచ్చింతనకు మరల్చుటకు ఈ అద్భుతములే సరియైన సాధనములు కాన వాటిని బహిరంగపరచుట నీ కారుణ్యదీక్షయే నిన్ను అపవాదులకు కూడా గురిచేస్తుంది. లోక విదిత మొనర్చుటకు నీవు పెద్ద ఎత్తున ఈ చమత్కారాలను, అద్భుత శక్తులను బహిరంగపరచుట మొదలిడిన వెనుకనే అంతవరకు గుప్తంగా ఉండిన నీ చిన్ననాటి సహాధ్యాయులు పెక్కుమంది ఆ కాలంలోనే నీ నుండి పొందినటువంటి అద్భుతమైన కానుకల విషయాలను బాహాటంగా ధైర్యంతో వెలిబుచ్చనారంభిస్తారు. విద్య, ఆటపాటలు, లీలలు వీటన్నిటికీ నడుమ సత్య చేసినటువంటి ఇంటి పనులో అపప్ప, అవి చెప్పనలవే కాదు. ఒక కుటుంబానికి అవసరమైన వంట, వార్పు మొదలైన గృహకృత్యాలు ఎన్నో చాకచక్యంతో చేసేవాడు సత్య. అది ఒక చిన్న కుటుంబం. నాయనమ్మ గతించిన పిదప తాత మనమణు మాత్రమే కలిగిన చక్కని ప్రేమ కుటుంబం. నాయనమ్మ మరణానంతరము కొద్ది కాలము సత్యకు 7 సంవత్సరాలు వచ్చే వరకు మాంసాహారుల ఇంట పక్వము చేసిన శాకాహారమును సహనంతో ఆరగించడివాడు. కాని అటుపైన ఈ మాంసమును వండిన పాత్రల వాసనే మనకు వలదు. మన ఆహారము నేనే స్వయంగా తాతయ్యకు నాకు వంట తయారు చేసుకుంటాను అని నిర్ధారణ చేసుకున్నారు స్వామి. ఆధ్యాత్మిక జీవనానికి మొదటి సోపానమే ఆహార శుద్ధి అని సనత్కుమారులు నారదుల వారికి ఉపనిషత్తులో ఉపదేశించారు. ఈ విషయం స్వామి కూడా మనకు పదే పదే చెప్తారు. వంట చేసిన వారి, వడ్డన చేసిన వారి ప్రభావము ఆ వంటకమును భుజించు వారిపై కూడా కలిగి ఉంటుందని స్వామి చిన్న చిన్న కథల మూలంగా మనకు మరీ మరీ ప్రబోధిస్తారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఆహార విషయంలో స్వామి ఆదేశించిన విషయాలను రెండింటిని గమనిద్దాం. ఆహార పరిశోధక నిపుణులు, డైటీషియన్స్ పాలయందుండు ఆహారపు విలువలను గురించి విరివిగా చెప్పుచున్నప్పటికీ స్వామి మాత్రం పాలకన్నా మజ్జిగే శ్రేష్టమని చెప్తారు. సాత్విక సాధనలు చేయువారికి భూమట్టమున పెరిగెడు ఉల్లిపాయలు తదితర కందమూలముల కన్నా భూమి పైభాగంలో పెరిగే కాయగూరలే సాత్విక గుణాభివృద్ధికి ఎక్కువ అనుకూలమైనవని స్వామి చెప్తారు. 7 సంవత్సరముల బాలసత్య కించిత్తైన వెరువక మొదటి నుంచి తుది వరకు పాకశాల బాధ్యతలన్నీ వహించేవారు. ఇదేమైనా సత్యకు బ్రహ్మ విద్యనా? సాక్షాత్తు పరబ్రహ్మ విద్యయే అతనికి దాసోహమన్నప్పుడు కొండమరాజుగారి స్వగృహమునందే సత్య వంట ప్రారంభించాడు. ఒకవైపు పిల్లలతో కూడి భజన మార్గములు అవలంబించి సమయమత క్రమమును, మరొకవైపు శతవృద్ధునికి స్వయం పాకములు కొనసాగిస్తున్నాడు. ఈ స్వయం పాకమును కూడా సత్య దీక్షగానే సాగించాడు.

ఇటువంటి కార్యమును తాను కోనుకున్నప్పటికీ దానిని సంపూర్ణంగా క్రమపద్ధతిలో పూర్తి చేసడి కర్మయోగి కదా మన సత్య. నీళ్లు చేదుకుని రావడం, కాయగూరలు తరగడం, నానబెట్టిన పప్పు ఇతర పదార్థాలు రోటిలో రుబ్బడం, నూరుట మొదలైన ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసేవాడు. ఆ చిట్టి చేతులు రుబ్బురాయిని ఎలా తిప్పగలిగాయో, ఆ లేత హస్తాలు ఎంతటి శ్రమ కోర్చి కారం మసాలాలు నూరగలిగాయో, ఒకవేళ ఏదైనా మంత్రముపయోగించి సంకల్పమాత్రమున ఇటువంటి నలభీమ పాకాన్ని తయారు చేశారు. కాని ఆ విధంగా చేయక ఈ కార్యమును ఒక ఆదర్శముగా కొని అలసట అన్న మాటకు తావీయక ఇటువంటి లీలలను ప్రదర్శించాడు సత్య. అయితే ఇక్కడ తల్లి ఈశ్వరాంబకు తన బిడ్డ పాకశాల కార్యములను చూచి ఆశ్చర్యము, మరొకవైపు మురిపము, ఇంకొక వైపు కొంత అసూయ కూడా. ఇద్దరు కూతుళ్లు, ఆడబడుచులు, తోటికోడళ్లు, ఇంతమంది సహాయముండి కూడా తనకు వంట పూర్తి ఎగుటకు ముప్పు తిప్పలుగా ఉంటే, ఆ చిన్నారి పసివాడు ఉదయం 8 గంటల లోపల వంట పూర్తి చేసి బడికి బయలుదేరుతున్నాడని ఆశ్చర్యంగా ఉండేది ఆ తల్లికి. కుటుంబంలో ఇద్దరికైనా లేక 20 మందికైనా వంట చేయడానికి కొలతలలో భేదముండునే కాని పద్ధతులలో పనియందు తేడా ఉండదు కదా. 90 ఏళ్లు దాటిన తాతయ్యకు సత్య మాత్రం కష్టమని తెలవక ఆయనకు రుచికరంగా 4 రకాల దినుసులతో వంటకాలను చేసి పెట్టేవారు. సాత్విక జీవనాన్ని సాగిస్తున్న తాతయ్య కూడా మనుమడి నలభీమ పాకాన్ని సంతృప్తిగా ఆరగించి ఆరోగ్యంగా ఉండేవారు. సత్య కూడా తాతతో పాటు సంతృప్తిగా భుజించేవారు. బ్రహ్మజ్ఞాని అయినా ఇటువంటి స్వల్ప సుఖములను అనుభవించుటలో తప్పే ఉంది. మనం ఆరగించే భోజనము, నివసించు భూమి, అనుభవించడి మారుతము, రసభరితమైన తాంబూలము, ఇవన్నీ భగవంతుని ప్రేమ రసామృతమేనని మహనీయులెందరో గానం చేశారు. సత్య ఎన్నడూ అన్నం కోసమని అర్రులు చాచలేదు. అతనికి చపలత్వమనే మాటే లేదు. కాని తాను వంట చేయటం మొదలుపెట్టిన దానికి పూర్తి న్యాయం చూపి నలభీమ పాకం వంటిది తయారు చేసి భుజించేవారు. అవును, మున్ముందు 10 మందికని వండినది 100 మందికి, 100 మందికని చేసినది 10,000 మందికి సరిపోవునట్టు అన్నవృద్ధి చేయబోయే అద్భుతమూర్తి స్వామి. అంతేకాదు, తన భక్తులకు వేడివేడి బొండాలు, హల్వా, పూరి, మసాలాలతో సంకల్ప సృష్టి కావించి విందు చేసి వారందరినీ ఆనందాబ్దిలో ఓలలాడించి ప్రేమామృతాన్ని పంచి ఇవ్వబోనున్నాడు. తత్ఫలితంగా మరికొందరి సూటిపోటి మాటలకు, దూషణాలకు కూడా ఎర్రగాబోతున్నాడు. ఇంతేనా, అసంఖ్యాకులైన తన భక్తులకు కావలసినంత కొలిచి ఇచ్చే నిధి భండారం సాయి స్టోర్స్ ఒకటి ఉన్నట్టు కూడా చెప్పుకొననున్నాడు. అతి చిన్న వయసులోనే తనకు భోజనం ఏర్పాట్లు కావించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు తాను ఏ అద్భుత శక్తులను ఉపయోగించక దేహశ్రమకు ఓర్చి, చెమటోడ్చి, వంటా వార్పు కావించి ఆ శ్రమ ఫలితాన్నే ఆస్వాదించేటివాడు. పరోపకారార్థం ఇదం శరీరం అంటే ఇదే కదా.

సత్య విద్యార్థిగా ఉన్న దినాలలో, అనగా ఇప్పటికి సుమారు 70 ఏళ్ల పైన మాట, పాఠశాలలోని క్రమశిక్షణా మార్గములు ఒకంత నాగరీకపు పట్టణాల్లో కూడా అతి కటువుగాను కర్కశంగానూ ఉండేవి. అలా ఆయన ఇక పుట్టపర్తి వంటి గ్రామముల సంగతి వేరే చెప్పాలా? ముఖ్యంగా ఇటువంటి గ్రామాలలో లోవర్ ఎలిమెంటరీ స్కూల్స్ లో విద్యార్థుల పట్ల చూపించిన క్రమశిక్షణ పద్ధతులు కొంచెం శృతిమించి రాగాన పడ్డాయని చెప్పాలి. బడికి ఆలస్యంగా వచ్చే విద్యార్థులు అతి కఠినంగా శిక్షింపబడేవారు. నిర్వాహకుల ఆదేశానుసారం బడిగంట కొట్టబడిన పిదప హాజరైన వారే ఆలస్యంగా వచ్చిన వారిని కాక క్లాసుకు మొట్టమొదటి వచ్చిన విద్యార్థి అటు తర్వాతి వాడు తప్పించి మిగతా వారందరూ ఆలస్యంగా వచ్చిన వారి కిందనే జమకట్టి శిక్షించేవారు. పాపం పిల్లలు గంట కొట్టక పూర్వమే వచ్చినప్పటికీ మొదటి ఇద్దరు తప్పించి మిగతా వారిలో మొదటి వానికి ఒక బెత్తం దెబ్బ, రెండవ వానికి రెండు దెబ్బలు, ఇలా దయాదాక్షిణ్యం లేక పిల్లల్ని శిక్షించేవారు ఉపాధ్యాయులు. ఆ రోజుల్లో సహజంగా పిల్లలకు బడికి వెళ్లటంలోనూ ఎటువంటి ఉత్సాహము ఉండేది కాదని, అది కాక తల్లిదండ్రులు తమ బిడ్డలను సక్రమంగా బడికి పంపక పనిపాటల్లో తమకు సహాయంగా ఉండుటకు తోడు తీసుకుని వెళ్లటం వల్ల ఇటువంటి దండనలు విధించాల్సి ఉండేదని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించేవారు. ఎవరెన్ని కారణాలు చెప్పినా ఇంతటి కాఠిన్యం ఆ పసిబిడ్డల పట్ల చూపించటం సబబు కాదు అనిపిస్తుంది. ఈ శిక్షల నుంచి తప్పించుకోటానికి విద్యార్థులు పాపం చాలా పెందలాడే బడికి వచ్చేసి చేరేవారు. ఎవరు వీరిలో బడికి ముందుగా వచ్చారన్నది ఆరా తీయటానికి స్కూలు జవానో లేక టీచరో వచ్చే లోపలే పెక్కు భాగము పిల్లలందరూ బడికి హాజరయ్యేవారు. తిండి తిప్పలు కూడా మాని సూర్యోదయం పూర్వమే బడికి చేరు కడుపులు కాలుతూండ పడిగాపులు పడుతూ ఉండేవారు పిల్లలు. అయితే మన సత్య మాత్రము ఇలా పొద్దు పొడవక ముందే బడికి వచ్చి కూర్చునేవాడు కాదు. తన వంట పనంతా పూర్తి చేసుకుని తనకు తాతయ్యకు పగలు తినడానికి వండిన పదార్థాలను మూతలు పెట్టి వంటగది అంతా అద్దంలా శుభ్రం చేసుకుని అటు పిమ్మటే బడికి బయలుదేరి వెళ్లేవాడు. పుట్టుకతోనే రాజసముట్టిబడ పిల్లల గురువు అని పట్టాన్ని అందుకున్న సత్యకు బెత్తంతో ప్రసాదాలు వడ్డించే అంత ధైర్యము ఆ ఉపాధ్యాయులకి ఎవ్వరికీ ఉండేది కాదు. అయినప్పటికీ తన తోటి విద్యార్థులు అనుభవించే శిక్షలన్నీ తనవిగానే భావించి తప్పించేవాడు బాలసత్య. ఒకనాటి తెల్లవారుచామున కుండకొతగా వర్షం కురుస్తోంది. చలి ఎముకలను కొరికి వేస్తోంది. పాపం ఇంతటి వర్షంలో తన సహాధ్యాయులు ఏమి చేయుచున్నారో అని చూడ్డానికి సత్య బడికి పరుగుదీశాడు. ఎంతటి దీనస్థితి! ఇంతటి వానలో చలిలో కూడా పిల్లలు పొద్దుపడవకముందే బడికి చేరుకున్నారు. ఉపాధ్యాయులు వచ్చిన వెనుకగాని విద్యార్థులను క్లాసుల్లోకి రానియరు కదా. అందువల్ల వారందరూ క్లాసు బయటే నుంచుని చూరు కింద గోడకంటుకుపోయి వర్షపు చినుకులకు తడుస్తూ చలికి గజగజ వణుకుతూ దీనంతో బయట నిలబడి ఉన్నారు. వాళ్లలో సగం మందికి పైగా ఒంటినిండా కప్పుకోవడానికి తగిన వస్త్రాలు కూడా లేవు. ఈ దృశ్యాన్ని చూసిన సత్య హృదయం కరిగిపోయింది. వర్షమని కూడా లెక్క చేయక ఇంటికి వెంటనే పరుగుతీశాడు. తన బట్టలు, ఇంటనున్న బట్ట, పాత దుప్పట్లు మొదలైనవన్నీ పోగుచేసి పెద్ద మూట కట్టాడు. అది ఒక పెద్ద చాకలి మూటలా తయారైంది. ఇంటిలోని వాళ్లు వారిస్తున్నప్పటికీ చెవిని పెట్టక అంత పెద్ద మూటను తన భుజాలపై మోసుకుని బడికి చేరాడు. అప్పటి ఆ బాలుని రాజగంభీర్యమును పోలు ప్రేమావేశమును తిలకించిన వారెవ్వరూ పెదవి కదపలేకపోయారు. ఎంతటి భారమైనను సరే ఈ సాయిమాత భుజములపైన మోపి మీరు నిశ్చింతగా ఉండు అని మున్ముందు అభయమియ్యబోయు ఆ లేత భుజములు ఆనాడు నిజంగానే అంతటి బరువైన మూటను మోసాయి. సత్య బడి చేరినప్పటికీ కొంచెం వర్షం తగుముఖం పట్టింది. పూర్తిగా తడిసి ముద్దైనటువంటి విద్యార్థులు సంబరాన గంతులు వేస్తూ వారందరికీ చక్కని పొడిదుస్తులు అందించారు. కారుణ్య వృష్టిలో తడిసి ముద్దైన మన బంగారు సత్య, అపూర్ణేతి ఎన్నగ్నం, దిగంబరులై నిలిచినటువంటి దీనులకు వస్త్రములు ఒసగి కాపాడును అని వేదం భగవంతుని గురించి పొగుడుతోంది. అన్న వస్త్రదాత అనే ఈనాడు స్వామి అష్టోత్తర శతనామాలలో ఒక నామం ఉంది. ఈ అఖండ దివ్యానుగ్రహము
మన స్వామి బాల్యావస్థ నందే మొగ్గ తొడిగి విరియనారంభించింది. ఆకలి కొన్న బిచ్చగాండ్రకు అన్నము, దీనులకు ధరించుటకు వస్త్రాలు, పరులకు దానమొసంగుటయే సత్యాపూనిన జన్మవ్రతం. తనకంటూ ఏదియూ అవసరం లేదు. వెంకమరాజుగారిది ఒక సమిష్టి కుటుంబం కదా. ఆ కుటుంబంలోని పిల్లలందరికీ ధరించటానికి కావలసిన వస్త్రాలు ఆ ఇంటి పెద్దలు తెచ్చేవారు. అందరిలోనూ ఆ కుటుంబంలోనే అతి గారాభమైన బిడ్డ మన సత్యయ్యే కాబట్టి మొదట వానికి నచ్చిన బట్టలనే ఎన్నుకోమనేవారు. కాని సత్య అటుల గ్రహించేవాడు కాదు. ఎవరెవరికి నచ్చిన బట్టలు వారిని ఎన్నుకోమని చెప్పండి, కడపటి నాకేది మిగులునో దానినే నేను తీసుకుంటాను అని చెప్పేవారు. సరి అయిన కొలతను తీసుకునుటకై ఇంటికే దర్జీవాణ్ణి పిలిపించేవారు. కనీసం అప్పుడైనా సత్య తనకు నచ్చిన బట్టలు ఎన్నుకొనడానికి ఆశపడునేమో అని వారి చెప్పలం. కాని ఇటువంటి మంత్రాలకు లొంగుతాడా మన సత్య? అతను జితేంద్రియుడు కదా. అందరూ మాకు వలదని వదిలివేసిన కొత్త దుస్తులనే సత్య ప్రీతితో స్వీకరించేవాడు. ఆహా, భవిష్యత్తులో ఆ లేత చిగురే వేరొక విధమైన దేవదారు వృక్షమై విస్తరించగలదు. సంఘంలో నిషేధింపబడిన వారికి కూడా అనుమతి నొసంగేడిది కదా మన స్వామి ఆశ్రమం. అయితే కొందరు దౌర్భాగ్యవశమున తమ బహిరంగ జీవనంలో చాలా దుస్థితి, దీనస్థితిని కలిగి ఉన్నారు. కొన్ని బలహీనతల కారణంగా వీరు సంఘమున గౌరవ మర్యాదలు కోల్పోయారు. తత్కారణంగా వీరికి ఆశ్రమములోనూ మఠాలయాల్లోనూ స్థానముండున ఒకవేళ అలా స్థానం లభించినప్పటికీ అచ్చట తమకు తగిన గౌరవ మర్యాదలు చూపబడునా అని సందేహాలకు లోనే ఇంకనూ మనస్తాపానికి గురయ్యేవారు. అందువల్లనే స్వామి సనాతన ధర్మాచరణంనందు గట్టి పట్టు చూపినప్పటికీ బాహ్యదృష్ట్యా ఇతర ఆశ్రమ మఠాధిపతుల కన్నా భేదంగా కనిపించుటచేత తమకు ఎచ్చటనూ తావులేదని మథనపడు నిర్భాగ్యులెందరూ స్వామి దగ్గరికి ఎటువంటి సంకోచం లేకుండా చేరుతుండేవారు. ఆర్తరక్షణయే జన్మవ్రతంగా గైకొన్న స్వామి ఇలాంటి ఆర్తులకు అభయమొసగటమే తమ ప్రథమ కర్తవ్యంగాన వీరందరూ తమ యొద్దకు నిర్భయంగా చేరుటకే స్వీకరించిన ఒక వేషధారణయో ఇటువంటి వారిని ఆకర్షించేందులకు ఆడే ఒక లీలా నాటకమో. అయితే ఈ తెగకు చెందిన ఆర్తులు ఆరంభమున అతి సునాయాసముగా స్వామి దగ్గరికి చేరినప్పటికీ లేక ఆకర్షింపబడినప్పటికీ క్రమక్రమేణా వీరు సన్మార్గం చేపట్టటానికి స్వామి వీరి పట్ల చాలా ఖండితంగా ఉన్నట్టు గ్రహింపగలిగారు. కాని స్వామి యొక్క అపార కరుణావృష్టి రక్షణ గ్రహించిన వారే క్రమేపీ తాము సన్మార్గ ప్రవర్తనలు కాగలిగేందుకు స్వామి చూపించిన నియతి నిబంధనల కాఠిన్యాన్ని కూడా వాళ్లు ఒక వరప్రసాదంగా భావించగల శక్తిని పొందుతున్నారు. అంతేకాదు, తత్ఫలితంగా కొంతలో కొంతైనా తమ దుష్ప్రవర్తనలను విరమించుకుని సత్ప్రవర్తకులుగా రూపొందటానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. తరతమ భేదాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి తన నీడన ఆశ్రయమిచ్చుట వల్ల స్వామి ఎంతటి అపవాదులకు లోనయ్యారు, ఎంతటి అపోహలకు గురయ్యారు. అయితే త్యాగశీలురైన స్వామి వీటిని ఇసుమంతైనా పట్టించుకోకుండా ఉన్నారా? లేదు. అందరి వలె నేను కూడా వీరందరూ తప్పుదారులు తొక్కినవారని నిరసిస్తే అట్టివారు ఎక్కడికి పోతారు? ఆనంద స్వర్గధామము కన్నా మానవాళిని ఊరడించేందులకు నా ఆవశ్యకత నరకకూపముననే హెచ్చుగా ఉంది. నేను పవిత్రాత్ముల కన్నా పాపాత్ములకే ఎక్కువ ఆప్తుడను. పుణ్యజీవులు తమకు తానే సద్గతిని పొందుతారు, వారికి నా అవసరమేముంది? పతితులుగా పరిగణింపబడు వారలకు నేను తప్ప వేరే గతి లేదు. నేను నివసించు స్థలము సకల మానవకోటికి పుట్టినిల్లు. సజ్జనులు దుర్జనులు కూడా సాయిమాత బిడ్డలే. ఏ బిడ్డకు తమ ద్వారబంధములను మూసివేయు శక్యము కాదు అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: ఓం శ్రీ సాయిరాం. ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు భగవాన్ బాబావారి దివ్య శ్రీ చరణాలకు ప్రణామాలు. శ్రోతలకు సాయిరాం. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది, భగవంతుని ప్రేమ షరతులు లేనిది. భగవంతుడు తల్లి తండ్రిగా మారి అపారమైన కరుణ కురిపిస్తే పిల్లల జీవితం ఆనంద అనుభూతులతో నిండినట్టే. 2002లో కొంతమంది చిన్నారులను అక్కున చేర్చుకుని దీన జనోద్ధరణ పథకాన్ని ప్రారంభించారు. వారి జీవిత మార్గదర్శి అయి వారిని సరైన దారిలో నడిపిస్తూ ఎల్ల వేళలా వారిని సంరక్షిస్తూ వచ్చారు. ఈ డీజేపీ పిల్లలు ప్రతాప్, భాష, నర్సప్ప, మహేష్ ఆ ప్రేమగాథను మనకు అందిస్తున్నారు. వీరి అనుభవాలను 4 భాగాలుగా మీకు అందిస్తున్నాం. అందులోని మొదటి భాగాన్ని ఈనాటి అంతరంగ తరంగాలు ఆనంద లహరులు కార్యక్రమంలో విని తరించండి.
1: ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి వీళ్ళు ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్. భగవాన్ ఇస్ దేర్ రిఫ్యూజ్.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచుంటారు. పుట్టపర్తి దగ్గర లోపలే,
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి,
1: వారికి ఒక ఇల్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెం.
1: వాళ్ళకి వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ దెం.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చారు.
2: అండ్ భగవాన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎంత ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: ఆల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా చేయరు, పాస్ చేయలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
1: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
2: They could pass 10th class.
1: One day, English next go to home. One day, film next go to home. One day, I'm going to go to part of the world go to home. And I'm going to go to home. 10th class passes.
2: They have learned all English language, Telugu. They started practicing music and they passed successfully in the 10th class.
1: Even in that, ekkad poyina kuda no, nenu naa yokka pani ఇదే విధంగా చేయాలి. దిక్కు లేని ఇంటి వారికి దేవుడే దిక్కు అని

0: సాయిరాం. సన్న జాజి కన్న సంపంగిలత కన్న, జున్నుగడ్డ కన్న వెన్న కన్న, నమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న, కన్న తల్లి ప్రేమ సున్నితంబు. సాయిమాత దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. ఈనాడు మనం ఒక ప్రేమగాథ గురించి తెలుసుకుందాం. ఆ కథలోకి మనం ముందుకు వెళ్తూ, స్వామి 2002 సంవత్సరంలో కొంతమంది చిన్నారని అక్కున చేర్చుకుని వారి జీవితాలని మలుపు తిప్పినటువంటి అద్భుతమైన గాథను మనం తెలుసుకుందాం. ఈ గాథలో తమ ప్రేమను, తమ అనుభూతులను మనందరితో పంచుకోవడానికి మన ముందు ప్రతాప్, భాష, నరసప్ప, మహేష్ ఉన్నారు. వారితో ముచ్చటించి ఆ దివ్యమైన ప్రేమానుబంధాన్ని మనం తెలుసుకుందాం. సాయిరాం, ముందుగా మనం ఈ ప్రేమగాథలో తమ అనుభవాలను తెలపడానికి వచ్చినటువంటి మన బ్రదర్స్ మహేష్, ప్రతాప్, నర్సప్ప, భాష వీళ్ళందరి పరిచయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతాప్, నిన్ను నువ్వు మా శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ పరిచయం చేసుకుంటావా?
1: సరేమన్నా, నా పేరు ప్రతాప్. నేను కొత్తచెరువు మండలం కంచెటిపల్లి నుంచి వచ్చాను స్వామి దగ్గరకు. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఐటీ సపోర్టర్ గా చేస్తున్నాను.
0: ఏ ఊర్లో?
1: హైదరాబాద్ లో.
0: నర్సప్ప?
2: సరేమన్నా, నా పేరు నర్సప్ప. నేను పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు. సో ఇప్పుడు రైట్ నౌ నేను హైదరాబాద్ లో డెవోప్స్ ఇంజనీర్ గా చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో.
3: సరేమండి అందరికి. నా పేరు భాష. నేను పెడబల్లి విలేజ్ నుంచి వచ్చాను అండ్ స్వామి దగ్గరికి. అండ్ నాది డిగ్రీ బీసీ అయిపోయింది. అండ్ నేను జాబ్ చేస్తున్నది హైదరాబాద్ లో చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను అన్నమాట.
2: సాయిరామ్ అన్న, నా పేరు మహేష్. నాది వెంగళమ్మ చెరువు, పుట్టపర్తి మండలం. నేను జనరల్ నర్సింగ్ చేశాను. హైదరాబాద్ లో మెడికల్ కోడర్ గా వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్ గా.
0: అసలు మీ నలుగురు స్వామి దివ్య సన్నిధికి ఏ విధంగా చేరుకున్నారు, ఆ దివ్యమైన అనుభూతులను మనం పంచుకునే ప్రయత్నంలో ముందుగా ప్రతాప్, అసలు ఈ దీనజనోద్ధరణ పథకం స్వామి ఏ విధంగా ప్రారంభించారు, మీరు ఆ దీనజనోద్ధరణ పథకానికి ఎలా ఎంపిక అవ్వగలిగారో చెప్తారా?
1: షూర్ అన్న. యాక్చువల్ గా స్వామి దీనజనోద్ధరణ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఒకసారి పుట్టపర్తిలో, పుట్టపర్తి చుట్టుపక్కల ఒక ఆమె 4 పిల్లలని పోషించలేక తిండి పెట్టడానికి కష్టమై పిల్లలకి విషం ఇచ్చి ఆమె కూడా విషం తీసుకుని చనిపోయింది. ఆ న్యూస్ పేపర్లో రావటం స్వామి చూసి తట్టుకోలేక, నేనున్న ప్లేస్ లో ఇలాంటివి ఇంకా ఎప్పుడు అవ్వకూడదు, ఎవరు ఆకలితో అలమటించి చనిపోకూడదు అని ఒక సంకల్పం చేసి స్వామి దీనజనోద్ధరణ స్టార్ట్ చేశారు.
0: మరి మీ అందరూ దీనజనోద్ధరణ పథకంలోకి ఏ విధంగా ఎంపికయ్యారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంచుకుంటారా? ముందుగా మహేష్.
2: తప్పకుండా అన్న. మాది వెంగళమ్మ చెరువు. నేను వెంగళం చెరువులో 4వ క్లాస్ చదువుతున్నాను గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు పుట్టపర్తి నుంచి 2 కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చి ఇక్కడ మీ ఊరిలో ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా కొంచెం ఎకనామికల్ గా ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగారు. అడిగితే మా ఊర్లో ఉన్న ఊరి పెద్దలు మమ్మల్ని చూపించారు. ఇక్కడ ఈ అబ్బాయికి ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నగారు లేరు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని చూపించారు. చూపిస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. రాసుకుని పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే బిలో అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని తెలుసుకున్నారు. అప్పుడు నన్ని మా తమ్ముడిని ఇద్దరిని వాళ్ళ నేమ్స్ తీసుకునేసి మాకు ఇట్లా జూన్ 20 తేదీన రావాల్సిందిగా వాళ్ళు ఒక ఇన్విటేషన్ ఇచ్చేసి వెళ్లారన్న. ఆ జూన్ 20 తేదీ మేము రాగానే జూన్ 20 తేదీ రోజున మేము పుట్టపర్తికి చేరుకుని ఆ రోజున స్వామివడిలో చేరుకున్నామన్న మేము.
0: మరి భాష.
3: నేను స్వామి దగ్గరికి ఎలా వచ్చాను అంటే, నేను చిన్నప్పుడు అంటే చదువు స్టాప్ చేశాను అన్న, చదువుకోవడం ఆపేశాను. సో చిన్నప్పుడే మా మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అన్నమాట. సో చిన్నప్పుడు మా మమ్మీ ఎలా వదిలి వెళ్ళిపోయారంటే, అంటే డాడీకి సమ్ ఇష్యూస్ ఏదో జరిగాయి డాడీ మమ్మీకి, సో మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. సో ఏదో మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు వచ్చారు, బయటకు వచ్చి గేట్ ముందర నన్ను అలా పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. సో అది మా మామయ్య చూసి, ఎవరు ఈ పిల్లగాడు, అందరూ ఇట్లా గుబురుగా నించొని చూస్తున్నారు కానీ ఎవరు ఎవరు అబ్బాయి ఏంటి అని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. అప్పుడు మా మామ వచ్చి చూశారనమాట, చూసి ఈ అబ్బాయి ఏంటి ఉన్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళి మా ఫాదర్ వల్ల మదర్కి ఇచ్చారు అనమాట. సో అప్పటి నుంచి మా అవ్వ దగ్గరే పెరిగాను. సో నాకు మా అన్న ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ వేరే హాస్టల్లో చదువుకుంటున్నాను. సో నేను అక్కడే ఉండి డాడీకి అవ్వని చూసుకునేవాడిని. కొన్ని దినాల తర్వాత ఇలాగా కానిస్టేబుల్స్ వచ్చారన్నమాట మా ఊరికి వచ్చి, ఎవరెవరైతే అమ్మా నాన్న లేరో వాళ్ళ పేర్లు చెప్పి రాసుకుంటాము అని చెప్పారు. వచ్చి మా ఊర్లో పెద్ద అతను ఉంటాడు, అతని దగ్గరికి వచ్చి అడిగారనమాట. అడిగితే మా పేరు చెప్పారు, మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారనమాట, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ పేరేంటి, ఇట్లా స్వామి ఇట్లా చదివిస్తారు, మీరు చదువుకుంటారా అంటే ఓకే చదువుకుంటాము అని చెప్పాము. అప్పుడు పలానా రోజు రమ్మని చెప్పి పుట్టవర్త్ రమ్మన్నారు. జూన్ 20 తేదీ పుట్టవర్త్కి వెళ్ళాము. అప్పుడు ఇంకా స్టార్టింగ్ మేము మందిరానికి వెళ్ళిపోయాము, అంతే స్వామి దగ్గరికి అలాగా చేరుకున్నాను.
0: చాలా బాగుంది. మరి మీరు, మీకు తెలుసో తెలియకో, మీకు ఊహ తెలియని వయసులో మీరు స్వామి దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిసారిగా మీరు స్వామిని చూసిన తర్వాత, ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన తర్వాత మీ అనుభవం ఏ విధంగా ఉండేది ప్రతాప్?
1: మొట్టమొదటిసారి అంటే స్వామిని అంతకుముందు నేనెప్పుడు చూడలేదన్న. ఫస్ట్ రోజు మేము స్వామి దగ్గరికి రావడమే కట్టుబట్టలతో వచ్చాము. అదే రోజు ఈవినింగ్ దర్శనం తీసుకెళ్లారు, మందిరంలో కూర్చోబెట్టారు. స్వామి రాగానే ప్రతి ఒక్కరికి ఒక 60 మంది ఉన్నాము, 60 మందికి కాకి డ్రెస్ ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరికి మామిడి పళ్ళు స్వామి చేతి నుంచి విసిరి ఇచ్చారు. తర్వాత ఒక అబ్బాయికి మామిడి పండు ఆల్రెడీ వచ్చింది, స్వామి ఇంకొకటి ఇస్తుంటే వద్దు స్వామి ఇచ్చారు ఆల్రెడీ అని చెప్పాడు అబ్బాయి. అయితే పర్వాలేదు తీసుకో ఇంకొకటి అంటే వద్దు వద్దు అని చెప్పి స్వామి ఆ అబ్బాయి నిజాయితీకి సంతోషించి ఏం కావాలి అని అడిగారు. అయితే చదువు కావాలి అని చెప్పి 3 సార్లు అడిగారు స్వామి. అది ఓకే, ఇంకేం కావాలి ఇంకేం కావాలని 3 సార్లు అడిగారు. 3 సార్లు అబ్బాయి చదివే కావాలి, ఇంకేం వద్దు స్వామి అంటే స్వామి సంతోషించి చైన్ సృష్టించి మేమందరూ ఉన్నాం. అప్పుడు ఫస్ట్ టైం స్వామిని చూడటం, మా అందరి ముందు స్వామి చైన్ సృష్టించి అబ్బాయి మెల్లో వేశారు.
0: నర్సప్ప, మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు, దర్శనంలో కూర్చున్నప్పుడు, ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు?
2: యాక్చువల్ గా నేను స్వామిని చూడటం, యాక్చువల్లీ పుట్టపర్తికి రావడము అదే ఫస్ట్, ప్రశాంతి నిలయంలోకి వచ్చి స్వామిని చూడడం అదే ఫస్ట్ టైం. ఫస్ట్ చూడగానే అంటే ఎక్కువ జనాలను చూసి కొంచెం భయం వేసింది, కానీ స్వామి మా దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా పలకరించేవారు. ఫస్ట్ టైం కూడా పలకరించారు. పలకరించినప్పుడు మాకంటే తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా, అంటే కొంచెం భయపడుతూ ఇలాగ ఉండేది ఫస్ట్ ఫీలింగ్. బట్ కానీ స్వామి చూపించే ప్రేమ రోజు రోజుకి మాకు ఆ ప్రేమ అమ్మ ప్రేమగా మారిపోయి, సో మేము స్వామితో విత్ ఇన్ కొన్ని డేస్ లోనే స్వామికి మేము చాలా దగ్గరైపోయి విత్ ఇన్ అమ్మ తల్లి కొడుకు ప్రేమ ఎలాగ ఉంటుందో ఆ ఫీలింగ్ తో మాకి అలాగ సాగింది.
1: ఇన్ఫాక్ట్ 1000 తల్లుల ప్రేమ, అంతకుముందు మేము అంతకుముందు ఎవరు అంత ప్రేమగా కూడా పలకరించలేదు, మమ్మల్ని అంత దగ్గర తీసుకోలేదు. ఒకేసారి స్వామి అంత దగ్గరగా తీసుకొని మమ్మల్ని అంత ప్రేమగా చూడటం చాలా, మాకెప్పుడు మళ్ళీ మా తల్లిదండ్రులు లేరు అన్న ఫీలింగ్ రాలేదు.
0: భాష
3: నాకు అంటే స్వామి చూడగానే ఫస్ట్ ఈయనెవరో అంటే ఋషి లాగా ఉంటారు కదా అలా అనుకున్నాను. తర్వాత స్వామి మాతో డైలీ మాట్లాడడము, ప్రేమతో మాట్లాడడము, మేము డైలీ మందిరానికి వెళ్ళినప్పుడు మాతో మంచిగా మాట్లాడడం, మమ్మల్నే కొంచెం సెపరేట్ గా కేరింగ్ తీసుకోవడం అన్ని చూస్తుంటే మా అంటే అమ్మ నాన్నల కంటే ఎక్కువ
2: నిజానికి చెప్పాలంటే మేము స్వామి దగ్గర ఉన్నంత వరకు అసలు మా మదర్ కానీ ఫాదర్ కానీ లేరనే ఫీలింగే లేదు. అంటే మేము అక్కడ ఉన్నంత వరకు స్వామి దగ్గర ఎప్పుడు అసలు ఆలోచనే రాలేదు. మేము స్వామి ఒడిలో ఉన్నంత వరకు మేము ఇప్పుడు బయటకు వచ్చినా సరే మాకు ఎలా ఉందంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేరనే ఫీలింగే లేదు మాకు అసలు. ఎందుకంటే స్వామి అలా అంత ప్రేమ అసలు వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాకైతే స్వామి దగ్గర ఉన్నంత వరకు మాకు వీళ్ళు లేరా అనే ఆలోచన అయితే లేదు మాకు. ఎందుకంటే స్వామి కేరింగ్ అలా ఉంది మాకు అసలు. మేము స్వామి దగ్గర ఆకలి అనే పదమే తెలియదు మాకు అలా పెరిగాం. అసలు అమ్మ నాన్న లేరనే ఫీలింగే లేదు మాకు అసలు, ఇప్పటికీ లేదు. స్వామి ఉన్నారు.
0: భాష మరి ఫస్ట్ మీరు ప్రశాంత్ రెండుకి అడుగుపెట్టిన తర్వాత మీ అందరూ భజన్ మందిర్లో అసెంబ్లీ అయ్యారు. అసెంబ్లీ అయినప్పుడు ప్రతాప్ చెప్పినట్టు స్వామి అందరికీ కాకి డ్రెస్సులు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది, మిమ్మల్ని ఎక్కడికి పంపించారు?
3: ఆ తర్వాత స్వామి అంటే మమ్మల్ని సెటిల్ పంపించారు. అంటే నివాసం ఇంకా హాస్టల్ అప్పుడు ఇంకా అంటే ఏర్పాటు చేయలేదు. సో అందుకని 2 మంత్స్ ఇక్కడే ఉన్నాం సెటిల్. అప్పుడు డైలీ స్వామి అంటే గురువారం గురువారం మేము ఫస్ట్ వెళ్ళిపోయాము. తర్వాత స్వామి వచ్చారు అన్నమాట. రాగానే స్వామి మేము అందరూ లైన్లో కూర్చొని అప్పుడు స్వామి పెద్ద స్కూట్ కేసు తీసుకుని వచ్చారన్నమాట. రాగానే మేము స్వామి డబ్బులు ఇస్తున్నారేమో అని అంటే అప్పుడు చిన్నప్పుడు ఫీలింగ్ అలా మా ఫాదర్స్ మా డాడీ అలా చెప్పేవారు అన్నమాట. అతను ఎవరో డబ్బులు ఇస్తారు మీరు మంచి చదువుకోవాలి. సో అది అనుకున్నాము. కానీ స్వామి రాగానే లోపల దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ స్కూట్ కేసులో అన్ని తీసారన్నమాట. ఒక్కొక్క ఐటమ్ తీసి చూపించారన్నమాట. అందులో ఏమున్నాయంటే ఫస్ట్ దువ్వెన, ఫస్ట్ ఎలా దువ్వుకోవాలి, ఫస్ట్ ఇంకొకటి ఆ దూది చెవులో ఎలా తీసుకోవాలి, ఇంకో అంటే మనకు ఏదన్నా సిమిడి అంటే జలుబు చేసినప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ ఖర్చీఫ్ ఎలా యూజ్ చేయాలి, ఖర్చీఫ్ ప్రతిదానికి ఉపయోగపడుతుంది అని చెప్పి స్వామి ప్రతి క్లియర్ గా ప్రతి నీట్నెస్ అంటే వేరే వాళ్ళు చూస్తే మనకు ఇది చేయకుండా అసహించుకోకుండా మనం నీట్నెస్ గా ఉండాలి, నీట్నెస్ గా ఉండాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఇలాగానే స్వామి ఫస్ట్ అన్ని చూపించారన్నమాట. చూపించగానే మేము ఇంకా అప్పుడు మాకు ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది స్వామి చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం చెప్పేవారు కాదు. సో స్వామి రాగానే అవన్నీ చెప్పారన్నమాట, చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
1: స్వామి ఇచ్చిన కిట్ లో ప్రతి ఒక్కటి ఉన్నాయి, దువ్వెన, అద్దము, ఈవెన్ ఫేర్ అండ్ లవ్లీ ప్రతి ఒక్కటి. స్వామి దువ్వెన అయితే అద్దంలో ఇలా చూస్తూ స్వామి దువ్వుకొని మరీ చూపించారు. ఖర్చీఫ్ ఎలా యూజ్ చేయాలి, పౌడర్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి స్వామి యాక్షన్ చేస్తూ చూపిస్తూ మాకు చెప్పారు.
2: ఇన్ఫాక్ట్ ఇద్దరు ముగ్గురిని స్వామి పిలిచి సో మాకి దువ్వారు కూడా స్వామి, పౌడర్ ఎలా అద్దుకోవాలి, విభూతి ఎలా పెట్టుకోవాలి, బ్రష్ ఎలా చేయాలి, సో బ్రష్ చేసిన తర్వాత మొహం కడుక్కోవాలి, ఎలా తుడుచుకోవాలి, ఎవ్రీథింగ్ స్వామి మాకు దగ్గరుండి ఇద్దరు ముగ్గురితో చూపించారు కూడా. అసలు నైస్ ఎక్స్పీరియన్స్ అది, అసలు చాలా మాకు చాలా బాగా అనిపించింది అప్పుడు. అసలు
0: మరి తరువాత ఇప్పటి వరకు మీరు స్వామి ఫస్ట్ భజన్ హాల్లో అందరినీ అసెంబుల్ చేసిన తర్వాత అక్కడి నుంచి అందరినీ షెడ్స్ లో ఉండమని పంపించారు. అక్కడికి స్వామి స్వయంగా వచ్చి మీ అందరికీ ఎలా ఉండాలి, మీ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్న పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ మీ లైఫ్ కి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చారు స్వామి. మరి ఆ తర్వాత మీరు పర్మనెంట్ హాస్టల్ కి, పర్మనెంట్ స్కూల్ కి ఏ విధంగా వెళ్లడం జరిగింది, అది ఎప్పుడు జరిగిందో చెప్తారా?
1: ష్యూర్ అన్న. అది గురు పౌర్ణమి రోజు జూలై 24, 2002 గురు పౌర్ణమి రోజు మేము దర్శనానికి వచ్చాము. మాకు తెలియదు ఇలా హాస్టల్ కి వెళ్తామన్న సంగతి. మేము ఎప్పుడు కూర్చునే ప్లేస్ లోనే కూర్చున్నాము. స్వామి అందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇలా భుజం తట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టారు స్వామి. అదే కూర్చున్నాము. తర్వాత స్వామి అనౌన్స్ చేశారు ఇలా పిల్లల్ని హాస్టల్ కట్టించామని అనౌన్స్ చేశారు మైక్ లో. తర్వాత అది అయిపోగానే మొత్తం భజన్ మందిర్ చుట్టూ 3 ప్రదక్షిణ చేశాము. అక్కడి నుంచి బస్ ఎక్కించారు. ముందు అన్న వాళ్ళు మన కాలేజ్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు వేదం పూర్ణకుంభంతో వేదము భజన్తో ముందు వెళ్తున్నారు అన్న వాళ్ళు. వెనక మేము బస్ లో ఉన్నాము, మా వెనక స్వామి కారులో వస్తూ ఉన్నారు. సో ఈ ప్రొసెషన్ తో హాస్టల్ కి తీసుకెళ్లారు. అక్కడ హాస్టల్ ఓపెన్ చేశారు. స్వామి రిబన్ కటింగ్ అయింది, లోపల కూర్చొని ఉన్నాము. తర్వాత కొన్ని మేము ఈ 2 మంత్స్ షెడ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న శ్లోకాలు నేర్పించారు కదా, అవన్నీ చెప్పాము. స్వామి చాలా సంతోషించారు. తర్వాత పాల్పంచడానికి వెళ్తూ ఉన్నారు స్వామి అక్కడే. సో అలా వెళ్తూ వెళ్తూ నాతో పలకరించారు స్వామి. నాకు ఫస్ట్ టైం అప్పుడే మాట్లాడారు నాతో, పేరేంటి అని అన్నారు. అయితే ఫస్ట్ టైం మాట్లాడడం కదా నాకు చాలా భయం వేసింది. ప్రతాప్, ప్రతాప్ అన్నాను. సో స్వామికి వినిపించలేదు. ఏంటి గట్టిగా చెప్పు అన్నారు. ప్రతాప్ అన్నాను, స్వామి అనలేదు అప్పుడు. ప్రతాప్ అనగానే సరే అని ఇట్లా బుగ్గ మీద తట్టి వెళ్ళిపోయారు.
0: మరి మహేష్, స్వామి ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చినప్పుడు నీకు ఎలాగ అనిపించింది?
2: ఒకటి, నేను ఊర్లో ఉన్నదానికి ఇక్కడ స్వామి దగ్గర హాస్టల్ అక్కడ తీసుకొచ్చిన దానికి అది చాలా డిఫరెంట్ లొకేషన్, ఆ లొకేషనే డిఫరెంట్. ఇంకొకటి, అక్కడ స్వామి తీసుకునే కేర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇంట్లో మనకి అమ్మ నాన్న మనకి ఒక్కరికి ఇద్దరికి చూసుకోవడమే నార్మల్ గా, ఏదైనా మనల్ని ప్రిపేర్ చేయడమే చాలా ఇబ్బంది. కానీ అలాంటిది స్వామి అక్కడ అందరినీ తీసుకొచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి అన్ని ప్రతి ఒక్క వస్తువు ఇచ్చి ఇంత మనం ఎలా డ్రెస్ చేయాలని ఎంత పేస్ట్ చేసుకోవాలని అవన్నీ చూపించడం. కానీ హాస్టల్లోకి వచ్చాక ఎక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, మనం ఏ టైంకి పడుకోవాలి అనే స్వామి ప్రతి ఒక్కటి మనం వేసుకునే డ్రెస్ నుంచి పడుకునే బెడ్ వరకు స్వామి అన్ని అక్కడ ఇచ్చి చేసేసరికి అసలు మాకు ఎక్కడ మేము ఉంటున్న ప్లేస్ ఇది నిజమేనా, మేము ఎక్కడ మీ ఊర్లో అసలు ఎక్కడికి వచ్చాం మేము అనేది ఒక చాలా నాకు చాలా సార్లు అనిపించేది. అక్కడ నుంచి వెళ్ళాలనిపించేది కాదు, స్వామి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళాలనిపించేది కూడా ఆలోచనే పోయింది, అంత బాగా ఉండేది హాస్టల్లో మాకు.
4: ఇన్ఫాక్ట్ మామూలుగా ఎవరైనా హాస్టల్స్కి వెళ్తే వెళ్ళిపోతాము మాకు నచ్చట్లేదని చెప్తారు చాలా మంది నాకు తెలిసి. సో మాకే అక్కడ గురు పౌర్ణమి రోజున అక్కడికి వచ్చిన తర్వాత సో స్వామి మాకు బెడ్స్ అండ్ దుప్పట్లు అన్ని ఇచ్చారు ఆ రోజే. అండ్ ఇంకొక రూమ్స్ లో కూడా ఎలాగుంటది ఏంటి అనేది చూపించారు స్వామి. ఒక రూమ్ లోకి వచ్చి సో ఆ రూమ్ లో ఇక్కడ పడుకోవాలి, ఇక్కడ డ్రెస్ పెట్టుకోవాలి అంతా చూపించారు. సో తర్వాత సో మాకి అవన్నీ చూపించిన తర్వాత ఐ మీన్ అంటే చిన్నపిల్లలమైనా అప్పుడు స్టార్టింగే కదా వచ్చాము, కానీ మాకెవ్వరికే కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే థాట్ కూడా అప్పుడు రాలేదు చిన్నపిల్లలమైనా. సో విత్ ఇన్ ఆ 1 మంత్ లోనే స్వామి మాకు అంత ప్రేమ చూపించారు, అంటే వెళ్ళాలి అనే థాట్స్ మాకు అసలు లేవు ఇంకా అప్పటికే. సో స్వామి అలాగా ఆ ప్రేమ చూపించినంత ప్రేమ మా మనసులో మొత్తం అంతా ఐ మీన్ చేంజ్ అయిపోయింది. వెళ్ళాలి, ఊర్లకు వెళ్ళాలి, అసలు మాకు ఆ థాట్స్ లేవు.
0: చాలా బాగుంది. మరి నర్సప్ప, హాస్టల్ అన్నాక మనకి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది. మీ హాస్టల్కి ఏ విధంగా స్వామి షెడ్యూల్ ఏర్పాటు చేశారు, మీ దినచర్య ఏ విధంగా ఉండేది?
4: సో యాక్చువల్లీ మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 లేస్తాము. సో 4:30 లేసి 5 to 6 భజన తర్వాత స్టడీ అవర్స్ ఉంటుంది. స్టడీ అవర్ తర్వాత 7 to 8 టిఫిన్ టైమ్. సో 8 o'clock కి 8:30 to 8 మనం స్కూల్స్ కి వెళ్ళిపోతాము. 8:30 to 12 వరకు మాకు 12 లంచ్ టైము. బిఫోర్ ఆ టైంలో 10 o'clock కి ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ టైంలో సో మాకి స్నాక్స్ ఇవన్నీ పెట్టేస్తారు. 12 o'clock కి మళ్ళీ లంచ్కి వచ్చేస్తాం. లంచ్కి వచ్చేసి 12 to 1 రెస్ట్ టైం అనమాట. సో ఆ టైంలో మేము పడుకుంటాం, 1 hour పడుకుంటాం. మళ్ళీ 1 o'clock కి 1 to 4 క్లాసెస్ నడుస్తాయి. ఆ బిట్వీన్ టైంలో అంటే ఐ మీన్ 1 o'clock టీచర్స్ వస్తారు. టీచర్స్ వచ్చిన తర్వాత సో 4 o'clock మళ్ళీ అయిపోతాయి, క్లాసెస్ అయిపోతాయి. 4 o'clock అయిపోయిన తర్వాత ఐ మీన్ 4 o'clock కూడా మళ్ళీ మాకు స్నాక్స్ ఉంటాయి. మళ్ళీ 4 to 5 భజన్ ఉంటుంది, బాలవికాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 to 6 ప్లే టైము. మళ్ళీ 6 to 7 మాకు భజన ఉంటుంది, భజన్ టైం. మళ్ళీ భజన అయిపోయిన తర్వాత మళ్ళీ 7 to 8 స్టడీ అవర్. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత 8 o'clock మళ్ళీ లంచ్ చేసేసి పడుకుంటాం. చిన్నపిల్లలు పడుకుంటారు. సో పెద్దవాళ్ళు 9-10 వరకు చదువుకుంటారు. చదువుకొని 10 కి మొత్తం అందరూ పడుకోవాలి. సో ఇది షెడ్యూల్.
0: చాలా బాగుంది. మరి భాష, ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేసినప్పుడు హాస్టల్లో స్వామి వచ్చారు, ఆ తర్వాత మీకు క్లాసెస్ అవి ఎక్కడ జరిగేవి, స్వామి తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చారు?
3: సో ఫస్ట్ అంటే ఫస్ట్ మాకు ఇళ్ళలే ఉన్నాయన్న, హౌసెస్ ఉన్నాయి. సో అక్కడే పెట్టి ఒక 10 ఇళ్లలో కూర్చోబెట్టి అందరినీ డివైడ్ చేసి చదివించేవాళ్ళు. సో అక్కడ 3 months వరకు చెప్పారు అక్కడే. సో ఇక్కడుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పి స్వామి 3 months లో స్కూల్ కట్టించేశారు. మా ఉండే హాస్టల్లోనే కొంచెం దూరంలో, అక్కడ 3 months లోపల మొత్తం అన్ని కట్టించేశారు అన్నమాట. స్వామి అన్ని కట్టించిన తర్వాత నెక్స్ట్ రోజు స్వామి వచ్చారు. స్వామి వచ్చి ప్రతి బోర్డుకి అంటే డోర్ ఓపెన్ చేసి స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి చదువుకోండి అని చెప్పి స్వామి చెప్పేసి వెళ్లారు అన్నమాట. ఇంకా ఎప్పుడన్నా స్వామి రావాలనుకుంటే స్వామి వచ్చేసారు. చాలా సార్లు మధ్యాహ్నం పూట వచ్చేసారు అన్న. మేము ఆ టైంలో రెస్ట్ టైం కదా, సో అందరు పడుకో ఉంటాము. సో స్వామి ఏంటి ఎవరు తెలియకోకుండా వచ్చేసేవారు. వచ్చేసి ఒకసారి రౌండ్ వేసుకుని వెళ్ళిపోయేవారు స్వామి. సో మేమనుకున్నాం ఎవరు రాలేదు ఎవరు చేయట్లేదు అనుకున్నాం. కానీ ఒకరిద్దరు ముగ్గురు మేల్కొన్నప్పుడు స్వామి చూసేవారు. చూసి స్వామికి దగ్గరికి వెళ్ళి నన్న పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సో మాకు తెలిసేది కాదు. సో సేవదాసులు చెప్పేవారు స్వామి ఇలా వచ్చి ఇట్లా స్కూల్ రౌండ్ వేసుకుని వెళ్ళారు అది అంటే, అవునా అయ్యో స్వామిని మిస్ అవుతున్నామని చెప్పి కొంచెం బాధపడే ఫీలింగ్ వచ్చేది అనమాట. సో ఇలాగా స్కూల్ కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా అందరూ స్కూల్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు.
0: చాలా బాగుంది. అయితే మరి మీరు హాస్టల్లో ఉంటున్నారు, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి చక్కగా, మీరు ఎప్పుడెప్పుడు మందిరానికి వచ్చేవారు? మందిర్లో మీ అందరికీ స్వామి ఏదైనా స్పెషల్ ప్లేస్ లో కూర్చోబెట్టారా? మందిర్లో జరిగిన అనుభవాలు చెప్తారా?
4: తప్పకుండా. సో మేము గురువారము ఆదివారము
3: స్వామి చూసేవారు. చూసి స్వామికి దగ్గరికి వెళ్ళి నన్న పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సో మాకు తెలిసేది కాదు. సో సేవదాసులు చెప్పేవారు స్వామి ఇలా వచ్చి ఇట్లా స్కూల్ రౌండ్ వేసుకుని వెళ్ళారు.

0: దర్శనానికి వచ్చేటి వాళ్ళము. సో రిమైనింగ్ డేస్ లో క్లాసెస్ ఉంటాయి. సో గురువారం ఆదివారము స్వామి, మేము ఎవ్రీ గురువారం ఆదివారము దర్శనానికి వస్తాము. దర్శనానికి వచ్చిన తర్వాత సో మాకి మన మందిరానికి కృష్ణుడు ఉన్నాడు కదా జెంట్స్ సైడ్, సో కృష్ణుని దగ్గర మాకి సపరేట్ ప్లేస్ కేటాయించారు. సో మేము ఎవ్రీ టైం అక్కడే కూర్చుండేటోళ్ళము. సో స్వామి అక్కడ కూర్చున్న తర్వాత స్వామి అలాగే మెల్లగా వస్తారు. వచ్చిన తర్వాత సో ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి స్వామిని మేము ఆపుతూ ఉండేటోళ్ళము. సో స్వామిని ఆపేసి ఐ మీన్ అంటే మాకి అంటే స్వామి ఫ్రీడమ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ మాకి చాలా చాలా మాకు వాల్యుబుల్, ఐ మీన్ అంటే చాలా సంతోషకరమైంది ఆ టైం. మేము ఏం చేసేటోళ్ళం అంటే స్వామి రాగానే ఒక గుంపుగా స్వామి చుట్టూ వెళ్ళిపోయేటోళ్ళం. గుంపుగా వెళ్ళిపోయి సో స్వామికి చంద్ర అని ఫస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్టార్ట్ చేసిండు, స్వామి జలుబు ఉంది స్వామి, సో విభూతి కావాలి అంటే ఐ మీన్ అంతకుముందే స్వామి ఇచ్చారు విభూతి ఇచ్చారు. విభూతి ఇచ్చిన తర్వాత సో ఎంత టేస్టీ ఉందంటే ఆ విభూతి చాలా చాలా టేస్టీ ఉంది. ఆ టేస్ట్తో అందరము స్వామి ఇక ఒక అబ్బాయికి ఇస్తే అందరూ చేయి చాపుతారు. సో అలాగే మొత్తం అందరూ చేయి చాపారు. సో అందరికీ స్వామి ఎంతమంది చేయి చాపితే అది స్వామి ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు. అది నాన్ ఎండింగ్ అనమాట. అది ఆ రోజు అందరూ తిన్నారు విభూతి, చాలా చాలా టేస్టీగా తీయగా ఉంది. సో అది తిన్న తర్వాత స్వామిని ఇక మేము వదులుకోకుండా చేతులు లాగడము అలాగే చేసేటోళ్ళం స్వామిని. సో తర్వాత మళ్ళీ యాక్చువల్లీ స్వామి వచ్చే ముందు ఒకరోజు ఏమైందంటే వెనకాల ఉంటారు కదా స్వామికి, సో వాళ్ళు ఒకసారి దగ్గరికి రాకండి అన్నట్టు ఆపారనమాట. సో ఆపినప్పుడు స్వామి చెప్పారు, నా పిల్లల్ని దగ్గరికి రాకుండా ఆపడానికి మీరెవరు, పక్కకి వెళ్ళండి, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రావద్దు, సో పిల్లలు నా దగ్గరికి వస్తారని చెప్పారు. సో వచ్చిన తర్వాత సో ఈ విభూతి అడగడం ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అలాగే స్వామి మళ్ళీ మమ్మల్ని చూసుకొని మంచిగా మాట్లాడి అంతా వెళ్ళేటోళ్ళు అనమాట. సో ఇది దర్శనానికి వచ్చింది.
1: మీరు స్వామిని ఏమని పిలిచేవారు స్టార్టింగ్ లో, స్వామి అనే పిలిచేవారా?
2: నేనైతే స్వామి అనే పిలిచాను, ఎందుకంటే అందరూ పిలుస్తున్న స్వామి స్వామి అంటున్నారు. నేను కూడా స్వామిని ఎందుకంటే నాకు ఒకసారి ముందునే ఒకసారి చూశాను స్వామిని, అందువల్ల నాకు స్వామి స్వామి అనే అలవాటు ఉంది, స్వామిని పిలవడం స్వామి అని. ఆ విధంగా స్వామిని పిలిచాను స్వామిని.
3: మాలో ఒక అబ్బాయి ఉండేవాడు రాజు అని, అందరికన్నా చిన్న అబ్బాయి, చిన్న అబ్బాయి అంతకన్నా ఇంకొక చిన్న అబ్బాయి ఉండేవాడు. సో ఈ రాజు అనే అబ్బాయి స్వామిని తాత అని పిలిచేవాడు. స్వామి రాగానే తాత వచ్చారని, లేదంటే మేము స్వామి అంటుంటే అబ్బాయి ఏమో తాత తాత అనేవాడు. సో అబ్బాయి ఎప్పుడు కూడా ప్రతిసారి దర్శనానికి వచ్చినప్పుడు నిద్రపోయేవాడు మందిరంలో. స్వామి ఎప్పుడు వచ్చినా నిద్రపోతుంటావు దున్నపోతా ఎప్పుడు నిద్రే నీకు అని చెప్పి చాలా సార్లు అన్నారు. ఇంకొకసారి అయితే అబ్బాయి నిద్రపోతూ నిద్రపోతూ కరెక్ట్ స్వామి వచ్చేటప్పుడు దొర్లుకుంటూ వెళ్ళి పాదాల దగ్గర పడ్డాడు. తాత అని పిలిచేవాడు అబ్బాయి స్వామిని బాగా.
4: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో స్వామి డీజేపీ పిల్లలు మన సోదరులు ప్రతాప్, భాష, నర్సప్ప, మహేష్లతో పరిచయం మొదటి భాగాన్ని విన్నారు. తల్లిదండ్రుల ప్రేమ లోటు తెలియకుండా స్వయానా స్వామివారు ఈ పిల్లలను తీర్చిదిద్దారు. అతి చిన్న వయసులో స్వామి దగ్గరకు వచ్చి ఈ పిల్లలు స్వామివారి అపారమైన ప్రేమను పొందినారు. స్వామి ఎల్లవేళలా వీరిని సంరక్షిస్తూ వారి ఆలనా పాలనా చూస్తూ ఆనందించారు. వీరు అందించే మరిన్ని అనుభవాలను అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో రేపు విందాం. అందరికీ సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27వ తేదీ 2019న 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యాసంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లైనా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేనతతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయమైనా జీవితంలో ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నువ్వు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నాం అంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామికి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తినడం మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ సొసైటీ ఈజ్ ద బెస్ట్ వే టు డూ సర్వీస్ అండ్ యూ విల్ గెట్ ద మారల్ అథారిటీ, నైతిక అధికారం వస్తుంది వాళ్ళు చెప్పడానికి, అలా చేయొచ్చు.
1: థ్యాంక్ యూ సార్.
3: సాయిరామ్ సార్, నా పేరు నరేష్.
2: సాయిరామ్ నరేష్,
3: నేను డిసిప్లైన్ గా పనులు ఎప్పుడూ పూర్తి చేసుకోవాలనుకుంటాను, కానీ ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటంతో ఇంటికి వచ్చాక చేయవలసిన పనులేమీ చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను కానీ రాయలేకపోయాను, ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు, పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు 8 నుంచి 4 వరకు 4 నుంచి 8 వరకు మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలుంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్విక అనే కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం, మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న లేచి చదివితే, పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లున్నాయి, చిన్న చిన్న రాళ్లున్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్ళు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం, ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు. ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్ని ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్ష్యం విహాయ దాతవ్యం, అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి, అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వ హరిం భజేత్, అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ. అది ఆప్షనల్ అన్నమాట, ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి, మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం లేకపోతే రేడియో సైక్ ఏదో కార్యక్రమం చేయడం సేవ చేయడం ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలని చేద్దామనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
3: థ్యాంక్ యూ సార్.
4: సాయిరాం సార్, నా పేరు సాయిశ్రీ.
2: సాయిరాం సాయిశ్రీ,
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
2: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, ఒకడు పొడిగా ఉన్నాడు ఒకడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి. క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేలు, లేకపోతే వేయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వేటికినో అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఆకలి, దప్పిక, కోపం, లోభం, మోహం, మదం, మాచరం, ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు, నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది. ఇది మన ఇంద్రియాలకు అందేవి కాదు. ఇంద్రియాలకు ఏదైతే లోబడి ఉంటుందో సైన్స్ ఈజ్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్, భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతానమాట, ఓహో ఇది ఇలాది. కానీ నాలో మాత్రమే ఉన్నది వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు, పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదా చెలి ఆయి ప్రాణ జాయప వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ, స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి, ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనంకి వచ్చేవారు, నార్మల్ గా దర్శనం వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణ ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరామ్ ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30 వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికి నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా, వర్క్ ని డివోషన్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తుంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అన్నమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కత్తేసి కదా తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
5: థ్యాంక్ యూ సార్.
1: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
2: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్ లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీమ్ లోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్ లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే, ఇంగ్లీష్ లో అంటుంటారు డోంట్ స్పీక్ ఎ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
1: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
2: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటుంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే ఎవరో ఒంటి కాలు మీద నుంచోవడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
1: ప్రియం హితం.
2: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేకపోతే అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి. సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒకటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయీ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనకి సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
3: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
2: ఏబీసీ ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరికోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కానీ వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది, పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది, చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివ్వనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? అది ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు, మనం వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకర్లేదు.
3: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
4: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 108 టైమ్స్ సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం, అలాగే రోజు చేస్తూ వచ్చాం. కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయిగా ఇది చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
2: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది, టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైంని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కదులుతుంది, ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్, సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి వెళ్ళిపోయి అది చొట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధన కి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామికి చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నా నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో. కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుందన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి, 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని, రత్నై కల్పిత మాసనం హిమజలైహి స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత మాసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనకి మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు, ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడు అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం, నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకి సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు. సాధనకి అది అడ్డు కాదు.
4: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు సాయి గారు.
2: ఖచ్చితంగా.
4: థ్యాంక్ యూ సార్.
5: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
2: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి. కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
3: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను. కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్న నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
2: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా లేకపోతే నీకిష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనసుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్యం అనిత్యతం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం కావాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి, అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది. అవన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలని అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి దీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలుసుండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
3: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
2: ఆ దారి ఈ శ్రేయస్సు దారిని ఎన్నుకోవాలి.
4: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటోంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
2: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రెయిట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది. అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగున అంటారు. అది పెద్దదైపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం లేకపోతే ఏ కార్టూన్ చూపించడం ఏదో ఒకటి చూపించి వాళ్ల చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలో అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే ఎక్కడ చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే. ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో నిన్ రాజసికమైనవేవో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు లేకపోతే ఏడుస్తారు మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చవచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది హెచ్ఏబిఐటి, ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్. అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో ఒక మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే, ఒక చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయననా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకు నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, ఈ రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదంట. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే మూడు సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉంటుంది, నాకు నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడు. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్

0: వచ్చు మనసు. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మది నెమ్మది నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలి కావాలని మానం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి, కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
2: నేను చిన్నప్పటి నుండి బాల వికాస్ స్టూడెంట్ ని, సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాల వికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాల వికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు, అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు, కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే, కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను. వచ్చేసి తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు, చాలా ఆనందపడి, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజ దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేస్తారు. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావు అంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ మీద. సో పేరెంట్స్ దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం, ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీ కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుణ్ణి చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది, కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
2: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గర అవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు

0: భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 డీస్. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే నీకు ఎవరి గురించి ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ 4 స్టేజెస్. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ 4 కార్లు ఉన్నాయి. చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకారం నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్ ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితం అయిపోతాం అనమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతారు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి. కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు పొట్టలకి మనం వేటు విత్ స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు. ఆ డిసిప్లిన్ చేస్తున్నారు, మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది? ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే నువ్వెందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్ కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్ కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్ గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు, ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్. లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని, ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
1: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్.
2: సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసాయి తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్దగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామివాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయవల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంత నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30 రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయి ఇలా విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 మొదలుపెట్టి 10 వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకా అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరింత ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికి అందుబాటులో ఉండేటట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికి అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెళ్ల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87, 86 ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదన్మోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టమొదటి నుంచి నేను ఆసక్తితో వింటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంతతను ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సర గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతో చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము మా స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలోనా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడా ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతి తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ. మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి. డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు, ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది. అసలు వాళ్ళ అనుభవాలు మనకి తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు, వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని, ఇట్లా అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు. ఇక్కడ లోకల్ కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు. ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు. అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి, డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు. మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్ని స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని, అట్లా మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్. ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు. ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ, అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్ళగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు, కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకే ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగచేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది, సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేరామండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జె స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ రుత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కె శ్రేయ, డి శాంతి, కె తేజస్విని, ఏ రేణుప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామండి. పిల్లలు, మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరాం చెప్దామా?
3: సాయిరాం.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.
4: Love is my call.

سب کے سائے پہ مٹائی جائیں گے. بابا سچ بابا پریم بابا جائیں گے.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహీ అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్ లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు 4 F's ఏంటో చెప్పండమ్మా.
2: 4 F's, ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టిల్ ద ఎండ్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు.
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు 5 D's ఏంటో చెప్పాలి.
4: 5 D's, డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కే వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు.
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా 3 ముద్దులు చేసి తిన్నాక చెప్తారు, నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని 3 కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికీ యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఈశ్వర ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
0: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
7: స్వామి తాతగారైన శ్రీ శేషం శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషంరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
8: స్వామి స్కౌటు లేడగా నుండి పెద్ద వరకు అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
0: సరే, ఓకే, రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: యుగమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

0: పునాట.
1: ఓకే, మన ఇంట్లో ఒకళ్ళ మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు మూడు రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ రెండు మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు నాలుగో రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను, పావురం అగ్నిదేవుడిగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా, బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
0: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీటితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్రవ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంతగడ్డి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పత్తిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్లవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పత్తి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
0: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేద రైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనెలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే. ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పుని. తెలుసుకొని ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్.
0: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
4: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవి రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆయన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సరైన కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన అదనపు పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో 4 ప్రశ్నలు వేస్తా.
4: రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సరైన కాదని చెప్పాను కదా అని అడిగితే,

0: మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
1: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సాయిరాం. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, రెండో భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి ఆ తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో ఒటిగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను చూశాక అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించినాయన నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మన కాలమండలాన్ని పరిగణిస్తాము.
0: వెరీ గుడ్, బాగా చెప్పాము. ఓకే ఓకే సరే, మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కానీ భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుడి మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
0: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే ఇప్పుడు
2: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
0: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
3: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా

0: తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో రెండు మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియ ఇచ్చేదే మాటలు అని.
1: ఓకే ఓకే గుడ్. ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
2: ఓం శ్రీ సాయిరా. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాకంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది లోభ బుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
2: లోభం వలన లాభం లేదు.
1: ఏంటన్నాను?
2: నీతి లోభం వలన లాభం లేదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్ళు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: కొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, కొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బులను కాళ్ళవాతలు చేతిమూలలను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి హక్కుత్వ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అన్నింటి నుండి బాగోదండి. అది కలిగే ఆ అన్నకులో ఉంటే శుద్ధంగా అన్నకులానికి ఉండేది.
0: ఈ పాట ఏంటి, కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరాం. కొట్టే సుబ్బన్న గారు బాలభాస్కర్ రావు, బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే, సరే. అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
3: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
3: మీటింగ్ పెట్టుకుంటే భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాల బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత్ స్వాతంత్రము
5: సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ఓకే ఓకే, ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరు రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గాని టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామి మీ చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
3: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
4: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
4: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్, ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
5: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
5: పుట్టపర్తి, ఉక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
2: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
3: కలరా వంటి అంటువ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
3: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకుని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
6: 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
3: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
3: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయాడు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
3: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
6: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
7: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలా?
7: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
8: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్,
1: మెహబూబ్ ఖాన్, మెహబూబ్ ఖాన్, కొండప్ప గారు, మంచి రాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
1: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. 6 రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు. ఎంత బాగా తయారయ్యారో వీరందరి ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్ వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాల వికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాల వికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒక్కసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశశ్రీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జయజయలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జయజయలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంటా జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ, స్వామి ఆశీస్సులతో 2 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండల సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా 2-3 గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పడుతున్నాను. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో కానీ, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో, సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా. పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంకనే చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవస్యం ఇంత అంతా కాదు, జీవితంలో మరిచిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆ పూలకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని, ఒక 6 నెలలు అండి తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్ల వాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయ్యుంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూతి తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు, ఎక్కటలేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంక చాలు స్వామి నాకు వద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు, చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం కాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీహైకి ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయ్యి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు పలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది, స్వామి అనుగ్రహం అని. ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా కాదు.
1: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు పెట్టరండి?
2: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు,
1: దరఖాస్తు
2: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను, పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్లిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివల్లో స్వామి ముందు నే భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకు ఎప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరిని రమ్మన్నారు, వెళ్లాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేమెవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్ లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్ లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్లిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: దూరంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మా స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాల. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపూది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపూది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపూది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటంలా ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజ స్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజ స్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువు రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కాని పదముల యొక్క ప్రయోగం కాని తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కాని సంగీతం ఆలాపన చేసేటప్పుడు కాని, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడ దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాడతా.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క అర్థం
0: తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంగీతం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజ స్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు, మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసేదానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరీతి కొలువీయవయ్య సాయిరామా అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి ఈ స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదేవిధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని, అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వెళ్ళలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడూ మీకు దర్శనమిస్తారు. ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం. మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి, అభ్యసించి, ఆస్వాదించి, ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని, యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇక స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని, నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం, మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి. ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తరువాతి కార్యక్రమంలోకి వెళ్దాం. 2014 దసరా ఉత్సవాల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ శ్రీకృష్ణ లీలా తరంగిణిని వినిపించిన శ్రీ కొలికి సత్యనారాయణ గారు మరలా ఇంకొకసారి రేడియో సాయి శ్రోతలందరినీ తమ గానంతో తమ కథాశ్రవణంతో అలరించబోతున్నారు. ఈసారి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రామదాసు కీర్తనలపై విశ్లేషణను అందిస్తూ పాటలను కూడా పాడుతూ ఉంటారు. మరి ఈ రామదాసు కీర్తనల యొక్క పరంపరలోని మొదటి భాగాన్ని ఈనాడు విందాము.

జై సాయిరాం. భక్తి రామదాస్ గారి కీర్తనలు వ్యాఖ్యాన సహితము భద్రాచల మహాక్షేత్ర మహాత్యము చెప్పుకుంటూ ఉన్నాము. పవిత్ర గోదావరి నదికి తూర్పున పశ్చిమాభిముఖులైనటువంటి సీతారాములు వెలసిన దివ్యక్షేత్రమే భద్రాద్రి, భద్రాచలము అని కూడా అంటూ ఉంటారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రము రామభక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. 2 చేతులలో ధనుర్బాణములు, మరో 2 చేతులలో శంఖచక్రాలు కలిగి ఉన్న చతుర్భుజ రాముడు ఈ క్షేత్రంలోనే కనిపిస్తాడు. మామూలుగా సీతారాముడి చిత్రపటములలో 2 చేతులు ఉంటాయి, కోదండరాముడు గాని కళ్యాణరాముడు గాని. భద్రాచలమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది? రాముడు 4 చేతులతో శంఖచక్రాలు ధనుర్బాణములు ధరించి ఉండడానికి కారణమేమిటి అనే ప్రశ్నకి సమాధానం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. భద్రాచల క్షేత్ర మహాత్యము మనం పరిశీలిస్తే, పూర్వకాలములో మేరుపర్వతము తన భార్య మేనకాదేవితో కలిసి సంతానము కొరకు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయగా ఆయన మెచ్చి వరం కోరుకోమంటాడు. స్వామి, రామభక్తుడైనటువంటి ఒక సుపుత్రుడు మాకు కలుగుగాకని అనుగ్రహించండి అని కోరతారు. తథాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం చేత కొంతకాలమునకు సుపుత్రుడు పుట్టాడు. తల్లి తండ్రి ప్రేమగా వాడికి భద్రుడు అని పేరు పెట్టుకున్నారు. దీనికి మూల కారణం మరొక చిన్న కథ కూడా ఉన్నది. అదేమిటి అంటే, సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తి వనవాసం చేసే సమయంలో ఒకనాడు మార్గాయాసము తీర్చుకున్నటకు ఒక పెద్ద శిల బండరాయిపై కూర్చుంటాడు. ఆ బండరాయి ఎంతో సుఖాన్ని కలిగించింది. ఆ రాతిని చూచి, నీవు నీ తల్లి తండ్రి ప్రేమగా వాడికి భద్రుడు అని పేరు పెట్టుకున్నారు. దీనికి మూల కారణం మరొక చిన్న

అనంతరం శైలరూపధారివై మాకు అత్యంత భ్రీభక్తుడు కాగలవు అని వరమిచ్చి యథేచ్ఛగా వెళ్లిపోతారు సీతారాములు. ఆ పిల్లవాడు పూర్వజన్మ జ్ఞానము కలవాడై శ్రీరామదేవుని కూర్చి వేల సంవత్సరములు తపస్సు చేయగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఆదిశేషుడు ధనుర్బాణములతో సహా భద్రుడికి రామరూపంలో దర్శనమిచ్చి వాడి ఏం కావాలని కోరితే, స్వామి మీరు చతుర్బాహులై శంఖచక్ర ధనుర్బాణములతో ధరించి జానకి లక్ష్మణ సమేతులై నా శిరమున ఈ ప్రపంచం ఉండేంత వరకు ఉందురుగాక అని ప్రార్థిస్తాడు. అట్లే అని శ్రీ మహావిష్ణు వరమిచ్చాడు. అందువల్ల మనకు భద్రాచల క్షేత్రంలో ఒక చేతిలో ధనుర్బాణములు మరొక చేతిలో శంఖచక్రములు పెట్టుకుని స్వామివారు తను సీతాదేవి ఆశేషుడి లక్ష్మణుడిగా కనిపిస్తారు. భద్రాచల ప్రాంతమంతా అరణ్యంగా ఉన్నటువంటి కాలములో పక్కన ఒక రెడ్డిపాలెం అనే గ్రామంలో పోకల దమ్మక్క అనే భక్తురాలికి శ్రీరామచంద్రమూర్తి కళ్ళలో కనిపించి కొండపైన తాను ఉన్న ప్రదేశం చెప్పి ఆచ్ఛేదన ఏర్పాటు చేయమని కోరతాడు. ఆ ప్రకారంగా కొండపై ఉన్న సీతారాముల విగ్రహాలు తీగలు పొదలు మధ్యన గుర్తించి ఆమె రోజు కొండపైకి వెళ్లి తాటిపళ్ళు పాలు నైవేద్యం పెట్టి వచ్చేదిట. ఆ తరువాత ఆలయాన్ని నిర్మించి ఈనాటి వైభవాన్ని కల్పించిన మహానుభావుడే భక్తి రామదాసుగా ప్రసిద్ధి పొందాడు. అసలు పేరు కంచెర్ల గోపన్న. మన తెలుగు వాగ్గేయకారుల్లో ప్రముఖులుగా పేర్కొనదగిన వారిలో అన్నమయ్య, త్యాగరాజు, సారంగపాణి, క్షేత్రయ్య, శివనారాయణ తిథుల వారు ఎందరో కలరు. ఈ రామదాస్ కూడా ఆ కోవలోని వాడే. వీరి వల్ల భద్రాచలమునకు, భద్రాచలం వల్ల వీరికి పరస్పర ఖ్యాతి లభించింది. రామభక్తులు ఎందరున్నను రామదాసు మాత్రం ఈయనొక్కడే. అసలు పేరు గోపన్న, ఇంటి పేరు కంచెల్లవారు. 1630 సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండ గ్రామంలో లింగనమంత్రి కామాంబ అనే దంపతులకు వేణుగోపాలస్వామి వారికి అనుగ్రహంతో జన్మించాడు. ఆత్రేయ గోత్రీకుడు, 6000 నియోగ బ్రాహ్మణుడు, అతి పిన్న వయసులోనే రామభక్తి అలవలుచుకొని అచిరకాలంలోనే సకల విద్యా పారంగతుడైనాడు. తండ్రి రామాయణ పురాణం చెబుతున్నప్పుడు అనుకునేవాట, నేను రామురువారి కాలంలోనే పుట్టి ఉన్నట్లయితే స్వయంగా రామసేవ చేసుకునేవాణ్ణి కదా అనుకున్నాట. ఆ తర్వాత తన గురువు రఘునాథ భట్టాచార్యులు, ఆ తర్వాత కబీర్దాస్ అనే మహమ్మదీయుడి ద్వారా రామమంత్రాన్ని ఉపదేశించబడి రామునిపై కీర్తన రచ్చసాగాడు. ఆనాడు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులుగా ఉన్న తన మేనమామలు అక్కన్న మాదన్నలకు పలుకుబడితో పాల్వంచ పరగణాకు తహసీల్దారై ప్రభుత్వ అనుమతి లేకుండా ఖజానాలోని 6000 వరహాలతో శ్రీరామాలయ నిర్మాణం చేసి స్వామికి నిత్యధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసి స్వామివారికి ఆభరణాలు వాహనాలు ఏర్పాటు చేసి భద్రాచలాన్ని వైకుంఠంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు ఆలయం కొరకు ఖర్చు పెట్టిన కారణంగా 12 కారాగార శిక్ష అనుభవించాడు. కారాగారంలో కూడా

శిక్ష అనుభవిస్తూ తన యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరామ ప్రభువుపై భక్తి జ్ఞాన వైరాగ్య ప్రభోతములు కీర్తనలు ఎన్నో రచించాడు. శతక వాంగ్మయంలో మేటిగా ప్రసిద్ధి పొందిన దాశరథీ కరుణాపయోనిధి అనే మకుటంతో ఒక శతకాన్ని రచించి గానం చేశాడు. తాను తరించాడు, అందర్నీ తరింపజేసినటువంటి ధన్యజీవి, సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, శ్రీరామ భక్తాగ్రేసరుడు ఈ మహనీయుడు. వీరి కీర్తనలు ఆ రోజుల్లో చెక్క భజన బృందం వారు గానం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా భజన సాంప్రదాయంలో భజన బృందముల వారి చేత కీర్తించబడుతూ ఉండేవి. ఈ రామదాసు గారి చరిత్రాన్ని సింగరిదాసు అను మహాభక్తుడు రచించి ఆయన రామదాసు ధ్యాన మందిరంలో కీర్తనలన్నీ కూడా శిలా ఫలకములతో ఏర్పాటు చేశాడు. నేడు మనం వాటిని చూడవచ్చును. హరికదాస్ సాంప్రదాయంలో తోహరా అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, దాంతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం.

ఆ ప్రకారంగా పిల్లవాడు పెద్దవాడై తండ్రితో పాటు రామాయణ కథాశ్రవణం చేస్తూ ఉన్న సమయంలో ఒక మహమ్మదీయుడు కబీర్ దాస్ అనేటువంటి అఖండ రామభక్తుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇలా గానం చేస్తున్నాడు.

అని గానము చేసుకుంటూ వచ్చినటువంటి కబీర్దాస్ గారు ఈ పిల్లవాడిని సమీపించి చూచాడు. పిల్లవాడిలో అఖండ భక్తాగ్రేసరుడు అయ్యే గుణములు కనిపించాయట వారికి. వెంటనే వాడికి తన కాలిగజ్జి ధరింపజేసి తమ్ముడవాడి చేతికిచ్చి వాడికి నామాలు పెట్టి భక్తివేషం వేసి, నాయనా ఓపన్నా, ఇక మీద నీ పేరు రామదాసు అని పెడుతున్నా అని నీకు నేను రామనామ మంత్రాన్ని జపించుకోవడానికి ఏర్పాటు చేస్తాను, పాడతావా? అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే వనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని పిల్లవాడి చేత పలికించి వెంటనే పిల్లవాడు అఖండ జ్ఞానవంతుడై సహజంగా కవి, సహజంగా గాయకుడు గనక ఆ మంత్రం యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో ఇలా గానం చేశాడు. జపతు జపతు

వేదమంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అంటున్నాడు. ఈ మంత్రాన్ని జపిస్తే దేని చిన్న మాట కాదు, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మంత్రం ఇది. సకల నిగమ మంత్రం, ఈ మంత్రం ఉందే రామ మంత్రం, వేదసారమే, వేదములకు మూలమే. జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం. ప్రతి మానవుడు పుడతాడు, పెద్దవాడవుతాడు, గిట్టుతాడు. ఈ జనన మరణాన్ని తప్పించేటువంటి యొక్క మంత్రమే రామమంత్రం అని ఇలా గానం చేశాడు.

ఈ చరణంలో అంటూ ఉన్నాడు, అన్నిటికీ ఇది కడసారి జన్మము, సత్యంబు ఇక పుట్టుట సున్నా అని ఘంటాబద్ధంగా చెప్పాడు. నేను మళ్లీ నాకు జన్మ లేదు, ఎందుకని ఏ మంత్రమైతే తరింపచేస్తుందో అదే తారక మంత్రము. తారక మంత్రం అంటే తరింపజేసే మంత్రం, రామ మంత్రం. అది దొరికిందిగా, నేను చక్కగా దాన్ని ధ్యానం చేస్తాను, గానం చేస్తాను, కాబట్టి నాకు మళ్లీ పుట్టవలసిన అవసరం ఏముంది అని ఘంటాబద్ధంగా చెబుతున్నాడు. చివరిగా

0: అని ఇంకా ఆ రామనామ మహిమను అనేకానేక కీర్తనలోను పద్యములోను వర్ణించాడు రామదాసు. మరొక ఉదాహరణ.
1: హరునకు నవ్విభీషణునకు హరునకు

శల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తిహరించు చుట్టమై అంటున్నాడు. ఆ యొక్క పార్వతీ అమ్మవారికి శివుడికి ఇది ఒక మంత్రం, నిరంతరము వారి యొక్క నాలుకపై నటిస్తూ ఉంటుందిట. పరగిన ఎట్టిని పతిత పావన నామము, రామనామాన్ని పతిత పావనామం అన్నాడు. అంటే పవిత్రాణం పవిత్రయో అని మనకు విశ్వాసనామంలో వస్తుంది. పవిత్రంగా ఉండే వాటి అన్నిటికంటే పవిత్రమైనది రామనామం.

కరుణా పయోనిధి అన్నాడు. అంటే పయోనిధి అంటే సముద్రం, మహాసముద్రం, సముద్రమంత దయగలవాట రాముడు అని ఆ రామస్వామిని కీర్తిస్తున్నాడు. రామనామం ఎంత రుచిగా ఉంటుందంటే కదలీఫల అరటిపళ్ళు, మామిడిపళ్ళు, ద్రాక్షపళ్ళు, చక్కెర వీటన్నిటికంటే కూడాను రామనామమే రుచిగా ఉంటుందని చెబుతున్నాడు ఈ కీర్తనలో రామదాసు గారు. సుప్రసిద్ధ కర్ణాట సంగీత రాగమండి పూర్వీ కళ్యాణి అంటారు. అన్ని వేళలేందు పాడదగ్గ రాగము రక్తి రాగం.

కరిరాజు అంటే గజేంద్రుడు, ప్రహ్లాదుడు, ధరణి అంటే భూదేవి, వీళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయించి మోక్షానికి వెళ్ళారే స్వామి. అలాంటి నామం ఇంకా ఎలా ఉంటుందిట నా

ఇంతవరకు మీరు శ్రీ కొణికి సత్యనారాయణ గారు రామదాసు కీర్తనలపై అందించిన విశ్లేషణను, గానామృతాన్ని విన్నారు కదా. రేపు ఈ శీర్షిక యొక్క రెండో భాగాన్ని వింటారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ప్రత్యేక సమర్పణ. సాయిరామ్.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మన స్వామిని వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తిగా కీర్తించే ఒక చక్కని భజన యొక్క భావరాగ తాళాలను తెలుసుకుంటూ దానిని పాడే విధానాన్ని మనం నేర్చుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: వైకుంఠ పతే సాయి హరే, వైజయంతి మాలా ధారి, వైకుంఠ పతే సాయి హరే, హరి గోవింద హరి గోపాల, వర గోదావరి తీర విహారి, వర చిత్రావతి తీర విహారి.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని కాపి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, సాధారణ గాంధారం. అదేవిధంగా ఈ రాగంలో వచ్చే అన్యస్వరాలు అంతర గాంధారం, కాకలి నిషాదం, శుద్ధ దైవతం. ఇక ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 మాత్రలు గల ఆదితాళంలో ఉంది. ఇప్పుడు ఈ కాపీ రాగంలో ఉన్న ఇతర సాయి భజనలు, కొన్ని శాస్త్రీయ కృతులను విందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు నిదానంగా ఎటువంటి వాద్య సహకారం లేకుండా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

ఈ పంక్తిలోని మొదటి పదం వైకుంఠ. అదే భారతీయ పురాణేతిహాసాలలో మహావిష్ణువు నివాసంగా చెప్పబడే ప్రదేశం వైకుంఠం. వైకుంఠం ఎక్కడో దూరంగా ఉంటుందనే భావన ఉన్నంతకాలం భక్తిపూర్వకమైన సంభ్రమంలోనే మనం మునిగి ఉంటాము. వైకుంఠమనేది మన హృదయంలోనే ఉంటుంది. కుంఠితము కానిది వైకుంఠము అంటారు భగవాన్. వైకుంఠము సర్వవ్యాపకమే కాని సంకుచితం కాదు. నిరంతరం విస్తరించే స్వభావం కలది వైకుంఠం. ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు 1963 సంవత్సరంలో స్వామి ఇలా సెలవిచ్చారు, మనస్సు ఇంద్రియాలను అనుసరించినప్పుడు నీవు బంధింపబడతావు, మనస్సు బుద్ధిని అనుసరించినప్పుడు విముక్తుడవవుతావు. కనుక బుద్ధిని మాత్రమే అనుసరించే విధంగా మనస్సుకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. మనస్సును ఇంద్రియ సంబంధమైన విషయాల నుండి మరల్చి బుద్ధి ఆధీనంలో ఉంచడమే వైకుంఠం అనే పదానికి సరియైన అర్థం. అయితే ఈ వైకుంఠం ఎక్కడ ఉంది? సాధారణంగా మహావిష్ణువు క్షీరసాగరంలో 7 పడగల శేషతల్పంపై శయనించినట్లుగా చిత్రిస్తూ ఉంటారు. ఈ వైకుంఠం మనకు ఎంత దూరంలో ఉందో తెలియజెప్పే ఒక చిన్న కథను స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒక పండితుడు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని రాజసభలో వర్ణించి చెబుతున్నాడు. మకరి బారిన పడిన గజేంద్రుడు శక్తివంచన లేకుండా ఎంతో కాలం పోరాడి శక్తిని కోల్పోయి, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని మొరపెట్టుకుంటున్నాడు మహావిష్ణువుకు. గజేంద్రుని ప్రార్థన ఆలకించిన విష్ణువు శంఖచక్రాది ఆయుధాలను చేపట్టక, తన వాహనమైన గరుడిని పిలువక, కనీసం తాను ఎక్కడికి వెళ్తున్నాడో లక్ష్మీదేవికి కూడా తెలుపకనే గజేంద్రుని రక్షించడానికి సిరికింజెప్పక, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపక, ఏ పరివారమున్ చీరక, అభ్రగ పతిం బండింపక, గజ ప్రాణావనోత్సాహియై బయలుదేరాడు. ఈ విధంగా ఆ పండితుడు మహాభారతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వివరిస్తున్న సందర్భంలో మహారాజు మధ్యలో కలుగజేసుకుని వైకుంఠం ఎంత దూరంలో ఉంటుందో చెప్పమన్నాడు. పాపం ఆ పండితుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఆయనకు తెలిస్తే కదా చెప్పడానికి. సభలో ఆసీనులయ్యున్న వారెవరికీ రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలియలేదు. రాజుగారికి వింజామర వీస్తున్న పరిచారకుడు, మహారాజా, తమరు అనుమతి ఇస్తే నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతానన్నాడు. సభాసదులంతా అతని ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు. కాని రాజుగారు అతనికి అనుమతి ఇచ్చారు. అప్పుడా పరిచారకుడు, మహారాజా, గజేంద్రుని ప్రార్థన వినపడే అంత దూరంలో వైకుంఠం ఉంది అన్నాడు. భక్తుని హృదయాంతరాలం నుండి ఆర్తితో వెలువడ్డ ప్రార్థన వినిపించేటంత దూరంలోనే భగవంతుడుంటాడు. ఆ దైవం తన బిడ్డల ఆర్తనాదాలు విని వారి కష్టాలను తొలగించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు అని స్వామి సెలవిచ్చారు. కనుక భక్తుల హృదయాల నుండి వెలువడే ప్రార్థన భగవంతునికి వినిపించేటంత దూరంలోనే తానుంటాడని మనం అర్థం చేసుకోవాలి. ఆర్తితో ప్రార్థించే ఏ భక్తుని ప్రార్థన వ్యర్థం కాదు. దైవం తప్పక ఆలకించి ఆ భక్తుని ఆదుకుంటాడని మనం గ్రహించాలి. 2వ పదం పతే అనగా ప్రభువు. 3వ పదం సాయి. ఇందులో సా అనే అక్షరం సకలైశ్వర్య సంపన్నతను సూచిస్తుంది. హరే అనగా హరి అంటే మానవులు తమ తమ జీవితాలలో ఎదుర్కొనే ఆటంకాలను అవాంతరాలను తొలగించేవాడని దీని అర్థం. మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించి కాపాడువాడు, వైకుంఠానికి అధిపతి అయిన సాయి భగవానుని ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం.

వైజయంతి అనునది మహావిష్ణువు కంఠసీమను అలంకరించియుండే పుష్పహారం. ఈ హారంలోని ఐదు వరుసలలోని పుష్పాలు లేక రత్నాలు పంచభూతాలకు ప్రతీకలు. మాలాధారి అనగా మాలను ధరించినవాడని అర్థం. సృష్టికి మూలమైన పంచభూతాలను సూచించే ఐదు వరుసలలో ఉన్న పుష్పమాల వైజయంతిని ధరించే మహావిష్ణువు స్వరూపుడైన సాయి భగవానుని మనం ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం. ఇక తరువాయి పంక్తి

ఇక్కడ మొదటి పంక్తియే పునరావృతమవుతుంది. విష్ణు సహస్రనామంలో వైకుంఠ అనునది విష్ణుమూర్తి యొక్క నామాలలో ఒకటిగా చెప్పబడింది. వైకుంఠ అనగా తనలో లీనమయ్యేంతవరకు భక్తులను విడువనివాడు అని కూడా అర్థమున్నది. హరి అనగా త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు, అంతేకాక హరితవర్ణం కలవాడని అర్థం. ఆకుపచ్చ రంగు కంటికి ఇంపుగా ఉండటమే కాక మనస్సుకు శాంతిని చేకూర్చుతుంది. ఒక సందర్భంలో ఒక వ్యక్తి స్వామివారిని తమ ప్రాంతానికి విచ్చేయమని ప్రార్థించాడు. అందుకు స్వామి, అంత దూరంలో ఉన్న వైకుంఠం నుండి దిగివచ్చాను. ఈ చిన్న దూరమైన మీ నివాస ప్రాంతానికి రావడం అంత కష్టమేమీ కాదు, తప్పక వస్తాను అన్నారు. మానవాకారంలో దిగివచ్చిన భగవానుని అనుగ్రహం మానవాళికి ఎన్నో రూపాలుగా అందుతుంది. ప్రొఫెసర్ కస్తూరి సత్యం శివం సుందరంలో ఒక సంఘటనను వివరించారు. 1957లో కొందరు ప్రముఖులైన భక్తులతో కూడి స్వామి హృషీకేశ్ను సందర్శించారు. ఆ సందర్భంలో స్వామి వశిష్ఠ గుహను పావనంచేశారు. పూర్వం ఆ గుహలో ఎందరో ఋషులు తపస్సాచరించారు. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందుల వారి అనుయాయుడైన స్వామి పురుషోత్తమానంద ఆ గుహలో నివసిస్తూ తన సాధన కొనసాగిస్తున్నారు. వీరికి శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడు మహాపురుషజీ సన్యాస దీక్ష ఇచ్చారు. స్వామి పురుషోత్తమానంద 30 సంవత్సరాలుగా ఆ గుహలో నివసిస్తున్నారు. వారికి భగవాన్ బాబావారిని తమ గుహకు ఆహ్వానించే మహద్భాగ్యం లభించింది. ఆ గుహ నుండి తిరిగి వచ్చే సమయంలో స్వామి తమ దేహాన్ని వీడి ఒక గొప్ప యోగిని రక్షించడానికి వెళ్లి వచ్చానని ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక చెప్పారు. ఈ విషయం వివరంగా తెలుపుమని భక్తులంతా స్వామివారి చుట్టూ గుమిగూడి ప్రార్థించారు. స్వామి భక్తుల ప్రశ్నలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం మీకు ఆ వివరాలు చెబుతాడు అన్నారు. వెంటనే భక్తులు సుబ్రహ్మణ్యంను వెదకి తెచ్చి స్వామివారి సమక్షంలో నిలబెట్టారు. వశిష్ఠ గుహ దగ్గర నీవేం చూశావో చెప్పమన్నారు స్వామి. అతడు వెంటనే తాను చూసిన దృశ్యాన్ని స్వామికి మనవి చేయనందుకు మన్నించమని స్వామిని ప్రార్థించి ఇలా అన్నాడు. గంగానదీ జలాలపై ఒక శవం కొట్టుకురావడం చూశానన్నాడు. అయితే ఈ పవిత్ర వాతావరణంలో అటువంటి మరణవార్తను చెప్పడం అపశకునంగా భావించి తాను వెంటనే చెప్పలేదన్నాడు. అందుకు స్వామి చిరునవ్వుతో, నీవు చూసింది శవం కాదు, అతడొక మహాయోగి. నదీ తీరంలో ఒక రాతి మీద అతడు తీవ్ర ధ్యానంలో లీనమై ఉన్న సమయంలో నది ఉప్పొంగి తీర ప్రాంతమంతా జలమయం చేసింది. రాతి కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి రాయి తిరగబడి దానిమీద ధ్యానంలో ఉన్న యోగి నదిలో కొట్టుకుపోసాగాడు. మొదట అంతా అతనికొక కలలా తోచింది. స్పృహ వచ్చి చూసుకునేటప్పటికీ తాను గంగానదీ జలాలలో కొట్టుకుపోతున్నానని అర్థమై తనని కాపాడమని పరమాత్మని ప్రార్థించాడు. అతడలా కొట్టుకుపోతూ ప్రార్థించిన ప్రార్థన స్వామి ఆలకించి శివానందనగర్ ప్రాంతంలో అతన్ని తీరానికి చేర్చారు. అక్కడ అతనికి అవసరమైన రక్షణ లభించింది అని స్వామి వివరించారు. స్వామి ట్రాన్స్లో ఉన్నప్పుడు రెండు చేతులతో దేనినో పట్టుకుని ఉన్నట్లు కనిపించిందని ప్రొఫెసర్ కస్తూరి రాశారు. బహుశా అలా స్వామి పట్టుకున్నది ఆ యోగి హృదయాన్నే కావచ్చు. ఇది శిష్టరక్షణ కాదా? ఆర్తితో ప్రార్థించిన వ్యక్తి స్వామి భక్తుడు కాకపోవచ్చు. కష్టంలో ఉండి కాపాడమని ఆ యోగి సత్యసాయి భగవానుని ప్రార్థించకపోయినా సర్వదేవతాతీత స్వరూపులైన స్వామికే
ఆ యోగి ప్రార్థన చేరింది. కనుకనే స్వామి తమ దేహాన్ని వీడి ఆ యోగికి ప్రాణాపాయం కలుగకుండా కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చివచ్చారు. సాయియే విష్ణురూపుడై యోగికి రక్షణ కల్పించారు. వైకుంఠపతే సాయిహరే అన్న ఈ పంక్తిలో వైకుంఠవాసి అయిన భగవానుడు సాయి రూపంలో భక్తుల ప్రార్థనలను ఆలకించి కాచి రక్షిస్తారని మనం స్తుతిస్తున్నాము. ఇక తరువాయి పంక్తి

ఈ పంక్తిని మూడు విధాలుగా గానం చేస్తాం. హరిగోవింద, హరిగోపాల. హరి అనే పదం రెండుసార్లు వస్తుంది. గోవింద అనగా మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని సూచిస్తుంది. గోకుల బృందావనంలో కృష్ణుడు గోవులను కాచాడు. బృందమనగా గోవుల గుంపు కావచ్చు, జీవుల సమూహమూ కావచ్చు. గోవులను కాచడమనేది జీవులను రక్షించుటకు ప్రతీక. అనగా మనలోని పశు ప్రవృత్తులను నిర్మూలించి శాంతి సంతోషాలను ప్రసాదిస్తాడని దీని అర్థం. గో అనగా వేదమని కూడా అర్థం. గోవింద అనగా వేదమార్గంలో చేరదగినవాడని కూడా అర్థముంది. పరిపూర్ణ జ్ఞానానికి వేదాలు ప్రతీకలు. గోపాల అనేది కూడా కృష్ణునికి మరొక నామం. గో అనగా జీవి, జీవులను రక్షించువాడు గోపాలుడు.

వర అనగా శ్రేష్టమైన అని, వరము అని అర్థాలున్నాయి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్లో బయలుదేరి ఉభయ తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ప్రాంతంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోని పొడవైన నదులలో గోదావరి నది దక్షిణ గంగ అని పిలువబడుతోంది. ఇది నిజంగా భగవంతుడు ప్రసాదించిన వరమే. తాను ప్రవహించిన ప్రాంతమంతా సస్యశ్యామలంగా చేసి ప్రజావలికి అన్న ప్రదాయినిగా, అన్నపూర్ణగా భాసిస్తోంది తీరవిహారి అనగా గోదావరి తీరంలో విహరించువాడని అర్థం. షిరిడి సాయి భగవానుడు కూడా గోదావరి తీరవాసియే. షిరిడీబాబా వెంకుస ఆశ్రమంలో 9 సంవత్సరాలు నివసించిన తరువాత ఒకనాడు గురువు వెంకుస బాబాను పిలిచి గోదావరి తీరానికి వెళ్లమని చెప్పాడు. ఇక తాను దేహం వీడే సమయం ఆసన్నమైనదని ఆయనకు తెలిసియే బాబాను గోదావరి తీరానికి వెళ్లమన్నాడు. షిరిడీబాబా అష్టోత్తర శతనామావళిలో ఓం శ్రీసాయి గోదావరీ తట శ్రీడీ వాసినే నమః అనే నామం వినిపిస్తుంది. గోదావరి తీరంలోని షిరిడిని తమ నివాసంగా చేసుకున్న షిరిడీబాబాకు నమస్కరిస్తున్నానని దీని అర్థం. ఇక చివరి పంక్తి

ఈ పంక్తిలో చిత్రావతి కొత్త పదం. శ్రీ సత్యసాయి దివ్య అవతారంలో చిత్రావతి నదికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. స్వామివారు పాత మందిరంలో నివసించిన రోజులలో భక్తులను చిత్రావతి సైకతాలపైకి తీసుకువెళ్లి ఎన్నో లీలలను మహిమలను చూపేవారు. ఎన్నో వస్తువులను సృష్టించి భక్తులకు అనుగ్రహించేవారు. ఎన్నో దివ్యోపన్యాసాలను ప్రసాదించేవారు. ఈ పంక్తిలో చిత్రావతి తీర విహారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని మనం కీర్తిస్తున్నాం. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. భక్తులను చిత్రావతి సైకతాలపైకి తీసుకువెళ్లి ఎన్నో లీలలను మహిమలను చూపేవారు. ఎన్నో వస్తువులను సృష్టించి భక్తులకు

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు వాయిద్యాల సహకారంతో సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా వైకుంఠపతే సాయిహరే అన్న ఈ భజనను నేర్చుకున్నారని భావిస్తూ, మానస భజరే భజన శిక్షణ తరగతిని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వచ్చేవారం మరొక చక్కని భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరామ్ నాగేశ్వరరావు గారు.
1: సాయిరామ్ అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పర్తియాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరామ్ సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణమేమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా, వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం, పాపనాశనం, స్పర్శనం, ముక్తి ప్రదాయకం, పర్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణమేమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పర్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించింది ఏమంటే, పర్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో, వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ. స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళల వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం. దాంతోపాటు నామ సంకీర్తన, దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన, గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామ్ అండి,
0: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి వారు అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా, అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పుడు బియ్యం తీసి కనీసం 3 పర్యాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, రెండు ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది, ఆ రోజు 26 తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేసి
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, రెండు సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, మూడవది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్ళందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింపు చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండళ్ళు సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ది, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్దికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21
1: రోజుల్లో వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్ గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సాగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి?
1: ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500 స్వామివారి దివ్య సంకల్పం ఇప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంత కాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్
1: ఈరోజు? ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారు ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం. మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే, వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రులం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
1: సాయిరాం సార్.
0: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
0: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
0: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సంథింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకా పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతూ వస్తుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మారల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాటెవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్నీ కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్. మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ గానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
0: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
0: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
0: సబ్జెక్ట్ పరంగా
2: ఒకటి, రెండు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మారల్ స్టోరీస్ అటువంటివి కూడా మనం అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం, సపోర్ట్ చేయడం జరిగింది.
0: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్, దిస్ ఈస్ అ వండర్ఫుల్ మిరాకిల్. ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్, ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది, చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్ లో కూడా మనకు తెలుసు వన్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్, ఆ సిచ్యువేషన్, ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
0: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
0: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు, వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
0: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 లీటర్స్ ఆర్ 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టి
0: ట్యాంక్ కట్టిస్తారా?
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి శానిటరీ, బికాస్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 స్కూల్స్ కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళు సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాలి వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాలి వికాస్ కి వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో ఆ కింద కూర్చునే పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళ యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికొక 4-5 స్కూల్స్ కి మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాలి వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 అవర్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యా ఉండొచ్చు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 స్కూల్స్ లో 1 టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ ఏంటంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజు గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
0: తప్పకుండా సాయిరాం బాపిరాజు గారు
3: సాయిరాం సార్
0: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
3: తప్పకుండా.
0: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
3: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
0: అవును,
3: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటీ వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చరణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్ చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాసం నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే MVDM స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక్క 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 ఇంతలు అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 గురయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసిందంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగా, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి. అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవోభవ పితృదేవోభవద ఆచార్యభవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
0: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
3: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
0: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
3: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్తాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని 2 రోజులకు ఒకసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరులో ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
0: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
3: మన బాల వికాస్ సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
0: చేయకూడదు.
3: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా వెలిసాడు అన్నది ఒక చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని నచ్చిన భగవంతుణ్ణి ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం. స్వామి చెప్పిన ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ని, ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
3: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంటే కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడంగానే ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు టైం వచ్చేసరికి. నిజంగా ఒక విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలక సుజ్ఞానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
0: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి, ముఖ్యంగా స్వామికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అనేటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఈ రమేష్ అన్న అతనైతే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చి కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండ దాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూమ్ లా చేయడం. ఇట్లాంటివి గేట్లు అయ్యి స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని మన వాళ్ళు చేసి,
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ వి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు. అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్ళే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్ళే చేసి ఇస్తారన్నమాట. దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓహో వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటి అయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యాక వీళ్ళు ఏది వదిలిపెట్టరు. అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండో తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ సెకండ్ ఏదోటి. అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 మంది టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కో మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా ఆటల్లో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది. అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయి కుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకల్ అనమాట.
0: స్వామి
1: మాట్లాడించుకుంటే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదని.
0: సార్ ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచీలు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయటైతే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పాడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నిమ్మదంగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేశాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యా విహార్ మనకి ఎంబీపీ స్కూల్ అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటారు, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్ మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో. సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్ అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాట్చిట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాట్చిట్లపాలెం యూత్ టీమ్ అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాట్చిట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయ జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా, ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్లపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అదైన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది, హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలాగ ఉండాలి. ఈ సైమల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామం కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికి కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగైనా అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరీగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరీగా వాళ్ళకి, ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఈ ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపల్లి యూత్ మెంబర్సే తన పాకెట్ మనీతో చేయించిందే అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులనే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా, మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలాగ అవ్వాలంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో,
2: వింటర్లో
3: పాటు అడ్వాన్స్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనపాలెం స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యు

0: లోకజం
1: అంటే బొమ్మతో
0: మాట్లాడించడం అదొకటి చేయటం. ప్లస్ గేమ్స్ పిల్లలు చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం, దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
1: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
0: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ, వాళ్ళతో క్విజ్, యోగా గానీ.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో అయిన బాలిక గురు, సో కాబట్టి యోగా, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ అయిన హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
1: మోటివేట్, ఇంటరాక్ట్
2: అయ్యేవాళ్ళు చాలా బాగా ఇంటరాక్ట్.
0: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గొంపవాణిపాలెం సమితి.
0: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కాను చాలా కొంచెం బాగా.
1: అంటే అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
0: వాళ్ళకి తండ్రి నిండుగా ఏ రోజు అయితే అండి,
1: అంటే పండుగ దినాల్లోనే
2: వర్కింగ్ డేస్,
0: వర్కింగ్ డేస్ ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్.
1: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
0: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, స్కూల్లో ఏం చేయగలగని ఉద్దేశంతో ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామండి 100% స్వామి సర్వీస్ చేయగలం. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కల అంతా కూడా మొక్కలు పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్ వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
1: చక్కగా. ఎంత మంది యువత దీంట్లో పాల్గొంటారు?
0: ఇందులో 20 మంది అండి,
1: 20 మంది,
0: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపు టైం.
1: పిల్లలు ఎంతమంది ఉంటారు?
0: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం అనుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఈ ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అన్న ఉద్దేశం. మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుంటే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలము అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలము చేస్తున్నామండి.
1: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా

0: కార్యక్రమాలు చేపట్టారా?
1: పేరెంట్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజ్ గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్ తాలూకా ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకు ముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి, కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అస్సలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా, అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
1: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
1: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
2: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చారణ దోషాలు కూడా
0: ఉండేవి.
2: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక ఒక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడూ పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్, అలాంటిది అలాగే 70% పేరెంట్స్ వచ్చి మేము కాదు మేము చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్, ఇట్స్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహారం చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాష రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా. అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరియాడిన నెలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
1: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికీ మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్, అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలో అప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దాలకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాలవికాస్ స్టూడెంట్స్ లేదా బాలవికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాలవికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయికుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు, సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జ్ అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందనమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ళ ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్ళు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్ళు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగ తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకు ఒకసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్ళని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనే చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్, మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి. రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంక్ లో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్స్ సర్వీస్కి వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగం వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్ పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతులు మీరు జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. మూడు బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పు చెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోషి చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోష్ గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తా ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ కి వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం, 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అన్నమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అన్నమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీ డే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామి కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
0: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ముక్స్లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళ సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 ఏసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు చెప్పి. వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
0: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీవుడ్ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు. నిజంగా అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ, అంటే అక్కడ మాకు ఫ్రీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి, అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకొచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం, వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కే చాలా ఎక్కువ చార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంత కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం, చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా, చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
0: మన సాయుత ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ ఉండండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారేవాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది, అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ అక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి. మహిళలకి ఒక 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
0: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారు.
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. 2 పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువైపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్ బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రా, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అనే ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి. చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే థర్డ్ డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్య గారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి. చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్ నేను, ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తు తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ. కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
0: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.